శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 12వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 అవుతోంది. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. నిలయంలో సమయం 6 గంటలు అవుతోంది. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం, దేశభక్తి గీతం.

0: సూర్య కీర్తనలు, క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత పాస్టర్ జేఎస్పి రాజు.
1: శుద్ధ గ్రంథం బైబిల్లో ఇలాగ రాయబడి ఉన్నది: నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. యోహాను సువార్త 10:27. పై వాక్యంలో మూడు భాగములు మనం గమనించగలం. ఒకటి, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును. మూడు, అవి నన్ను వెంబడించును. ఈనాడు లోకంలో ప్రజలు విచ్చలవిడిగా జీవించున్నారు, అయితే వారు ఎరగడం లేదు. లోకంలో శత్రువు అనగా మరణం పొంచి ఉన్నది. సింహం గొర్రెలను వేటాడు రీతిలో మరణం మానవుని వెంటాడుచున్నది. అయితే అట్టి మరణం నుండి మానవుడు విడిపించగలడా? మరణ భయమును మానవుడు తొలగించవాలని యేసుప్రభు తలంచుచున్నాడు. గొర్రె అమాయకమైనది. ఈనాడు మానవుడు లోకంలో శత్రువుచే మోసగింపబడి స్థితిలో ఉన్నాడు. శత్రువు ఎవరిని మింగుదురా అని గర్జించి సింహం వలె తిరుగులాడుచున్నాడని బైబిల్లో మొదటి పేరు రాసిన పత్రిక 5:8 చెప్పబడినది. అయితే లోకంలో అనేక స్వరములు వినబడుచున్నవి. అయితే అన్ని స్వరములు మధురమైనవి కావు. కొన్ని మోసపూరితమైనవి, కొన్ని విషపూరితమైనవి. జాగ్రత్త సుమా. అందుకే యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథములో నా గొర్రెలు నా స్వరం వినును అని అన్నాడు. యేసు ప్రభు స్వరము నువ్వు విన్నట్లయితే అందులో ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము ఉన్నది. అట్టి స్వరము నిన్ను మంచి మార్గంలో నడిపించును. రెండవది, నీవు ఆ స్వరం వినట్లయితే లోబడవలను. లోబడినట్లయితే ప్రభు నిన్ను ఎరుగును, నిన్ను జీవజలముల యుద్ధకు నడిపించును. పచ్చిగల చోట్ల నిన్ను పరుండజేయును, నిత్య జీవము నీకు అనుగ్రహించును. పాపబంధకముల నుండి, మరణము నుండి, శత్రు చేతుల నుండి నిన్ను విడిపించును. అందుకే బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో అట్టి జీవజలములు ఏమి చూపిస్తున్నదంటే, కీర్తన గ్రంథం 1:3 మరి వాడు నీటి కాలువన ఎవరు నాటబడినవాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. మరణముకు లోనకు మానవుని విడిపించి మరి మంచి మార్గం నడిపించి, మంచి స్వరం విన్న మానవుని జీవజలం యొక్క నడిపించి, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఫలించే జీవితం అనుగ్రహించినవాడు యేసు ప్రభు. అందువలన ఈనాడు నువ్వు ఎవరైనా సరే ప్రభు యేసుక్రీస్తును స్వరం విన్నట్లయితే, ఆయన ఎరిగినట్లయితే, ఆయన వెంబడించినట్లయితే నువ్వు మంచి ఫలములు ఫలించేవాడుగా ఉంటావు. అప్పుడు ప్రభు నిన్ను మరి ఆశీర్వదించును, ప్రభు నువ్వు వెంబడించేదవు, మరి జీవజలముల ఎదుకు నిన్ను నడిపించును, ప్రభు నీకు తోడయుండును, యుగ యుగములు నీకు సమాధానం అనుగ్రహించి, నిన్ను పరిశుద్ధపరిచి నిత్య జీవం నీకు అనుగ్రహించును.
0: ఇంతవరకు మీరు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత పాస్టర్ జేఎస్పి రాజు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతు మిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో ఎరువుల సద్వినియోగానికి కొన్ని సూచనలు, పంట మార్పిడి ప్రయోజనాలు, వర్మి యూనిట్లలో వానపాముల సంరక్షణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా?

రైతు మిత్రులు ఏ పంటకైనా సిఫార్సుల మేరకు మాత్రమే ఎరువులు వాడాలి. ఖచ్చితమైన సిఫార్సులు పొందడానికి భూసార పరీక్ష ముఖ్యం. కనీసం 40% సేంద్రియ ఎరువులు, 60%కి మించకుండా రసాయనిక ఎరువులు వాడటం వల్ల రసాయన ఎరువుల సామర్థ్యత పెరుగుతుంది. తగు మొత్తంలో సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూభౌతిక స్థితి, నేల ఆరోగ్యం మెరుగవుతుంది. సేంద్రియ ఎరువులను దుక్కి సమయంలోనే పొలానికి తోలి పొలంలో కలయదనటం శ్రేష్టమైంది. ముందుగానే పొలానికి తోలి ఎండనిస్తే పోషక విలువలు తగ్గుతాయి. పొలాల్లో పశువులను, గొర్రెలు, మేకలు మేపడం చక్కని పద్ధతి. 3 రెట్లు పోషకాలు అధికంగా గల మూత్రం నేలకెంతో సారాన్ని ఇస్తుంది. మనం వేసే ఎరువు పూర్తిగా మొక్కలకు అందాలి. సాళ్ళు వేసే పంటల్లో రసాయనిక ఎరువులను వెదజల్లకూడదు. సీడ్ కమ్ ఫర్టిలైజరు డ్రిల్లుతో కానీ

నాగలితో కానీ పారాట్యూబ్తో కానీ గొర్రె నాగలిని ఉపయోగించి కానీ ఎరువులు వేయడం వల్ల సమర్థంగా పనిచేస్తాయి. నత్రజని ఎరువులను బరువు నెలలు అంటే నల్ల రేగళ్ళు, ఒండ్రు నెలల్లో 2 సార్లు, ఎర్ర నెలల్లో 3 సార్లు, ఇసుక నెలల్లో 4 సార్లు వేయాలి. పొటాష్ ఎరువులు బరువు నెలలో ఒకేసారి, తేలిక నెలల్లో 2 సార్లు వేయాలి. రెండోసారి వేసే పొటాష్ ఎరువు చిరుపొట్ట దశలో నత్రజని ఎరువుతో పాటు వేయాలి. దీర్ఘకాలిక పంటలకు ప్రతి పైపాటుగా వేసే నత్రజనితో పాటు దాదాపుగా పొటాష్ కలిపి వేయవచ్చు. జింకు లోపం కానీ లేక ఏ ఇతర సూక్ష్మ పోషక లోపం కానీ సవరించకుండా ముఖ్య పోషకాలు ఎంత వేసినా ఫలితం లేదు. మెట్ట పంటలకైతే ఎకరాకు 10 కిలోల జింక్ సల్ఫేటు, తడి పంటలకైతే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేటు ప్రతి 3 పంటలకు ఓసారి వేయాలి. పచ్చిరొట్ట ఎరువులు సమృద్ధిగా వాడి రసాయనిక ఎరువుల సమర్థత పెంచాలి. పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, అలసంద, పిల్లిపెసర విత్తేటప్పుడు ఎకరాకు 100 నుండి 500 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. జీవన ఎరువులు పర్యావరణాన్ని పరిరక్షించే చౌకగా తయారయ్యే ఎరువులు బ్యాక్టీరియా కల్చర్లు పప్పు ధాన్యాలకు పట్టించి విత్తితే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. అలాగే వరికి నీలి ఆకుపచ్చ నాచు అజొల్లా మంచి జీవన ఎరువులు. సేంద్రియ ఎరువులను శాస్త్రీయంగా కంపోస్ట్ చేసి పోషక విలువలను ద్విగుణీకృతం చేయవచ్చు. ఎరువుల వాడకంలో రైతుమిత్రులు శ్రద్ధతో సమతులంగా సమగ్ర రూపంలో అవసరం మేరకు అవసరమైన చోట తగిన సమయంలో వేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇక పంట మార్పిడి, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందామా? ఒకే భూమిలో ఏటా ఒకే పంటను కాకుండా వేరువేరు పంటలను పండించడాన్ని పంట మార్పిడి అంటారు. ఒకే పంటను ఏళ్ల తరబడి పండించడం వల్ల చీడపీడలకు ఎల్లప్పుడూ ఆహారం సమృద్ధిగా లభించి వాటి ఉధృతి అధికమవుతుంది. ఒకే పంట పండించడం వల్ల ఆ పంట వేర్లు వ్యాపించిన భూమి పొరలు నిస్సారమవుతాయి. పంట మార్పిడి వల్ల నేల సారాన్ని కాపాడుతూ పంటను అభివృద్ధి చేసుకోవచ్చు. నేల కోతను అరికట్టవచ్చు, నేలలోని తేమను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. పంటలు కాసించే కొన్ని రకాల చీడపురుగులను, తెగుళ్లను, సమస్యాత్మకంగా ఉన్న కలుపు మొక్కలను, నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల వృద్ధిని అరికట్టవచ్చు. సస్యరక్షణ కోసం వాడే రసాయనిక మందుల ఖర్చులను తగ్గించుకోవచ్చు. వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే, వివిధ రకాల వేరు వ్యవస్థలు భిన్నంగా పెరిగే పంటలను పంట మార్పిడి కోసం ఎంచుకోవాలి. ఇవి నేలలోని వివిధ పొరల నుంచి పోషకాలను తీసుకుంటాయి. కంది, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంటలు నేల లోపలి పొరల నుంచి పోషకాలను తీసుకుంటాయి. పోషకాలను ఎక్కువగా తీసుకునే నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను భూమికి పోషకాలను సమకూర్చే అపరాల పంటలతో పంట మార్పిడి చేయాలి. అపరాలు కరువు పరిస్థితులను తట్టుకుంటాయి, ఆకులను రాల్చి భూమికి సేంద్రియ పదార్థంగా అందజేస్తాయి. అపరాల వేర్ల మీద ఉండే వేరు బుడిపెల ద్వారా వాతావరణంలో నత్రజనిని నేలలో స్థిరీకరిస్తుంది. సూక్ష్మజీవుల చర్య వల్ల ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. నల్లరేగడి నేలల్లో సోయా చిక్కుడు సాగు చేస్తే పైరు కోత సమయానికి ఆకును పూర్తిగా రాల్చి ఎకరానికి సుమారు 1 నుంచి 2 టన్నుల సేంద్రియ పదార్థాన్ని భూమికి చేర్చుతుంది. కొన్ని రకాల చీడపురుగులు, తెగుళ్ళు పంటల మీద ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. అందువల్ల ఈ పురుగులు తెగుళ్ళు ఆశించిన పంటలతో పంట మార్పిడి చేయాలి. వరుసగా వరి కాకుండా వరి తరువాత పప్పు ధాన్యాలను కానీ నూనె గింజల పంటలను కానీ పండించాలి. మిరప, టొమాటో, వేరుశనగ, క్యాబేజీ పంటలను ఆశించే లద్దె పురుగు నివారణకు జొన్న, వరి, సజ్జ, రాగి పంటలతో పంట మార్పిడి చేయాలి. వేరుశనగ తర్వాత జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి 6 తడి పంటలను పండించడం వల్ల కాలహస్తి తెగులు, నెమటోడ్లను, ఆకుముడత పురుగులను నివారించవచ్చు. పసుపు తరువాత వరి, జొన్న వంటి పంటలను సాగు చేస్తే నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. పంట మార్పిడి చేసేటప్పుడు అనుకూలమైన పంటలను ఎంచుకోకపోతే చీడపీడల ఉధృతి ఎక్కువవుతుంది. జొన్న సాగు చేసిన పొలంలో మిరప వేయకూడదు. ఈ 2 పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి కాబట్టి. ఇక

ఆర్మీ యూనిట్లలో వానపాముల సంరక్షణ విషయానికి వస్తే, సేంద్రియ వ్యవసాయంలో వర్మి కంపోస్టు పాత్ర రోజురోజుకి పెరుగుతూ ఉంది. రైతు స్థాయిలోనే వర్మి కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతున్నారు. మామూలుగా తయారు చేసే కంపోస్ట్ కన్నా వర్మి కంపోస్టులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు పైరు పెరుగుదలకు దోహదపడే హార్మోన్లు, ఎంజైములు ఉంటాయి. వానపాములు నేరుగా ఎండను తట్టుకోలేవు. వాటి రక్షణ కొరకు తగిన నీడను కల్పించాలి. పందిరి వేయడానికి తాటాకు, వరిగడ్డి, పాత గోనె సంచులు వినియోగించుకోవచ్చు. పందిరి నీడనివ్వడమే గాక ఎరువు నుండి తేమ తొందరగా ఆవిరవ్వకుండా కాపాడుతుంది. వర్షం నేరుగా ఎరువు మీద పడి పోషకాలు నష్టం కాకుండా కాపాడుతుంది. పాత గోనె సంచులను, వరిగడ్డిని బెడ్ల మీద కప్పాలి. దీనివల్ల తేమను కాపాడమే గాక కప్పలు, పక్షులు, చీమల నుండి వానపాములకు రక్షణ కల్పించవచ్చు. ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల వ్యర్థ పదార్థాలను 2 నుంచి 3 నెలల్లో వర్మి కంపోస్ట్గా తయారు చేసే వీలుంటుంది. బెడ్లలో ఎర్రచీమల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వానపాములు చనిపోయే అవకాశాలు ఎక్కువ. వీటి నివారణకు 20 లీటర్ల నీటికి 100 గ్రాముల మిరపపొడి, 100 గ్రాముల పసుపు పొడి, 100 గ్రాముల ఉప్పు, కొద్దిగా సబ్బు పొడి కలిపి వర్మి యూనిట్ చుట్టూ నేల మీద చల్లాలి. పెద్ద వానపాములను కొత్త ప్రదేశాలలో వదిలితే నిలదొక్కునే శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల కకోన్లు, చిన్న వానపాములు ప్రవేశపెట్టడం మేలుగా ఉంటుంది. బెడ్లలో ఎరువు పూర్తిగా తయారైన వెంటనే బెడ్ను కదిలించకుండా వానపాములు అడుగుకు పోయిన తర్వాత కంపోస్ట్ని కుప్పలుగా పోసి ఒక రోజంతా ఉంచి 3 మిల్లీమీటర్ల జల్లెడతో జాగ్రత్తగా జల్లించి సంచులలో నింపాలి. ఈ విధంగా వానపాముల సంరక్షణలో జాగ్రత్త చేపడితే వర్మి యూనిట్లు ఎక్కువ లాభదాయకంగా ఉంటాయి.

0: ఇంతవరకు మీరు పొలం కబుర్లు విన్నారు.
1: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తరువాత వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం, సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
3: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
4: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
5: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
0: నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాలు ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫు క్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలే సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జనాభా లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొంటూ,
1: జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఏ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ 2 కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. చరిత్ర తిరగా రాసే రోజు పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఏసీ లేదా సిడబ్ల్యూసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఏసీ సిఫార్సు చేసింది. ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం
0: చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

0: మంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు టూరిజం హబ్ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ఎస్ జానకి మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులను మోహరించి బుల్డోజర్లతో సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సన్న, చిన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతిపాదిత 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా మారనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో హైదరాబాద్ దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా.

చందూర్ గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 బాలానందం కార్యక్రమంలో చిన్నగొట్టిగల్లు మండలం పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 9:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు ప్రసారం. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తరువాత వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం, సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 తరిగొండ గీతరవలి భక్తి గీతాలు ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సంకరజాతి పశువుల ఎంపిక మరియు పోషణలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ గారి ప్రసంగం. 7:45 సినీ భక్తి గీతాలు ప్రసారం. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటల ప్రసారం. 10:00 రవివాసరియ సంగీత సభ కార్యక్రమంలో కుమార్ మర్దూర్ గారి గాత్ర కచేరి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. శ్రోతలు, ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ కు తిరుగు పయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం

0: మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటనను ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్బంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశుసంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: भारत और न्यूजीलैंड के रिश्ते में यादें भी हैं, दोस्ती भी है, वैल्यूज भी है और एक कमिटमेंट भी है. भारत न्यूजीलैंड की यही वाका एक नई यात्रा पर निकलने के लिए तैयार है. हमारे सामने अवसरों से भरा खुला समुद्र है, हवाएं हमारे साथ है, समंदर की विशाल लहरें हमारे साथ है, इच्छा शक्ति का नीला आसमान हमारे साथ है. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1,25,00,000 పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60,00,000 స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణకాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైన్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
2: 3 హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు హైదరాబాద్ టు తెలంగాణ, విచ్ విల్ టోటలీ చేంజ్ ది ల్యాండ్స్కేప్. ఇఫ్ యు సీ ఫ్రమ్ పూణే టు హైదరాబాద్, ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, దిస్ విల్ బికమ్ అ మేజర్ గేమ్ చేంజర్ ఫర్ ఎంటైర్ రీజన్ అండ్ హైదరాబాద్ విల్ బికమ్ ది హైస్పీడ్ హబ్. దిస్ విల్ టోటలీ చేంజ్ ది ల్యాండ్స్కేప్. ఇట్ విల్ బ్రింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్. ది ఎకానమీస్ ఆఫ్ దిస్ ఎంటైర్ రీజన్ విల్ బికమ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500,00,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా

0: ఉండగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు రుతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
2: After 2 days, high wind continue back into continuing.

0: ఫీఫా ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ కు చేరుకోవడం ఇది 3వ సారి. కాగా ఇప్పటికే స్పెయిన్ ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. టెన్నిస్ లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్ లోని సెంటర్ కోర్ట్ లో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరుగుతున్న మహిళల టెస్టు మ్యాచ్ లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్ లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్ లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ కు తిరుగుపయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్ లో సమయం 7:15 అవుతోంది.

0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం 1911 ఢిల్లీ దర్బార్ రాజధానిని ఢిల్లీకి మార్చిన విశేషాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 12వ భాగం రచన మాలతీ చందూర్ గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా విందాం భారత స్వాతంత్ర్య సమరం 1911 ఢిల్లీ దర్బార్ రాజధానిని ఢిల్లీకి మార్చిన విశేషాలు. సమర్పణ శ్రీమతి జె నిర్మల.
3: శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో మోర్లే మింటో సంస్కరణల గురించి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత భారత పరిపాలన చరిత్రలో మరో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. అదే 1911 ఢిల్లీ దర్బార్. ఈ దర్బార్లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి 1905 బెంగాల్ విభజనను రద్దు చేయడం, ఇంకా భారత రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం. ఈ నిర్ణయాలు భారత రాజకీయ పరిపాలనా చరిత్రలో ఒక క్రొత్త దశకు నాంది పలికాయి. ఢిల్లీ దర్బార్ నేపథ్యాన్ని విషయంకొస్తే గనక 1911 డిసెంబర్లో ఢిల్లీలో ఈ దర్బార్ ఘనంగా నిర్వహించబడింది. బ్రిటన్ చక్రవర్తి కింగ్ జార్జ్ 5, ఇంకా క్వీన్ మేరీ స్వయంగా భారతదేశానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని సంస్థానాధీశులు, ఉన్నతాధికారులు, వివిధ ప్రాంతాల ప్రతినిధులు ఈ వేడుకకు హాజరయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్య వైభవాన్ని ప్రదర్శించే అధికారిక కార్యక్రమంగా ఈ దర్బార్ నిర్వహించారు. ప్రధాన నిర్ణయాలు పరిశీలిస్తామా? ఈ దర్బార్లో 3 ముఖ్యమైన ప్రకటనలు చేశారు. అవేంటంటే 1905 అమలు చేసిన బెంగాల్ విభజనను రద్దు చేయడం, భారత రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం, బీహార్, ఒడిషాను ప్రత్యేక ప్రావిన్స్గా ఏర్పాటు చేయడం, అలాగే అస్సాంను ప్రత్యేక పరిపాలనా యూనిట్గా కొనసాగించడం. రాజధానిని ఢిల్లీకి ఎందుకు మార్చారు అనే విషయానికి పరిశీలిస్తే గనక బ్రిటిష్ ప్రభుత్వం తెలిపిన కారణాల ప్రకారం ఢిల్లీ భారతదేశానికి భౌగోళికంగా అనుకూల కేంద్రంగా ఉండటం, ఇంకా ఉత్తర భారతదేశంలో సులభ పరిపాలన అనుసంధానం కలిగి ఉండడం, అలాగే చారిత్రకంగా ఢిల్లీ సుల్తానులు మొఘల్ చక్రవర్తుల కాలంలో అధికార కేంద్రంగా ఉండటం వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణాలుగా పేర్కొన్నారు. కొంతమంది చరిత్రకారులు ఈ నిర్ణయం పరిపాలన సౌలభ్యం కోసమేనని అభిప్రాయపడితే, మరికొందరు బెంగాల్లో పెరుగుతున్న జాతీయోద్యమ ప్రభావం కూడా ఈ నిర్ణయంపై కొంతమేర ప్రభావం చూపి ఉండవచ్చు అని విశ్లేషిస్తారు. ఈ అంశంపై చరిత్రలో భిన్నాభిప్రాయాలు ఉన్నందువలన దీనిని సమతుల్య దృష్టితో పరిశీలించడం అవసరం. దీని ప్రభావం ఎలా ఉనింది అంటే, రాజధాని ఢిల్లీకి మారడంతో అది క్రమంగా భారత పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చెందింది. తరువాత న్యూఢిల్లీ స్వతంత్ర భారతదేశానికి కూడా రాజధానిగా కొనసాగుతోంది. అదే సమయంలో బెంగాల్ విభజన రద్దు ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం స్పందించిన ఒక ముఖ్యమైన నిర్ణయంగా భావించారు. అయితే భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలు దీనితో ముగియలేదండి. మరింత విస్తృతమైన రాజకీయ హక్కులు, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని సాధించాలి అనే డిమాండ్ మరింత బలపడింది. 1911 ఢిల్లీ దర్బార్ భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. రాజధాని మార్పు భారత పరిపాలనా వ్యవస్థను కొత్త దిశలో నడిపించింది. బెంగాల్ విభజన రద్దు, జాతీయోద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. ఈ సంఘటనలు భారతీయుల రాజకీయ చైతన్యాన్ని తగ్గించకుండా స్వపరిపాలన కోసం ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించాయి. 1911 తర్వాత భారత జాతీయోద్యమం కొత్త దశలోకి ప్రవేశించింది. కాంగ్రెస్లో గత విభేదాలను అధిగమించి జాతీయ ఐక్యతకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో స్వపరిపాలన, దాన్నే హోం రూల్, దీనికోసం దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంది. బాలగంగాధర్ తిలక్ ఇంకా అనిబిసెంట్ నాయకత్వంలో భారతీయులు స్వపరిపాలన డిమాండ్ను మరింత బలంగా వినిపించారు. రేపటి కార్యక్రమంలో హోం రూల్ ఉద్యమం, దాని లక్ష్యాలు, ప్రజల స్పందన, అలాగే 1916 లక్నో ఒప్పందం భారత జాతీయోద్యమానికి ఎలా కొత్త ఐక్యతను తీసుకొచ్చాయో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
0: ఇంతవరకు మీరు భారత స్వాతంత్ర్య సమరం, 1911 ఢిల్లీ దర్బార్, రాజధానిని ఢిల్లీకి మార్చిన విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
9: ఏక ప్రకార్ సే PM జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి.

రేపు 5 ఇంటికి మీరు మా ఇంటికి టీకి రావాలి. అరుణకి మీరు గార్డియన్ కాబట్టి మీరే నా తరఫున మిగతా ఆఫీసర్స్ని తీసుకురావాలి. మా మనవడు వచ్చి చెబుతాడనుకోండి, పెద్దదాన్ని నా మాట కాదనరనే నమ్మకంతో ఫోన్ చేస్తున్నాను. దీనికి మీరింత శ్రమ తీసుకోవాలా అమ్మా? తప్పకుండా వస్తాం. మా కార్లు 2-4 ఇంటికల్లా పంపుతాను, సరాసరి వచ్చేయండి అన్నారు సుందరమ్మ గారు. ఎవరు, అమ్మమ్మగారా? అడిగింది ఆ రూంలోనే ఉన్నారుణ. అవును, నీకెలా తెలుసు? కనిపెట్టేశావే. ఆ కంఠం ఇక్కడికి వినిపిస్తోంది. రేపు టీ పార్టీ సంగత? అవును. ఆవిడికి అక్కర్లేని విషయం లేదు, ప్రతి విషయంలో తన పెత్తనం కావాలి. అరుణ, నువ్వు అనారోగ్యకరమైన దృక్పథం అలవాటు చేసుకుంటున్నట్టున్నావు. ఆవిడ పెద్దది, ఏదో పిలిచింది. మీ ఉడ్బి వచ్చి పిలిచి

నా పిలవకపోయినా వస్తాం. అది వాళ్లకోసం కాదు, నీకోసం. నువ్విలా ప్రతిదానికే అసంతృప్తి పట్టం అలవాటు చేసుకోకరుణ. అరుణ మాట్లాడలేదు, తలంచుకుంది. ఆ మన్నాడు అరుణ తన వెంట సుశీలను కూడా తీసుకెళ్లింది. ఆఫీసు నుంచి యనమండుగురు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్లందరికీ రెండు కార్లు సరిపోయినాయి. సుందరమ్మగారు వరండాలో కూర్చునున్నారు. పక్కన తాతగారు కూడా ఉన్నారు. ఆ సాయంత్రం పెద్దదాన్ని, అవిటిదాన్ని, మీ అందరినీ చూడాలన్న సరదాతో పిలిపించాను. నా ఛాదస్తాన్ని ఈ ఒక్కరోజు భరించండి, భాస్కర్ చేతులు పట్టుకుంటూ అన్నారావిడ. ఆ రోజొచ్చిన వాళ్లందరితో నవ్వుతూ కబుర్లు చెప్పారు సుందరమ్మగారు. అరుణని, రాజారావుని పక్కపక్క నుంచోబెట్టి చూడమన్నారు. మా అరుణకి నగల మీద వ్యామోహం లేదు, డైమండ్ దుద్దులు పెట్టుకోమంటే వద్దుంటోంది. మీరన్నా చెప్పండి అంది మీనాక్షితో. రమోలా ముఖంలో కొంచెం ఈర్ష్య, మీనాక్షి ముఖంలో ఆశ్చర్యం. మా అరుణ పెళ్లికి మీరంతా పెద్దరికం వహించాలి, పెత్తనమంతా మీకే అప్పగిస్తున్నాను. ఆనక రాలేము, వీలు పడలేదు అంటే ఒప్పుకోను. నాకా కాళ్ళు లేవు, నా కోడలికి అంత ఉత్సాహం లేదు. మీరే మా బంధువులు. ఏమయ్యా భాస్కర్, నువ్వు మా ఆనందం వంటివాడివి, పెళ్లి బాధ్యత నువ్వే మొయ్యాల్సుమా అన్నారు సుందరమ్మగారు. అరుణకి, రాజారావుకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదామె. లక్ష్మీదేవి గారు, ఆనందంగారు 5 నిమిషాలు కూర్చుని వెళ్లిపోయారు లోపలికి. 2 స్వీట్లు, 2 సేవరీలు, ఐస్ క్రీంతో పార్టీ ముగిసింది. సుందరమ్మగారి మాటలు, ఆమె చేసిన విందు అందర్నీ సమ్మోహితులం చేసింది. ప్రతి ఒక్కరూ అరుణ అదృష్టాన్ని మెచ్చుకున్నారు. ఇల్లు చూశారా అరుణ, నీ ఫ్రెండ్స్కు మన ఇల్లు చూపించు ఆజ్ఞ జారీ చేసింది. నేను మీ దగ్గర కూర్చుని కబులు చెబుతానండి, నా పొట్ట కదలడం లేదు అంటూ భాస్కర్ కూర్చుండిపోయాడు. అతనితో మిగతా మగవాళ్లు కూర్చుండిపోయారు. ఆడవాళ్లు మాత్రం ఇల్లు, తోట అంతా కలిగి తిరిగి అరుణ అదృష్టానికి, ఆమెకి లభించిన ఐశ్వర్యానికి లోలోన కొంచెం ఈర్ష్య చెందారు. ఎలా ఉన్నారు అడిగింది అరుణ రమోలాని. మీ ఆయనకంటే మీ అమ్మమ్మగారు నచ్చారు, భలే సరదా మనిషి. నువ్వు నిజంగా లక్కీ గర్ల్ అరుణ, ఇంత ఇల్లు, 3 కార్లు, నౌకర్లు, చాకర్లు, ఇంత ప్రేమించే అత్తవారు, ఇంతకంటే ఇంకేం కావాలి. నేనైతే ఈ ముష్టి జీతానికి చస్తే ఉద్యోగం చేయను, హాయిగా కాలు మీద కాలేసుకుని సుఖాలు అనుభవిస్తాను. అవును, మీ కాబోయే అత్తగారు అదేమిటి అంత ముభావంగా ఉన్నారు, ఆవిడికి పెళ్లి ఇష్టం లేదా? అబ్బే, అదేం లేదు, మరి అలా పట్టనట్టుంటుందే. అది ఆవిడ స్వభావం. పాపం, అన్నింటికీ ఆ పెద్దావిడే తాపత్రయపడాలి కాబోలు. కాళ్ళు లేకపోయినా, వయసు పైన పడ్డా ఎంత సరదాగా ఉన్నారు. ఆవిడ్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది అంది మీనాక్షి. వాళ్లందరి మెప్పు కోసమే అమ్మమ్మగారు ఈ పార్టీ ఏర్పాటు చేశారు అన్న సందేహం ఒక్కసారి అరుణ మస్తిష్కంలో తడుక్కుమంది. కాని ఆ పావాన్ని వెంటనే తుడిచిపారేసింది. అందర్నీ కార్లలో ఇళ్లకు పంపారు. అరుణ, సుశీల చివరికి మిగిలిపోయారు. రాజా, బీచ్కి వెళ్తారా అడిగింది అమ్మమ్మగారు. వద్దండి, అందరం ఇక్కడే కూర్చుందాం, కాసేపుండి మమ్మల్ని పంపేయండి అంది అరుణ. అమ్మమ్మగారు సుశీల్తో కబుర్లు మొదలుపెట్టారు. ఆమె మాట్లాడదలుచుకుంటే అవతల వాళ్ల వయసు, చదువు ఏవి అడ్డురావు. చిన్నపిల్లలతో చిన్నపిల్లలాగా కబుర్లు చెప్పగలరు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అరుణ రాజా గది వైపు వెళ్ళింది. అతని గదిలోకి అరుణ వెళ్లడం ఇది 3వ సారి. గది విశాలంగా ఉంటుంది. గదిలో 2 ఫ్యాన్లు, 1 మంచం, ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు, టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ బుక్స్. అతను బట్టలు చిందరవందరగా పడేసుకోడు, గాని పుస్తకాలు మాత్రం ఎక్కడో అక్కడ పడేస్తాడు. ఆ గది కంప్లీట్గా మాస్కులైన్గా ఉంది. ఆ గదిని ఆనుకునే బాత్రూమ్, వెనుక వరండా. ఆ గదికి మరోవైపు నుంచి తలుపు ఉంది. ఈ తలుపు ఎక్కడికెళ్తుంది అడిగింది అరుణ. గ్రానీ వాళ్ల రూమ్కి. ఆ రూమ్లో తాతగారు, మా అమ్మ పడుకుంటారు. గ్రానీకి నిద్ర పట్టకపోతే నే వెళ్ళి కూర్చుంటాను. కేన్ కుర్చీలో కూర్చునున్నాడు రాజా. ఆ సాయంత్రం అతను అతిథుల కోసం స్లాక్ షర్ట్, ప్యాంటు వేసుకున్నాడు. సాధారణంగా పైజమా, లక్నో లాల్చి వేసుకుంటాడు సాయంత్రాల వేళ. మీకు స్లాక్ షర్ట్ కంటే పైజమా లాల్చియే బావుంటుంది అంది అరుణ కుర్చీలో కూర్చున్న అతన్ని చూస్తూ. గుడ్, గ్రానీ కూడా నీకు మళ్ళీనే లాల్చి పైజమాయే వేసుకోమంటుంది. ఐఎమ్ గ్లాడ్, నీకు నచ్చిందన్నమాట. మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చావుగా, ఆర్ యూ హ్యాపీ అడిగాడు అతను. ఆ హ్యాపీనెస్ నాకొక్కదానికేనా, అందులో మీకు భాగం లేదా అని అడిగింది అరుణ. వాళ్ళు నీ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఏమిటి, మన ఫ్రెండ్స్ అనండి. రేపు మీ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ కారా? నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అరుణ కథను అలా అన్నప్పుడు ఎందుకో మనసంతా అవ్యాజమైన

కరుణతో నిండిపోతుంది. కాలేజీలో కూడా మీకు ఫ్రెండ్స్ లేరా? అడిగింది. నాకు మొదటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటైంది. నలుగురితో మాట్లాడాలని అనిపించదా? మీ కంపెనీలో కూడా అక్కడెంతకీ టెక్నికల్ విషయాలు, నిత్య సమస్యలు అంతకుమించి ఉండవు. ఈరోజు నేను ఫ్రెండ్స్ను చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. దేనికి? మీరంతా అంత ఫ్రీగా ఎలా ఉంటారా అని. మీకు అలా సరదాగా కబుర్లు చెప్పాలని అనిపించదా? నవ్వాలని, నవ్వించాలని అనిపించదా? అతను జవాబు చెప్పలేదు. అరుణ మంచం మించి లేచెళ్ళి అతని భుజం చుట్టూ చేయి వేసి తల గుండెలకి దగ్గరగా లాక్కుని, ఆర్ యూ లోన్లీ? అడిగింది. అతను జవాబు చెప్పలేదు. ఆర్ యూ అన్హ్యాపీ? మళ్ళీ అడిగింది. నో అన్నాడతను ఆమెకి దగ్గరగా జరుగుతూ. ఇద్దరూ అలా నిశ్శబ్దంగా కూర్చునున్నారు. మాటలకందని మధురమైన భావాలు వారిని కట్టివేశాయి. అమ్మమ్మగారు 8 దాటిందని చెప్పమన్నారు, వెంకమ్మ వరండాలో నుంచుని హెచ్చరించింది. మధురమైన ఆ నిశ్శబ్దం, అతి దగ్గరగా వచ్చిన ఆ దేహాల స్పర్శ, ఉద్రేకంతో కాక దానికి అతీతమైన ఒక ప్రశాంతతతో కూర్చుని ఉన్న వారిద్దరూ వెంకమ్మ హెచ్చరికతో మామూలు పరిస్థితిలోకి వచ్చిపడ్డారు. అరుణకు చాలా తృప్తిగా, ఆనందంగా ఉంది. అతను చుట్టూ కట్టుకున్న గోడల్ని కొద్ది కొద్దిగా ఛేదించగలుగుతున్నది అతని హృదయానికి దగ్గరగా, ఇంకా దగ్గరగా రావాలి. తన ప్రేమ తీవ్రతలో ఘనీభవించిన అతని హృదయం కరిగి తన హృదయంలో కలిసిపోవాలి. ఆ రాత్రి అరుణ చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. రాజాతో పరిచయమై అప్పటికి 15 రోజులైంది. ఈ 15 రోజుల్లో ప్రతి రాత్రి సంశయాలతో, అసంతృప్తితో, కలతతో నిద్రలోకి ఒరిగేది. ఆ రాత్రి మాత్రం అరుణకి కలలు రాలేదు. మెళకువతో ఉన్నా ఆ బుర్రలోకి ఆలోచనలు రాలేదు. పక్కమీద పడుకోగానే నిద్రపట్టేసింది. అరుణకి రోజులు కలల్లో వలె గడిచిపోతున్నాయి. ఇంట్లో పెళ్లి కబుర్లు, బయట పెళ్లి కబుర్లు, ఎక్కడ చూసినా పెళ్లి కబుర్లు. సరిగ్గా 4 రోజులకి తను హీరోయిన్ అయిపోతుంది. రాజాని వెన్నంటి నీడలాగా తిరుగుతుంది. అతనిలోని ఏకాంతతని, స్తబ్దతని తరిమేస్తుంది. అతని చుట్టూ లతల అల్లుకుపోతుంది. తను లేనిదే క్షణం గడవదన్న స్థితికి తీసుకొస్తుంది. తండ్రి ఎక్కడ్నుంచి డబ్బు తెచ్చాడో అరుణకు అర్థం కాలేదు. 1-2 సార్లు అడిగినా బదులు చెప్పలేదు. పెళ్లి ప్రయత్నాలు మటుకు గబగబా జరిగిపోతున్నాయి. ఈ హడావుడంతలో అరుణకి భాస్కర్కిచ్చిన మాట, అతని చెల్లెలి పెళ్లికి వస్తానన్న మాట వెంటాడుతూనే ఉంది. ఈ ప్రయాణానికి తన అమ్మమ్మగారిని ఒప్పించందే లాభం లేదు. అతన్నడిగినా గ్రానీని అడగమంటాడు. అమ్మమ్మగారు, రేపు రేడియో స్టేషన్ నుంచి సరాసరి ఇక్కడికి వచ్చేస్తాను. అంతకంటేనా, కారు పంపుతాను, 3 వస్తాను. అలాగే రేపు టీవీలో సినిమా కూడా ఉంది, అది చూసి భోంచేసి వెళ్దుగాని. ఇంట్లో చెప్పిరా అన్నారు సుందరమ్మగారు ఉత్సాహంగా. ఆ మన్నాడు అమ్మమ్మగారి పక్కన కూర్చుని అరుణ కబుర్లు చెప్తూ, అమ్మమ్మగారు మిమ్మల్ని ఒక విషయం అడగనా? ప్రశ్నించింది నెమ్మదిగా అరుణ. ఒక్క క్షణం పాట అమ్మమ్మగారి ముఖం పాలిపోయినట్లయింది. మళ్ళీ వెంటనే సర్దుకుని, ఏమిటి, ఏం కావాలి? కొత్త రకం నగలేమన్నా వచ్చాయా? అదేం కాదు, మీరు కోపన్నంటే అడుగుతాను. మా నాన్నని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు. మా అమ్మ సరే సరే, వారిని అడిగినా మిమ్మల్ని అడగమంటారు. ఏమిటి? మళ్ళీ ఆదుర్తా పడుతున్నారు. నాకు మా ఫ్రెండ్ పెళ్లికెళ్లాలనుంది. ఏ ఊర్లో? ఈ ఊర్లో అయితే కారులో వెళ్ళిరా. ఈ ఊరు కాదు, రాజమండ్రి. అంత దూరమా? మీ నాన్న వెంట వస్తున్నారా? లేదండి, మా ఆఫీసులో 6 కలిసి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చారు చూడండి, మీనాక్షి, రమూల, భాస్కర్ గారు, మరో 3. సుందరమ్మగారు మాట్లాడలేదు. ఆవిడ ముఖం తుమతుములాడుతోంది. అమ్మమ్మగారు, మాకు చాలా రోజుల నుంచి స్నేహం. భాస్కర్ గారికి ఒక్కగానొక్క చెల్లెలు, వస్తానని మాట ఇచ్చాను. నాకు ఇలాంటివి నచ్చవమ్మాయి. పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్తాను చెప్పండి. ఈ ఒక్కసారికి మీరు పర్మిషన్ ఇవ్వండి. బతిమాలుతున్నట్టు అడిగింది అరుణ. నా మనవణ్ణి అడిగావా? ఆయన మిమ్మల్ని అడగమంటారు, నాన్న కూడా అంతే. మీరు గనక ఒప్పుకుంటే వాళ్ల భయం నాకు లేదు. ఆ భాస్కర్కి పెళ్ళయిందా? 3 ఆయన నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటారు. మీరంటే ఆయనకి చాలా ఇష్టం. అందులో మిమ్మల్ని చూశాక, మన ఇంటికొచ్చాక ఆయన మీ అడ్మైరర్ అయిపోయారు. ఆయన కూడా అమ్మమ్మగారు పర్మిషన్ ఇస్తే గాని రావద్దంటున్నారు. నీకు వెళ్లాలనుంది. నేను కోనసీమ ఎప్పుడూ చూడలేదు. అదీ కాక అందరం సరదాగా వెళ్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. సరే, మీ నాన్నతో ఆలోచించి చెప్తా.

లే, రేపు మీ నాన్నను ఒకసారి కనపడమను. నువ్వు వస్తూ వస్తూ తీసుకురా, రేడియో స్టేషన్కి కారు పంపుతాను అంది సుందరమ్మ, వరాలు అనుగ్రహించే దేవతలాగా. సరేనండి, నాకు తెలుసు మీరు స్వీట్ గ్రానీ అని అంటూ గబాలనావిని రెండు చేతులతో చుట్టేసుకుందరణ. చిన్నపిల్లవి, నీ సరదాలు నాకు అర్థం కావనుకోకు, కానీ ఫలానా సుందరమ్మగారి మనవరాలు ఇలా అడ్డమైన వాళ్లతో తిరుగుతూ ఉందని మాట పడకూడదు అంది సుందరమ్మగారు. అరుణ మనస్సు కలుక్కుమంది. మనస్సులోని కృతజ్ఞతాభావం, సంతోషం అన్నీ పటాపంచలైపోయాయి. నేనెళ్ళను, నా ఫ్రెండ్స్ ఏం అడ్డమైన వాళ్లు కాదు, మంచివాళ్లు అని చెబుదాం అనిపించింది. కానీ తనంతాను నిగ్రహించుకుంది. హీమెతో వాదానికి దిగితే అసలు ప్రయాణమే పండివ్వదు. వీళ్లంతా వద్దు అన్న కొద్దీ తనకు ఆ పెళ్లికి వెళ్లి తీరాలన్న కోరిక తీవ్రమవుతోంది. స్వేచ్ఛగా సరదాగా హాయిగా తిరిగే అవకాశం తనకింక ముందు ముందు ఎలానూ ఉండదు. ఉన్న ఈ ఒక్క ఛాన్సును ఎలా వదులుకోవడం? అలాగే మీరు చెప్తే గాని నాన్న ఒప్పుకోరు, మీరు ఊ అంటే తనేమీ అనడు. ఇదిగో పిల్లా, నాతో ఇప్పుడింత బేరాలు ఆడుతున్నావు, జ్ఞాపకం పెట్టుకో. ఒకరు చాలని, రెండు చాలని, ఫ్యామిలీ ప్లానింగ్ అని అంటే మాత్రం ఊరుకోను, ఆనక. నాకు ఎంతమంది మునిమనవలనిస్తే నీకు అంత స్వేచ్ఛ అని మర్చిపోకు, విన్నావా అంది సుందరమ్మగారు. అరుణని రైలుకి పంపించేందుకు రాజా స్టేషన్కొచ్చాడు. స్లీపర్ కోచ్లో ఆడవాళ్ల వింగ్లో అరుణ, రమోలా, మీనాక్షులు ఎక్కారు. ఆ పక్కన మగవాళ్లు ముగ్గురికి బెర్తులు రిజర్వ్ చేశారు. ఈ సీట్లు హార్డ్గా ఉంటాయేమో అడిగాడు రాజా అరుణని. అరుణ నవ్వింది. దేనికి నవ్వుతున్నావు? మీరు మీ గ్రానీ అన్నీ మీ స్టాండర్డును బట్టి చూస్తారు. నేనింతవరకు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయలేదు అసలు, ఆ విషయం మీకు తెలుసా? నేను ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉండగా సౌత్కి టూర్ వెళ్ళాం, 10 రోజుల పాటు టూరు. ఎవరి సామాన్లు వాళ్ళు మోసుకున్నాం, ఆఖరికి లెక్చరర్స్ కూడా మాకెవ్వరికీ కష్టం అనిపించలేదు, బాగా ఎంజాయ్ చేశాం కూడా. ఆ స్టూడెంట్ డేస్లో నేను వెళ్ళాననుకో, అన్నట్లు గ్రానీ ఈ ప్యాకెట్ పెళ్లికూతురికి ఇమ్మంది. రాజా ఒక ప్యాకెట్ అందించాడు. ఏమిటి? చీరనుకుంటా, గ్రానీకి అదో అలవాటు, ఎవరికైనా పెళ్ళైతే ప్రజెంట్ ఇచ్చి తీరాలంటుంది. చాలామందికి లెక్క లేకుండా ఇలా ఇస్తూ ఉంటుంది. నేను ప్రజెంట్ విడిగా కొన్నాను. ఏం కొన్నావు, ఎప్పుడు కొన్నావని అడుగుతాడని ఆశించింది అరుణ. కానీ అతనేం పట్టించుకున్నట్టే లేదు. ఇది గ్రానీ ప్రజెంట్ అని చెప్పు, సోమవారం స్టేషన్కి వస్తాను. తప్పకుండా వస్తావుగా? తప్పకుండా. మీరెందుకు స్టేషన్కి? టాక్సీలో వెళ్ళిపోగలను నేను. గ్రానీ ఊరుకోదు, హౌరా మెయిల్ 5 కాకుండా వచ్చేస్తుందని నన్ను అర్ధరాత్రే లేపి కూర్చోపెడుతుంది అన్నాడు నవ్వుతూ. గ్రానీ పంపకపోతే మీరు రారా? మీకు నన్ను స్టేషన్కి వచ్చి తీసుకురావాలని అనిపించదా? ఈ 4 రోజులు నేను కనిపించకపోతే మీకు బాధగా ఉండదా? ఇలా ఎన్నో ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది అరుణకి. రాజా విషయంలో పెదవి దాటి రాని అసంతృప్తులు ఎన్నో ఉన్నాయి తనకి. అవి మాటల రూపంలో అర్థవిహీనంగా అనిపించినా ఏదో వెలితిగా, అసంతృప్తిగా ఉంటోంది అరుణకి. రైలు కదిలింది. రాజా కనుమరుగయ్యేదాకా కిటికీలోంచి చూస్తూనే ఉందరుణ.

0: ఇంతవరకు మీరు మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 12వ భాగం విన్నారు. రచన మాలతీ చందూర్ గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు ఒక పాట విందాం.

పాట బిల్లా సినిమా నుండి హేమచంద్ర మాలవిక కలిసి పాడిన పాటకు సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఇంతటితో ప్రభాత రేఖలు సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7:45 అవుతుంది. ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలను వింటారు. కార్యక్రమంలో మొదటి

ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట ఆర్యా 2 సినిమా నుండి కృష్ణకుమార్ కున్నత్ పాడిన పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, గీత రచయిత బాలాజీ.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు వింటున్నారు ఉదయరాగం. ఉదయరాగం కార్యక్రమంలో తరువాత పాట ఐ సినిమా నుండి హరిచరణ్ శ్రేయా ఘోషల్ కలిసి పాడిన పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్, గీత రచయిత అనంత శ్రీరామ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట రాఖీ సినిమా నుండి దేవిశ్రీప్రసాద్, మమతా మోహన్ దాస్ కలిసి పాడిన పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఉదయరాగం కార్యక్రమంలో చివరగా ఆనందం సినిమా నుండి మల్లికార్జున్ సుమంగళి కలిసి పాడిన పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ఇంతవరకు మీరు ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ నరేష్ మాగో. The headlines. Prime Minister Narendra Modi concludes his three-nation tour of Indonesia, Australia and New Zealand. Departs for India after holding extensive talks with New Zealand Prime Minister Christopher Luxon. Vietnam government orders probe into speedboat tragedy that killed 15 Indian tourists. US launches new round of strikes against Iran after IRGC forces attack container ship transiting Strait of Hormuz. Iranian Navy closes the vital sea corridor until further notice. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 days. England beats Norway 2-1 to reach FIFA World Cup semi-finals. And Linda Noskova beats Carolina Muchova to win first Wimbledon tennis title. Prime Minister Narendra Modi has concluded his three-nation tour of Indonesia, Australia and New Zealand and departed for India after holding extensive talks with New Zealand Prime Minister Christopher Luxon. India and New Zealand elevated their bilateral ties to a strategic

0: 7-6-3 in the Wimbledon women's singles final at Centre Court, London last night. Noskova became the third Czech woman in 4 years to win the grass court major after Markita Vondrousova in 2023 and Barbora Krejcikova in 2024. After winning the title, Linda said, "It's never easy to get to the last point."
1: Ladies singles champion for 2026 from the Czech Republic, Linda Noskova.
2: It feels incredible, and all these matches have been so tough, so physically or mentally tough, especially, you know, it's never easy to get the last point. I think we made a history.
0: The stage is also set for the men's singles final tonight, where world number one Jannik Sinner will face Germany's Alexander Zverev. The match is scheduled to start at 8:30 p.m. Indian Standard Time. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
3: Thank you, Naresh. Prime Minister Narendra Modi's New Zealand visit figures prominently on the front pages of newspapers. Hindustan Times shows a picture of Mr. Modi and his counterpart Christopher Luxon under the headline India-New Zealand Raise Ties to Strategic Bond, Inc. 12 Pacts. India a strategic launchpad, PM Modi tells NZ CEOs, writes the Sunday Pioneer. POK stir intensifies, protesters warn park forces to stay away is a top headline in the Asian Age. Bengal CM orders statewide crackdown on illegal liquor, drug dens after Baripur horror, reports the Sunday Statesman. New high for India-made car exports under the headline, the Financial Express quoting the latest export data released by the Department of Commerce. Under the Minister of Commerce and Industry writes that outbound shipments of passenger vehicles scaled an all-time high of 79,967 crore rupees, marking a 30.59% growth over financial year 2025. In its editorial title, Wayanad Landslide, mountains keep warning us, but are we listening? The Times of India writes that barely 2 years after Wayanad witnessed one of India's worst landslide disasters, another mountain side has collapsed. The immediate cause of the landslide will eventually be established, but mountains are not simply obstacles waiting to be drilled through. They are living landscapes with limits that engineering alone cannot negotiate. And finally, a historic Gurudwara in Lahore associated with Sri Guru Har Gobind Sahib Ji, built in 1923, has been reopened for the first time since partition, ending a wait of nearly 79 years, reports the Sunday Tribune. And with that, it's back to you, Naresh.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi concludes his three-nation tour of Indonesia, Australia and New Zealand, departs for India after holding extensive talks with New Zealand Prime Minister Christopher Luxon. Vietnam government orders probe into speedboat tragedy that killed 15 Indian tourists. U.S. launches new round of strikes against Iran after IRGC forces attack container ship transiting Strait of Hormuz. Iranian Navy closes the vital sea corridor until further notice. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 days. England beat Norway 2-1 to reach FIFA World Cup semi-finals, and Linda Noskova beats Karolina Muchova to win first Wimbledon tennis title. And with that, we end the morning news. Have a nice day.
4: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
5: జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, జిల్లాలలో రాష్ట్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందించిందని, గిడ్డంగుల నిర్మాణం, రహదారుల అనుసంధానం వంటి పనులపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి పురోగతిపై చర్చిస్తున్నామని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పెడన నియోజకవర్గంలో డ్రైనేజీ అంతర్గత రహదారుల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం 27 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గాభివృద్దికి రాష్ట ప్రభుత్వం నిధులను సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఓల్టేజీ విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం 78 కోట్లతో అవసరమైన ఉప కేంద్రాల నిర్మాణం చేపడుతోందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలుగా 32 కేవీ కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని, పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో

0: ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నిర్మించడానికి అవసరమైన అన్ని సహకారాలు జిల్లా యంత్రాంగం అందిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చిన యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా అవసరమైన అనుమతులను సులభమైన పద్ధతిలో అందించామని, తద్వారా 1200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం అవుతాయని రాష్ట సమాచార కమిషనర్ రెహనా బేగం తెలిపారు. జిల్లాలో కంకిపాడు, ఉయ్యూరు గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్వచ్ఛంద సమాచార ప్రకటన నిబంధన అమలు, ప్రజా సమాచార అధికారుల నియామకం, సమాచార హక్కు దరఖాస్తుల రికార్డు నిర్వహణ వంటివి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం నిబంధనలను అమలు చేసి ప్రజలకు సకాలంలో సమాచారం అందించి పారదర్శకతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడానికి గ్రామీణ ప్రాంతాలలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిర్మిస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలను లబ్దిదారులకు అందించామని, ప్రభుత్వం నుంచి అందించే ప్రతి రూపాయి నిజమైన లబ్దిదారులకు చేరే విధంగా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరూ మిగిలిపోకుండా రాజకీయ పార్టీలు బూతులు ఏర్పాటు చేసుకుని ఏజెంట్లు చురుగ్గా పనిచేసే విధంగా ప్రతి 3 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియపై ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి జులై 14వ తేదీ వరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి తిరిగి సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేసే వరకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు బాధ్యతగా విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిబిడ్డ గ్రామంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బోట్లకు వినియోగించే డీజిల్ రాయితీని ప్రభుత్వం 25 రూపాయల నుంచి 35 రూపాయలు పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తిని మంత్రి లోకేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వరదల సమయంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వలల కోసం షెల్టర్లు, రాత్రి సమయంలో ఇబ్బందులు లేకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని మోపిదేవి గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 పథకం ద్వారా 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందని, ప్రతి విద్యార్థికి అవసరమైన పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో అందిస్తున్నామని, ప్రతి విద్యార్థికి సకాలంలో విద్యార్థి కిట్లు అందించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 అవుతోంది.

0: బాలానందం కార్యక్రమంలో చిన్నగొట్టిగల్లు మండలం పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: ఎలుకమ్మ గేయాన్ని మన విద్యార్థులు ఈనుష్ తోఫిక్ పాడతారు, విందామా?
1: ఎక్కడికెళ్ళా వెలుకమ్మ,
2: చేలోకెళ్ళా చిట్టమ్మ,
1: ఎట్లా వెళ్ళా వెలుకమ్మ,
2: చీకటి చాటున చిన్నమ్మ,
1: ఏమేం తెచ్చా వెలుకమ్మ,
2: గింజలు తెచ్చా బుజ్జమ్మ,
1: ఎక్కడ దాచా వెలుకమ్మ,
2: తెలుగులో దాచా కన్నమ్మ,
1: ఎన్నాళ్ళు వస్తాయి వెలుకమ్మ,
2: 5 ఏళ్ళు వస్తాయి ఎల్లమ్మ.
0: ఇప్పుడు సత్యమహిమ గేయకథని మన 4వ తరగతి విద్యార్థిని వేద సంహిత పాడుతుంది, విందామా?
3: ఒక పల్లెటూరిలో ఒక లంక చరితుండు, అధర్వమాలిన బీదవాడొకడుండు, కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు, సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు. ఒకనాడు వాడడివి ఒక చెట్టు కొట్టుచో గొడ్డలిచే జారి పడ్డది నీటిలోన. అయ్యయ్యో దైవమా, అయ్యో కుయ్యో మొర్రో, నా గొడ్డలే పోయే, నా గతి ఇంకేమి, మా నాన్న వస్తాడు మాకేమి తెస్తాడు, మరి గంజి పోస్తాడు మమ్ము బ్రతికిస్తాడు. అనుచూతెనులు చూచి కనులొప్ప చెప్పేటి, నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు, ఉత్త చేతులు బోయి తత్తరం బొట్టు తీర్తు, పిల్లల కడుపగ్గి చల్లారు నెటి తగ్గి, ఈ ఆర్తి ఇనుమడి నే తీర్తు నదిపడి, కనివాణి దినత ఆ నది దేవత, చిన్నారు కరుణతో అన్నాయనుచు బీల్చి, రంగారు వెన్నెల బంగారు గొడ్డలి చూపి నీదేనేమో చూడుమా ఎన్న పల్కే, మీరు మెట్లు కొలుపుచో మెరిసేడి గొడ్డలి, తిలకించి అతడనే తలచేతులాడించి, అది నాది కాదమ్మా, అది నాది కాదు, నాది కానిది నేను మరికోరనోయమ్మా, ఈ మొగంబులకేమి, ఈ మిసిమి పసలేమి, వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప, అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే, ఇనుప గొడ్డలి తీసి ఇది చూడు మా అన్న వాడే నాదేయంచు, వేడే తనకిమ్మంచు, వాణి సత్యానికి వాణి ధర్మానికి వాణి నిరాశకు ఆ దేవి కరుణించి బంగారు గొడ్డలిని వెండి గొడ్డలిను బహుమానముగానిచ్చి పంపించి దీవించి.
0: ఇప్పుడు మన అంబేద్కర్ పాటను మన 4వ తరగతి విద్యార్థి తోఫిక్ మరియు సుహానా ఆలపిస్తారు, విందామా?
4: భరతమాతను

చరిత్ర నీ కథ భరతమాత నుదుటిపై కొత్త రాతవి శక్తిదాతవి రాజ్యాంగకర్తవి నువ్వు కన్న స్వప్నం సమానతే కదా సమస్త జనులకి చరిత్ర నీ కథ నీ తలపే మా బలమై అవతరించనే నువ్వు పలుకు మాట ప్రతి

0: జై భీమ్ జై భీమ్ జై భీమ్.
1: ఇప్పుడు నాయన బుజ్జి నాయన జానపద గీతాన్ని 4వ తరగతి విద్యార్థిని వేద సంహిత ఆలపిస్తుంది, విందామా?
2: నాయన బుజ్జి నాయన బంగారు నాయన, చిన్ని నాయనొచ్చినాడు లయ్యర నాయన. నాయన బుజ్జి నాయన బంగారు నాయన, చిన్ని నాయనొచ్చినాడు లయ్యర నాయన. చింత చెట్టు తొర్రలోన చిలుకలున్నాయి, చిలుకలకు చిన్నిగాడు కావిలున్నాడు. చింత చెట్టు తొర్రలోన చిలుకలున్నాయి, చిలుకలకు చిన్నిగాడు కావిలున్నాడు. నాయన బుజ్జి నాయన బంగారు నాయన, చిన్ని నాయనొచ్చినాడు లయ్యర నాయన. మేడి పండు తోటలోన మేకలున్నాయి, మేకలకు మేనమామ కావిలున్నాడు. మేడి పండు తోటలోన మేకలున్నాయి, మేకలకు మేనమామ కావిలున్నాడు. నాయన బుజ్జి నాయన బంగారు నాయన, చిన్ని నాయనొచ్చినాడు లయ్యర నాయన. కొల్లేటి సరస్సులోన కొంగలున్నాయి, కొంగలకు కోటిగాడు కావిలున్నాడు. కొల్లేటి సరస్సులోన కొంగలున్నాయి, కొంగలకు కోటిగాడు కావిలున్నాడు. నాయన బుజ్జి నాయన బంగారు నాయన, చిన్ని నాయనొచ్చినాడు లయ్యర నాయన.
1: ఇప్పుడు ఏ దేశమేగిన గేయాన్ని 5వ తరగతి విద్యార్థి చాంద్ బాషా చెప్తాడు, విందామా?

0: భూతల్లిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెంగు బాల గీతములు, పాడరా నీ వీరభావ భారతము.
1: ఇప్పుడు ఆల్ మ్యాన్ లక్కీ మ్యాన్ రైమ్ని 3వ తరగతి విద్యార్థినులు సఫియా, అప్సానా, సమీరా పాడతారు, విందామా?

0: shoe. All man lucky, man lucky number three. Free for free, free like a free, like a free, like a free. All man lucky number four. Four for door, door like a door, like a door, like a door.
1: ఇప్పుడు మన 5వ తరగతి విద్యార్థి మహమ్మద్ అసద్ నిజము మీద భూమి నిలబడి యుండును అనే పద్యాన్ని భావంతో సహా చెప్తాడు, విందామా?
2: నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాకు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహారమును చేయు, కాళికాంబ హంస కాళికాంబ భావం. నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది, సత్యవాకు వలనే జగతి నడుస్తుంది, సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కేనేని గీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వధాభిరామ వినురవేమ. ఓ వేమ చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు, తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష.
1: ఇప్పుడు ధనము కూడబెట్టి అనే పద్యాన్ని మన 4వ తరగతి విద్యార్థి తోఫిక్ చెప్తాడు, విందామా?
3: ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుగాక, తేనె తీగ కూర్చి తెలువరికి యద విశ్వదాభిరామ వినురవేమ. భావం, ఓవేమ సంపాదించిన డబ్బును దానమైనా చేయాలి లేదా తాను తినాలి, ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వలన ఎలాంటి లాభం లేదు. తేనె తీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే అది చివరికి బాటశాలుల పాలవుతుంది కదా.
1: ఇప్పుడు ఫౌండే పీనట్ రైమ్ని అసద్, ఆరిఫ్, ఈనుష్ 5వ తరగతి విద్యార్థినులు పాడతారు, విందామా?
4: ఫౌండే పీనట్, ఫౌండే పీనట్.

0: ఇప్పుడు నీతియే మూలము విద్యకు అనే పద్యాన్ని భావాన్ని మన 5వ తరగతి విద్యార్థి ఈనుష్ చెప్తాడు, విందామా?
1: నీతియే మూలము విద్యకు, నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకము, నీతియే భూత ప్రీతియు, నీతియుతుం జప్పుడెందు నియత పదమున్. భావం: విద్యకు నీతియే ఆధారం. చతుర్థివా పురుషార్థ తత్వాన్ని, ధర్మాన్ని, అర్థం, కామం, మోక్షం నిర్ణయించేది కూడా నీతియే. సర్వభూతాలకు, ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే. నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు.
0: ఇప్పుడు చదువని వాడగ్నుండగు అనే పద్యాన్ని భావాన్ని మన 5వ తరగతి విద్యార్థిని సుహానా చెప్తుంది, విందామా?
2: చదువని వాడగ్నుండగు చదివిన సది సద్వివేక చతురత కలుగున్. చదువగ వలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి. భావం: చదువని వాడికి ఏమీ తెలియదు. చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయన, చదువుకో అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి చెప్పాడు.
0: ఇప్పుడు చదువు చదవకున్నా సౌఖ్యంబు నుండదు అనే పద్యాన్ని భావాన్ని మన 3వ తరగతి విద్యార్థిని సఫియా చెప్తుంది, విందామా?
3: చదువు చదువుకున్న సౌఖ్యంబు నుండదు, చదువు చదువునే సరస్సు డగును, చదువు మర్మమేగి.

0: ചതിവിനച്ച ദൂര വിശ്വദാഭിരാമ വിനുരവേമ ഭാവം ఓవేమ మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. అందుకే చదువు సారం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు.
1: ఇప్పుడు మన మూడో తరగతి విద్యార్థిని కేదారేశ్వరి ఒక పద్యం చెప్తుంది, విందామా.
2: దేశ సేవ కంటే దేవతాచన లేదు, స్వార్థపరత కంటే చావలేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణజాల తెలుగు బాల. భావం ఓ తెలుగు బాల, దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదు. అలాగే అన్ని తనకే కావాలనుకోవటానికి మించిన చావు లేదు. ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం కంటే మించిన స్వర్గంబు లేదు.
1: చివరగా మన 5వ తరగతి విద్యార్థిని ఎస్ సుహాన వడదెబ్బ లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది, విందామా.
3: వడదెబ్బ జాగ్రత్తలు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిద్దాం. వడదెబ్బ ద్వారా సంభవించే మరణాలను అరికడదాం. వడదెబ్బ లక్షణాలు: చెమట పట్టకపోవడం, నిద్ర లేదా కలవరింతలు, శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి, వణుకు పుట్టడం, మగత చేయకూడనివి. తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా తిరగరాదు. రోడ్ల వెంబడి విక్రయించే చల్లని రంగు పానీయాలు తాగరాదు. రోడ్ల మీద అమ్మే కలుషిత ఆహారం తినరాదు. మాంసాహారం తగ్గించాలి. తాజా కూరగాయల్ని ఆహారంగా తీసుకోవాలి. మద్యం సేవించరాదు. చేయాల్సినవి: నీరు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నలుపు మందంగా ఉండే వాటికి బదులు లేత రంగుల్లో లభించే తేలికై కాటన్ దుస్తులు ధరించాలి. రోజు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఎండవేళ ఇంటి పట్టునే ఉండాలి. బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు టోపీ వంటివి తీసుకు వెళ్తే మంచిది. ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలి. ప్రథమ చికిత్స: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటితో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు ఇలాగే చేస్తుండాలి. ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలేలా ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు, ఉప్పు కలిగిన గ్లూకోజ్ ద్రావణం లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం ORS తాగించాలి. పిల్లలు, గర్భిణీలు మరియు వృద్ధులు ఎండాకాలం మరింత శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బ తగిలిన అపస్మారక పరిస్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. వీలైనంత త్వరగా దగ్గరలోనే ఆసుపత్రికి తరలించాలి.
1: ఇంతవరకు తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు.
4: ఇంతవరకు మీరు బాలానందం కార్యక్రమంలో చిన్నగొట్టిగల్లు మండలం పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.
5: ముఖాన్ మొటిమలాబల
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇప్పుడు ఒక పాట విందాం.

0: పెద్ద డ్రామా, దీన్ని బాగా తొందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడను, దీంతో ఆట్లాడను. ఇదో సైతాన్, ఇదో తూఫాన్,
1: ఇదో నా బంగారు పాపా.

0: మీరు విన్న ఈ పాట లిటిల్ సోల్జర్స్ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, దీపికా వరదరాజన్, విష్ణుకాంత్ కలిసి పాడిన పాటకు సంగీతం శ్రీ కొమ్మినేని, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇప్పుడు మరొక పాట విందాం.
1: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చబిల్లి.

ఇంతటితో బాలానందం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 9 గంటల, చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో మొదటి పాట మున్నా చిత్రం నుండి సాధనా సర్గం, హరిచరణ్, నరేష్ అయ్యర్ ఇంకా క్రిష్ కలిసి పాడిన పాటకు సంగీతం హరీష్ జయరాజ్, సాహిత్యం కందికొండ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు వింటున్నారు చిత్రకుసుమాలు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట సీతారామం సినిమా నుండి ఎస్పి చరణ్, రమ్యా బెహరా కలిసి పాడిన పాటకు సంగీతం విశాల్ చంద్రశేఖర్, గీతరచయిత అనంత్ శ్రీరామ్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: పెద్ద
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట నరసింహ చిత్రం నుండి. ఈ పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం, ఇంకా శివగణేష్. ఈ పాటను పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిణి.

0: స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
0: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
1: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
7: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
8: 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు వింటున్నారు చిత్రకుసుమాలు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట మన్మధుడు చిత్రం నుండి దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో వేణు సుమంగలి కలిసి పాడిన ఈ పాటకు సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: చిత్ర కుసుమాలు కార్యక్రమంలో తరువాత పాట ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రం నుండి. ఈ పాటకు సంగీతం సునీల్ కశ్యప్, సాహిత్యం శిరశ్రీ, పాడినవారు డింకర్, చైత్ర, సునీల్ కశ్యప్.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
7: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
6: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
7: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
8: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
9: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
10: చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో తరువాత పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర కలిసి పాడిన ఈ పాటకు సంగీతం ఇళయరాజా, గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.

శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తర్వాత వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం, సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా కలిసి పాడిన ఈ పాటకు సంగీతం మణిశర్మ, సాహిత్యం భాస్కర భట్ల.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట నువ్వు నాకు నచ్చావు సినిమా నుండి. టిప్పు హరిణి కలిసి పాడిన ఈ పాటకు సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తరువాత పాట మిరాయ్ చిత్రం నుండి. అర్మాన్ మాలిక్ పాడిన పాటకు సంగీతం గౌరాహరి, సాహిత్యం కృష్ణకాంత్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరి పాట ఏ మాయ చేసావే చిత్రం నుండి. ఈ పాటను పాడినవారు బెన్నీ దయాల్, కళ్యాణి మీనన్. సంగీతం ఏఆర్ రెహమాన్. సాహిత్యం అనంత శ్రీరామ్, ఇంకా కళ్యాణి మీనన్.

శ్రోతలు, ఇంతవరకు మీరు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు అవుతుంది. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: దేశంలో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్యవనరుల సుస్థిర వినియోగం అంశంపై నిర్వహించిన జాతీయ కార్యక్రమాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని తెలిపారు. సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్ కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
2: ఏరియా అండ్ అవర్ కంట్రోల్ ఓవర్ ది సీ ఏరియా ఈస్ హ్యూజ్. ఇండియాస్ ప్రాసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెరైన్ వెల్త్, ఎట్ మచ్ ఆఫ్ దిస్ పొటెన్షియల్ రిమైన్స్ అన్టాప్ అండ్ టుడే ఈస్ అనదర్ డే దట్ వి వాంట్ టు టాప్ ఆల్ అవర్ పొటెన్షియాలిటీ. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, we look beyond the horizon.
0: కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పరస్పర చర్చలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా సాధికారత, మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, నాయకత్వం, సామర్థ్యాల పెంపు వంటి అనేక ఉమ్మడి అంశాలపై సభ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా సంక్షేమానికి సంబంధించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్య దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించినట్లు ఆమె తెలిపారు.
1: దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూములు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచించారు.

0: ఢిల్లీలో సోమవారం నిర్వహించిన సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్టు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ది అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ మార్పు తీసుకువచ్చిందని అమిత్ షా పేర్కొంటూ
1: 30 क्षेत्रों की 8,58,000 सहकारी समितियां और 32 करोड़ सदस्य एक साथ एक डेटाबेस के अंदर आज उपलब्ध है और इसमें सभी कोऑपरेटिव्स का ऑडिट का स्टेटस, सभी कोऑपरेटिव का टर्नओवर और एबीसी ग्रेडेशन भी उपलब्ध. आज 50,000 पैक्स यही कार्यक्रम में ई पैक्स के रूप में घोषित हो गए हैं, जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल रहा है.
2: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహతిలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థలు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, వాటి నియంత్రణకు మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు.
0: భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో సుమారు 75% వరకు స్వదేశీ పరికరాలు, అత్యాధునిక వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతలంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌకకు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యానికి ఈ యుద్ద నౌక నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.
3: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है. समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है. वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो. यह क्रेस्ट अपने आप में INS महेंद्रगिरि की कैपेबिलिटी का प्रतीक है. इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है. यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी.
2: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల గిరిజన జాతీయ సదస్సును కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన పరిశోధనా సంస్థలు సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్ విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రమ్జీ పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలన వ్యయానికి 188 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
2: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారిత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో

0: మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయాభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: ప్రగతి కార్యక్రమం కి అంతర్గత యే తయ కియా హై కి లగ్భగ్ అభి తక్ 26,000 కృషి ఉద్యమి ట్రెండ్ కర్కే ఛోటే ఛోటే కృషి ఉద్యమి ఇన్హోనే తయార్ కియే హై జో ఏక్ గావ్ మే కామ్ కర్తే ఔర్ గావ్ కి కృషి కో బదల్నే కే లియే 100-200 కిసాన్ కో సాథ్ జోడ్తే ఔర్ కై జగహ్ కిసాన్ జోడ్ కే వో పరివర్తన్ ధీరే ధీరే లా రహే అబ్ వో నయే 20,000 ఔర్ కృషి ఉద్యమి జోడేంగే और उनको कृषि में मदद टेक्नोलॉजी उनको देंगे अच्छे बीज मैकेनाइजेशन का लाभ आधुनिक कृषि पद्धति वो सिखाएंगे जिससे उत्पादन भी बढ़ेगा लागत भी घटेगी और उसके साथ साथ कैसे वैल्यू एडिशन हो इस पर भी काम करेंगे.
2: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యం బొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు పురావస్తు శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి, సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్ర కు సంబంధించిన విలువైన శాసనాలు వెలుగులోకి రావటం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ శాసనం అమరావతి బౌద్ధ వారసత్వం, సంప్రదాయాలకు సంబంధించిన కీలక చారిత్రక ఆధారంగా నిలుస్తుందని చెప్పారు. అమరావతి చరిత్రను మరింత సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఈ పురావస్తు ఆధారాలు ఎంతో దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య బుధవారం ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడం, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యువ అథ్లెట్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా దేశం నలుమూలల నుంచి యువ క్రీడాకారులు ఒకే వేదికపై పోటీ పడుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరిన్ని పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
2: ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎఫ్సివి పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత ఎఫ్సివి పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
0: ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర కోసం ఈ ఏడాది 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మందికి పైగా ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ కరాయి గయి. ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళా ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
2: ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రే నేతృత్వంలోని

0: బృందంతో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ జోరమ్ అనియా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ది, పాఠశాల విద్య, మానవ అభివృద్ది రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన సమ్మిళిత విద్యా వాతావరణం కల్పించడం, ప్రాథమిక అక్షరాస్యత, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జోరమ్ అనియా మాట్లాడుతూ, బాలల సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, యూనిసెఫ్ సంయుక్తంగా మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు.
1: ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కి ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింల సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, వై ఇందిరా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కంద అండ్ మనమున్నాం హరివిల్లు. మరి హరివిల్లు కార్యక్రమానికి ఈరోజు ఆ పేరుకి తగ్గట్టుగా హరివిల్లు లాంటి పాటలు, అది కూడా మన జానకమ్మ పాడిన పాటలు వినిపిస్తూ ఉన్నాను. అండ్ నేనైతే అడిగాను ఎస్ జానకి గారికి నంది అవార్డు లభించిన పాటల్లో ఏదైనా ఒకటి పంపించండి అని చెప్పి. సో ఎస్, ఇక్కడైతే మరి చాలా మెసేజెస్ వచ్చేసాయండి, చూద్దాం ఎవరెవరు ఏమేమి మెసేజెస్ పంపించారు అని చెప్పి. సో ఓకే, రాజేష్ హిందూపూర్ నుంచి ఆమె మరణం సంగీత ప్రపంచానికి ఒక లోటు అంటూ పంపించారు. నిజమే, అందరూ ప్రస్తుతం అంటే ఆవిడని మనం పర్సనల్గా కలిసి ఉండకపోవచ్చు, కానీ ఆవిడ పాటలు వింటూనే పెరిగాం. అందుకే ప్రతి ఒక్కళ్ళు గుండె ఇంత భారంగా ఉంది ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి. అండ్ చిన్నమ్మాయి మిరియాల్ కూడా నుంచి ఓకే, సో హలో బంగాల్ తల్లి అంటూ ఒక లవ్లీ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఎందుకు ఒకరి పట్ల ఒకరికి ఇంత ఇష్టం ఉంటుంది అంటే ఏదో కనెక్షన్ ఉండడం వల్ల. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్ అండి. అండ్ నెక్స్ట్ జ్యోతి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేసింది. అండ్ ఇంకా అప్పలరాజు గారి పెడ నుంచి రైట్ ఆన్సర్, ఐ థింక్ అసలు రాంగ్ ఆన్సర్ పంపించే ప్రసక్తే లేదు, బికాస్ ఆవిడ పాడిన పాటలు అంత అద్భుతమైనవి. అండ్ ఆవిడంటే మనకున్న ఆ ఆరాధన అలాంటిది కాబట్టి. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా కనకరావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఓకే అండి రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి, సో మీరైతే ఆన్సర్ కోసం వెయిట్ చేయండి, ఆన్సర్ చెప్పాక మీకే అర్థమైపోతుంది. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి ఓకే, సో అది గెస్ చేశారు అని అనుకుంటున్నా కొంతమంది, చూద్దాం ఆన్సర్ రివీల్ చేశాక మీరే అర్థం చేసుకుంటారు. బట్ ప్రతి పాట కూడా మీరు పంపించింది ఆహా, అసలు ఎంత వండర్ఫుల్ ట్రాక్ అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కూడా వింటూ ఉన్నాం ఆ అద్భుతమైన పాటలన్నీ కూడా. కానూరు నుంచి తాతారావు గారు, సో స్పెషల్ స్టార్ అల్పనంద గారు గుడ్ మార్నింగ్ అంటూ ఓకే. సో మీకు మీరు పంపించినంటే చాలామంది సిరిమల్లె పువ్వ అనే పాట పంపించారు. సో అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే సిరిమల్లె పువ్వ పాట తమిళ్లో ఆవిడ పాడినందుకు నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారు. సో తెలుగులో అయితే కాదు, బట్ తమిళ్లో ఆ పాట పాడినందుకు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ధర్మన కొడుమూరు నుంచి ఓకే మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు, పిఎస్ రంగారావు గారు వేస్తామ్రం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగమణి గారు విజయనగరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. అల్కనందాజీ శుభోదయం, ఎస్ జానకి గారు సాంగ్స్ అన్నీ ఇష్టమే అంటూ ఎస్. సో సప్తపది సినిమాలో ఒక చిన్నారి పాడినట్టే పాడి వినిపించారు, అద్భుతం కదండి అంటున్నారు. నిజంగానే అద్భుతం ఆవిడ గాత్రం. ఇంకా సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ హేమ ఓకే, సో వీళ్ళు కూడా సిరిమల్లె పువ్వ అంటూ పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, సో హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క. అండ్ నెక్స్ట్ వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి గొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ దేవాంగ. ఎస్ జానకి గారు పాడిన పాటలు వినిపిస్తూ మంచి మాటలు తెలిపారు.

అని అంటూ ప్రతిదీ పక్క వాళ్ళతో పోల్చుకోవడం, పెద్దలు మొదలు పిల్లలు కూడా ఈ బాధలు తప్పడం లేదు. మనం ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ స్వామివారిని చూసి ఆనందించాలి, ఏదైనా తినేటప్పుడు కూడా ఆస్వాదిస్తూ తింటే చాలా మేలు అంటూ మరి నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్ జానకి గారు మన ఆకాశవాణిలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ ఆఫ్టర్ మెనీ డేస్. అండ్ ఇంకా శివ శ్రీఫణి పింజల దేశాయిపేట నుంచి సిరిమల్లె పువ్వ అంటూ పంపించారండి. అండ్ ఇంకా రాజు ఏలూరు నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే ఓకే చిరు హాసన్ ఫ్రమ్ విజయనగరం, ఆవిడ మన మధ్యన లేకపోవడం చాలా బాధకరం అంటూ పంపించారు. బట్ ఎస్ ఆవిడ ఎప్పుడు మన ఆకాశవాణిలో చిరంజీవిగానే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రత్నం గారు వైజాగ్ నుంచి. ఓకే అండి, సో ఎస్ థ్యాంక్స్ ఫర్ ఎవర్ గ్రీన్ అంటే ఆ క్వీన్ ఎవర్ గ్రీన్ ఎక్స్ప్రెషన్ క్వీన్ పాడిన ఆ పాటలన్నీ వినిపిస్తున్నందుకు అంటున్నారు. సో ద ప్రివిలేజ్ ఈజ్ మైన్, ఆవిడ పాడిన పాటలు మీకు ది బెస్ట్ సాంగ్స్ వినిపించగలుగుతున్నందుకు. అండ్ ఎస్ ఫ్రెండ్స్ మరి ఆన్సర్ రివీల్ చేసేయమంటారా హార్ అరే ఇప్పుడే ట్యూన్ చేసాం, ఒక్క ఛాన్స్ అంటున్న వాళ్ళ కోసం. సో మరొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మన ఎస్ జానకి గారికి నంది అవార్డ్స్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా చాలాసార్లు చాలా పాటలకు వచ్చింది. అయితే మీకు తెలిసిన ఏదైనా ఒక సినిమా ఆర్ సాంగ్ నాకు పంపించేసేయండి. అండ్ ఫస్ట్ టైం ట్యూన్ చేస్తున్న వాళ్ళ కోసం మా వాట్సాప్ నెంబర్ 8662488141 86624888814. సో ఎస్ చెప్పాను కదా ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు, మరి రాక్షసుడిలో ఈ పాట కూడా ఎంత ఎవర్గ్రీన్ హిట్టో మీరు చెప్పనవసరం లేదు. సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, నిజంగా నిన్నటి రోజు అయితే రాకుండా ఉంటే జానకమ్మ మనతోటే ఉండిపోయేదేమో అని అనిపిస్తుంది కదా. సో ఎస్ ఫ్రెండ్స్ మరి ఈ లవ్లీ ట్రాక్ ముందైతే విందాం, స్టే ట్యూన్డ్.

0: भारती FM 101.3।
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మిస్ సీమా,
3: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
2: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
3: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: నాణ్యతలో రాజీ లేదు,
7: ధరలో సాటి రాదు.
6: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
7: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
6: విజయ వంట నూనెలు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కందా. సో ఎస్, నేను అడిగాను జానకి గారికి నంది అవార్డ్స్ వచ్చిన చిత్రాలు పేరు ఆర్ ఆ పాట పేరైనా నాకు చెప్పేసేయండి అని చెప్పి. ఎస్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. ఐదుగులపల్లి నుండి గిరిజ సోమేశ్వరరావు అండ్ ఇంకా దేవాంగ, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా రాధా మంగళగిరి నుంచి, ఓకే రాధా గారు ఆన్సర్ చెప్తా, వింటూ ఉండండి. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్, ఎస్ ఇందాక పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సుబ్రహ్మణ్యం గారు మొగల్తూర్ నుంచి, ఓకే.

సో చాలా రోజులకి. అండ్ ఇంకా హాయ్ డెలక్విన్ గారు, ఎలా ఉన్నారమ్మా అంటూ. ఓకే సూపర్ అండి. సో సత్యనారాయణ గారు దేవనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా లక్ష్మి ఫ్రమ్ గుంటూరు మెసేజ్ పంపించారు. చెరుకుపల్లి నుంచి భాస్కర్ టైలర్స్ అండ్ ఇంకా కానూర్ నుంచి తాతారావు గారు. ఓకే రైట్ ఆన్సర్ అండి. కాలేజ్లో పాడిన పాట అనుకుంటున్నాను అంటున్నారు. ఓకే అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కోడుమూరు కొండపేట నుండి మాచాని నాగరాజు అండ్ ఇంకా భువనేశ్వరి గారు. నెక్స్ట్ ఎవరు అంటే రేణుకా గోపరాజు కడప నుంచి మెసేజ్ పంపించారు. మల్లికార్జున అబ్రహం కేశవ్ నగర్ ధర్మవరం నుంచి. ఓకే సో మీ అందరికీ ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తాను, లైక్ మీకు అర్థమైపోతుంది. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి. అండ్ ఇంకా ఓకే నేను క్వశ్చన్ అనలేదు మేడం మా వాళ్ళు. ఓకే ఓకే సో క్వశ్చన్ వినలేదు అంటున్నారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. అయ్యో ఓకే అండి. అండ్ ఇంకా విజయ బాలు ఫ్రమ్ శ్రీశైలం మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. ఓకే ఎస్ ఫ్రెండ్స్ ఇవి అనమాట వచ్చిన ఆన్సర్స్ అని. ఆల్మోస్ట్ అందరూ అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది తప్ప. అయితే మరి జానకి గారికి 1980లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహాత్యం చిత్రంలో పాడిన పాట గాను. అండ్ ఇంకా 81లో సప్తభేది, 83లో సాగర్ సంగమం, 85లో ప్రతిఘటన, 86 అరుణ కిరణం. అండ్ ఇంకా 1988లో జానకీరాముడు, 1994లో భైరో ద్వీపం, 1997 తోడు, 1998లో అంతఃపురం అండ్ 2000 శ్రీ సాయి మహిమ. సో ఇలా మొత్తం 10 నంది అవార్డ్స్ సొంతం చేసుకున్నారు మన ఎస్ జానకి గారు. సో ఎస్ ఫ్రెండ్స్ మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే ఎస్ జానకి గారికి ఏ తెలుగు పాటకి నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది. సో క్లియర్గా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎస్ జానకి గారు 4 సార్లు నేషనల్ అవార్డు అందుకున్నారు. అయితే 2 సార్లు తమిళ సాంగ్స్కి, 1 మలయాళం అండ్ 1 అయితే మన తెలుగులో పాడిన పాటకి. సో నేను అడుగుతున్నాను మరి తెలుగులో ఏ పాటకి అంటే ఏ చిత్రానికి పాడిన పాటకి ఎస్ జానకి గారికి నేషనల్ అవార్డు లభించింది. సో మీ ఆన్సర్స్ మాకు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 8662488114, 866-24-8814. ఇప్పుడైతే మీకోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ప్రేమికుడు చిత్రం నుంచి మరి మన జానకమ్మ పాడిన పాట. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

గోపాల ఆ చుర్రమందిని చూపు నాకేలా చక్కని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను కయ్యంటే ఇయ్యాలా.

0: Shakti FM 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: FM 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్కింద అండ్ మనమున్నాము హరివిల్లు ప్రోగ్రాంలో. సో యస్ ఫ్రెండ్స్, మరి హరివిల్లులో నేనైతే అడిగేశాను సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మన ఎస్ జానకి గారికి ఏ తెలుగు పాటకి నేషనల్ అవార్డ్ లభించింది అని చెప్పి. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు. అల్కింద గారు అంటూ పొరంగి నుంచి వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మోనికా, ఓకే మీరు వస్తే బాగుంటుంది అన్నారు. బాగుంటుంది, మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటుంది. మరి పంపించేసేయండి, ఇంకా చాలా టైం ఉంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సత్యనారాయణ గారు దేవనగర్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్.

గోప రాజు కడప నుంచి రైట్ ఆన్సర్. అబ్బా ఈసారి అసలు అన్డౌటెడ్ గా అందరూ రైట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారండి. జ్యోతి ఫ్రమ్ కోర్నేపాడు. అసలు ఈ పంపించే ఈ జిఫ్స్ ఎంత క్యూట్ క్యూట్ గా ఉంటాయో, ఎస్పెషల్లీ ఆ పెంగ్విన్స్. ఎస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం. అసలు ఫుల్ ప్రాసలో ఉంది మీ పేరు అండ్ ఊరు కూడా. అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. నందు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ అంటున్నారు మురళీ గారు. మురళీ గారు క్వశ్చన్ వినలేదా? క్వశ్చన్ ఏంటి అంటే మరి మన జానకమ్మకి నేషనల్ అవార్డు లభించింది ఒక తెలుగు పాటకి, అది ఏ ఫిలిం ఆర్ పాట? ఏదో ఒకటైనా నాకు పంపించేసేయండి. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి. ఓకే, సో అసలు ఈ మెసేజ్ ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టుంది, ఎందుకంటే మనం జానకి గారి గురించి మాట్లాడుతుంటే ఈ మెసేజ్ బై మిస్టేక్ ఏదో ఎక్కడికో పంపించిపోయి ఇక్కడికి పంపినట్టు నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరు అంటే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుండి టైలర్ రమేష్ అండ్ ఇంకా మెకానిక్ వెంకట చలపతి గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి. వావ్, అసలు అన్డౌటెడ్లీ అందరూ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సో జానకి గారికి 4 సార్లు నేషనల్ ఫిలిం అవార్డ్ రావడం జరిగింది. అయితే 2 టైమ్స్ ఏమో తమిళ్ చిత్రాలకి పాడిన పాటకి, 1 టైం మలయాళం, అండ్ ఒకసారి మన తెలుగులో ఆవిడ పాడిన పాటకు గాను అవార్డు అందుకున్నారు. మరి ఆ పాట ఏది ఆర్ ఏ చిత్రం అని చెప్పి నేనైతే అడిగేశాను. తెలిస్తే కనుక ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఫస్ట్ టైం జాయిన్ చేసిన వాళ్ళ కోసం మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8662488814. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం సో ఫోక్ స్టైల్ పాటలు కూడా ఎన్నో అద్భుతంగా అలవోకగా పాడేశారు జానకమ్మ. అలాంటి ఒక అద్భుతమైన పాట స్వయం కృషి చిత్రం నుంచి మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జెల్టన్ మర్మనామ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో. సో ఎస్, నేను అడిగాను మరి ఎస్ జానకి గారికి ఏ తెలుగు పాటలకి నేషనల్ అవార్డు లభించింది అని చెప్పి. సో నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఇంకా కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు ఆ పాట సినిమా అదే సంవత్సరంలో రిలీజ్ అయింది కూడా పంపించేశారు అండ్ ఇంకా కాను నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ అండ్ అల్కనంద గారు బాగున్నారా అంటున్నారు విమల్ నరసింహారావు గారు నిజామాబాద్ నుంచి. ఓకే అండి. సో ఎస్, ఒక సాంగ్ అయితే పంపించారు, మరి నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. నెక్స్ట్ ఐదుగులపల్లి గ్రామం నుండి గిరిజా సోమేశ్వర్ దేవాంగ. ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ శివ అండ్ శ్రీఫ్ అని పింజల. ఓకే అండి, మీకు ఆన్సర్ ఇంకొద్దిసేపట్లో తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే వీళ్ళ నేమ్ రాఘవేంద్ర గారు కాకినాడ నుంచి మెసేజ్ పంపించారండి. అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు ప్రతి ఘటన అంటున్నారు. ఆ క్వశ్చన్ అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. సో ఇందాక స్టేట్ లెవెల్ అయితే ఇప్పుడు నేషనల్ అవార్డ్కి వెళ్ళిపోయాము. నేషనల్ లెవెల్లో వచ్చిన అవార్డ్స్కి అని నేను అడిగాను నేషనల్ అవార్డు ఏ తెలుగు చిత్రానికి లభించింది జానకమ్మకి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కావ్య వేటూరి గారి. ఓకే, ఎవరు మెసేజ్ పంపించింది? రత్నం గారు వైజాగ్ నుంచి. ఓకే, ఒక అద్భుతమైన కావ్యాన్ని వేటూరు గారి కలం నుంచి ఓకే జారిపడితే దానికి ప్రాణం పోసి యావత్ భారతదేశాన్ని తన గొంతుకుతో తన్మయత్వానికి లోను చేశారు జానకమ్మ గారు అంటూ మెసేజ్ పంపించారు. సో ఎస్, అ వెరీ ఎమోషనల్ నోట్. అండ్ నెక్స్ట్ మాతృదేవోభవాలో పాట అంటూ మెసేజ్ పంపించారు మల్లికార్జున్ గారు. సో ఎస్, ఆ పాట మామూలుగానే మార్నింగ్ నుంచి ఆవిడ పాడిన పాటలు వింటుంటే హృదయం బరవెక్కిపోతుంది. ఇంకా ఆ పాట వింటే అది ఇంకా అందరూ ఎట్లా ఎంత ఎమోషనల్ అయిపోతారో నాకు తెలిసి ఆ పాట వినిపించలేదు. యాక్చువల్లీ అ వెరీ వెరీ లవ్లీ ట్రాక్. బట్ ఇందాక మన లిజనర్స్ కొంతమంది

మెసేజ్ చేసినట్టు ఆవిడ ఎప్పుడు కూడా మన ఆకాశవాణిలో చిరంజీవిగా అలానే నిలిచిపోతారు. సో అందుకే విషాదంతో కాదు, ఆవిడ పాడిన ఆ పాటలతోటి ఆవిడ్ని స్మరించుకుందాం. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎలా ఉన్నారు, జానకమ్మ గారి గురించి చాలా బాగా వివరించారు ఓకే అంటూ ఇంకేమంటున్నారు, ఎవరు సుధా గారు కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అక్కర్పాక నుండి రమా గారు. ఓకే, మొదటిసారి అయితే సిరిమల్లె పువ్వ సాంగ్ వచ్చింది అంటున్నారు. ఎస్, ఇందాక చెప్పినట్టుగా తమిళ్లో సిరిమల్లె పువ్వ పాట పాడినందుకు గాను వచ్చింది. అండ్ తెలుగులో అయితే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ నాగేంద్రప్ప ఉడేవు తాలూక్ కర్ణాటక నుంచి పంపించారు. అండ్ ఎవరు అంటే మురళీ గారు. ఓకే, థ్యాంక్ యూ మురళీ గారు మెసేజ్ పంపించినందుకు. అండ్ రత్నం గారు వైజాగ్ నుంచి మెసేజ్ పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్చరణ్, హేమ రైట్ ఆన్సర్. అండ్ ఎస్, లాస్ట్ మెసేజ్ ఎవరు అంటే ఆర్కే రాజు, ఆదిత్య, అనుదీప్తి, రేణుక గుంటకల్ నుంచి. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిరియాల్ కూడా నుంచి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మన స్వరం ఏముంది, దేవుడికి ఇచ్చిన వరం గొంతు అంటున్నారు. జానకమ్మ లాంటి వాళ్ళకి వర్తిస్తాయి ఇలాంటి కాంప్లిమెంట్స్. బట్ ఎనీవేస్ చిన్నమ్మాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మెసేజ్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరైతే మెసేజెస్ ఇంకా జానకి గారి గురించి, ఆవిడ పాటలు అండ్ ఇంకా ఆవిడ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇలానే టైం గడిచిపోతుంది. సో 6 o'clock నుంచి రైట్ ఫ్రమ్ వందన ఆవిడ పాడిన అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం. అండ్ ఆల్రెడీ 11 hours ఉంది. అంత స్వీట్ వాయిస్ అండ్ అంతే స్వచ్ఛమైన నవ్వు జానకమ్మ గారిది. అండ్ ఎస్, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ఎస్ జానకి గారికి సితారాలో వెన్నెల్లో గోదారి అందం, మరి ఈ పాటకు గాను నేషనల్ అవార్డు లభించింది 1984. అండ్ ఎస్, కృష్ణబాబు గారు అనంతపురం నుంచి నేను అనౌన్స్ చేయక ముందే పంపించారు అనుకుంటున్నాను. సో ఎస్ ఫ్రెండ్స్, సివి అన్నమాట ఈరోజు వచ్చిన వండర్ఫుల్ మెసేజెస్ అన్నీ మన జానకి గారి గురించి.

సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంత మధురమైన పాటకి అవార్డు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇది ఈనాటి హార్వెల్ కార్యక్రమం. మరి జానకమ్మ పాటలు ఎప్పుడు మనతోటే ఉంటాయి, ఆవిడి నవ్వులానే అలానే ఈ పాటలానే. సో దిస్

సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంత మధురమైన పాటకి అవార్డ్ రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మరి జానకమ్మ పాటలు ఎప్పుడు మనతోటే ఉంటాయి, ఆవిడి నవ్వులానే అలానే ఈ పాటలానే. సో దిస్ ఈస్ యువర్ రాజు ఎల్టన్ సైనింగ్ ఆఫ్. టిటబుబాయ్ సైనారో.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕನಪಡ್ತಾಣಿ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ఎలాంటి సందేహాలు అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీలోపు బీఎల్ఓలు ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రాన్ని ఓటర్లు ఖచ్చితంగా వారికి తిరిగి ఇవ్వాలని, అప్పుడే ఈ నెల 21వ తేదీన విడుదల చేసే ముసాయిదా జాబితాలో పేర్లు ఉంటాయని తెలిపారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని అందుకునేలా యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. జేఎన్టీయు జీవీ ప్రథమ స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిన్న నిర్వహించారు. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.5గా నమోదైంది. గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, అరలోవ, ఎంవీపీ, అప్పుఘర్లో ఈ ఉదయం భూమి కంపించినట్లు సమాచారం. నిత్యం వేల మంది భక్తులకు ఉచితంగా భోజనం అందించే షిరిడీలో ప్రాంతీయ ఆహార అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక వంటకాలను సిద్దం చేస్తున్నారు. భక్తుల అభిరుచులపై అధ్యయనం చేసి ప్రసాదాలయ వారపు మెనూను పునర్రూపకల్పన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచార, పౌర సంబంధాలు, రెవెన్యూ శాఖల మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో రాష్ట ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉద్యోగుల అంశాలపై వారు చర్చించారు. అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జులై 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. కలం యోధుడు డాక్టర్ జి లీలాప్రసాద్ ఆదివారం కన్నుమూశారు. అనారోగ్యంతో మృతి చెందిన ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల సమగ్ర అభివృద్ది పట్ల ఒక శాస్త్రీయ అవగాహనతో నిరంతరం కృషి చేసిన కలం యోధుడిగా అందరి మధ్యలో నిలిచారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. సో మనం వెంటైపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఒక పాట అంటే కేవలం పదాల కలయికే కాదు, మనసు సంతోషంగా ఉన్నప్పుడు తోడుండేది పాటే, బాధపడుతున్నప్పుడు ఓదార్చేది పాటే. మరి ఇలాంటి ఎన్నో భావాలు ఉండే ఒక పాటని తన స్వరంతో ప్రాణం పోసిన గాత్రం ఆవిడది. ప్రేమ గీతాల్లో ప్రేమగా పలకరించింది, జోల పాటలో తల్లిలా ఆదరించింది, భక్తి గీతాలతో భక్తిభావాన్ని కలిగించింది ఆవిడ స్వరం. ఆవిడే మన గాన కోకిల ఎస్ జానకి గారు. 6 దశాబ్దాలకు పైగా అండి భారతీయ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో తన గానంతో మైమరిపించిన అద్భుతమైన గాయని. ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఆవిడ సంగీత ప్రయాణం గురించి, ఆవిడ పాడిన పాటల గురించి ఎన్నో విషయాలు గుర్తు చేసుకుందాం. సో స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్వయం కృషి సినిమా నుంచి సిరివెన్లు గారి లిరిక్ లో ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పన్న సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి ప్రతి గొప్ప జర్నీకి అండి ఒక చిన్న స్టార్టింగ్ పాయింట్ అనేది తప్పకుండా ఉంటుంది కదా. మరి అలాగే భారతీయ సంగీతాన్ని 6 దశాబ్దాలకి పైగా తన స్వీట్ వాయిస్ తో అలరించిన ఎస్ జానకి గారి జర్నీ కూడా ఒక చిన్న విలేజ్ లోనే స్టార్ట్ అయింది. 1938 ఏప్రిల్ 23 ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లెలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు ఎస్ జానకి గారు. మరి ఆవిడ అసలు పేరేంటో తెలుసా? సిస్లా శ్రీరామూర్తి జానకి అనమాట. మరి చిన్నప్పటి నుంచే ఆమెకి సంగీతం అంటే చాలా ఇష్టం. ఇంట్లో వినిపించే పాటలు, భక్తి గీతాలు, రేడియోలో వినిపించే సినిమా పాటలు, దేవాలయాల్లో జరిగే సంగీత కార్యక్రమాలు, ఇలా ఏ పాట వినిపించినా ఒక్కసారి వింటే చాలు అదే స్వరంలో తిరిగి పాడే అద్భుతమైన జ్ఞాపక శక్తి మన జానకి గారికి ఉండేదట. మరి ఈ టాలెంట్ ని అలాగే మ్యూజిక్ మీద ఆవిడకున్న ఇంట్రెస్ట్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించి మ్యూజిక్ నేర్చుకోమని ఎంకరేజ్ చేశారట. మరి ఆవిడ జర్నీ గురించి మనం ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం

ఎస్ జానకి గారి సంగీత ప్రయాణం గురించి ఈ రోజు షోలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒక రేడియో, ఒక పాట, ఇవే ఆవిడ గురువులు. స్వరాన్ని ఎలా మలచాలి, భావాన్ని ఎలా పలికించాలి, పదాన్ని ఎలా స్పష్టంగా పలకాలి, ఇవన్నీ వింటూ నేర్చుకుంటూ సాధన చేస్తూ తన స్వరాన్ని తనే మార్చుకున్నారట. మరి ఆ ఏజ్ లోనే ఎన్నో పోటీల్లో పార్టిసిపేట్ చేయడం కూడా చేశారు. మరి ఎక్కడ పాడినా అక్కడ విన్న అందరూ కూడా ఆవిడని చాలా మెచ్చుకునేవారట. మరి అమ్మాయి భవిష్యత్తులో పెద్ద సింగర్ అవుతుంది అని చాలా మంది చెప్పేవాళ్ళు. అలా అలా అలా మన ఎస్ జానకి గారి లైఫ్ లో వచ్చిన టర్నింగ్ పాయింట్ ఆవిడ మెడ్రాస్ జర్నీ. మరి అప్పట్లో ఆ ఊరంటే చాలా మంది కలలకి పర్ఫెక్ట్ అడ్రస్ అనమాట. కానీ మద్రాస్ లో ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ అయితే కాదు కదా. కానీ ఆవిడ దగ్గర ఉన్నది ఏమిటి, ఒక అపురూపమైన స్వరం. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆవిడ వాయిస్ విన్న వెంటనే ఈ వాయిస్ లో ఏదో కొత్తదనం ఉంది అని ఫీల్ అయ్యేవాళ్ళ. మరి సింగర్ గా తనకి మంచి ఫ్యూచర్ ఉందని గుర్తించి ఆవిడకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను స్వర్ణకమలం సినిమా నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు సీతారా సినిమా నుంచి. మరి 11:35 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో అండ్ నేను మీ ఆర్జే శృతి. సో ఎస్ జానకి గారి ఫస్ట్ రికార్డింగ్ 1957 లో జరిగిందండి. అఫీషియల్ గా మన గాన కోకిల సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారనమాట. ఇంకా అంతే, ఒక్కొక్క పాట ఒక్కో అవకాశంగా, ఒక్కో అవకాశం ఒక్కో విజయంగా మారింది. ఒక్కోసారి ఎస్ జానకి గారు ఒకే రోజులో వేరువేరు భాషల్లో వేరువేరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు రికార్డ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. మార్నింగ్ తెలుగు, మధ్యాహ్నం తమిళం, సాయంత్రం కన్నడం, రాత్రి మలయాళం, ఇలా 4 భాషల్లో పాటలు పాడిన అరుదైన సింగర్స్ లో మన జానకి గారు కూడా ఉన్నారు. సో మరి కొంతమంది సింగర్స్ అండి మంచి సాంగ్స్ పాడతారు, ఇంకొంతమంది హిట్ సాంగ్స్ పాడతారు, కానీ ఒక కంప్లీట్ జనరేషన్ లైఫ్ మొత్తానికి సౌండ్ ట్రాక్ లాగా మారిపోయిన సింగర్స్ ఉన్నారు. ఎస్ జానకి గారి వాయిస్ అలాంటిదే. సో ఆవిడ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఘంటసాల గారి హవా సాగుతోంది. తర్వాత కొత్త తరం వచ్చింది, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, కొత్త హీరోస్ వచ్చారు, కొత్త హీరోయిన్స్ వచ్చారు, కొత్త కథలు కూడా వచ్చాయి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారలేదు, అదే మన గాన కోకిల గాత్రం. అందుకే 60s 70s 80s 90s ఇలా ఎన్ని తరాలు మారిపోయినా జానకి గారి పాటలు ప్రతి ఇంట్లో వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఎస్పి బాలు గారు, ఎస్ జానకి గారి కాంబినేషన్ డ్యూయట్స్ ని ఇష్టపడే అభిమానులు చాలా మంది ఉంటారు. వాళ్ళు డ్యూయట్స్ పాడితే హ్యాపీగా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు విషాద గీతం పాడితే బాధపడే ఫ్యాన్స్ ఉన్నారు. అదే ఏదైనా చిలిపి పాట టీజింగ్ సాంగ్ పాడితే ఫ్యాన్స్ అదే హుషారుతో వినేవాళ్ళు. అందుకే ఎస్పి బాలు గారు, ఎస్ జానకి గారి జంట సంగీత చరిత్రలో అత్యంత మధురమైన జంటల్లో ఒకటి. మరి నెక్స్ట్ అయితే ఎస్పి బాలు గారు, ఎస్ జానకి పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను గీతాంజలి సినిమా నుంచి. వింటూ ఇంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

11:41 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ టైం. సో మరి ఎస్ జానకీ గారు తన 60 ఏళ్ల సింగింగ్ కెరీర్లోండి దాదాపు 48,000 పైగా పాటలు పాడారని అంచనా. సుమారు 17 భాషల్లో గాత్రం అందించారు ఆవిడ. ఇక సింగింగ్ జర్నీలో ఇంకొక ఇంపార్టెంట్ పేరు ఇళయరాజా గారు. రాజా గారి మ్యూజిక్, జానకీ గారి వాయిస్ అదొక అద్భుతం అంతే. మరి మాటలు వర్ణించడం చాలా కష్టం. జానకీ గారి పాటలు పాడారు అనే కన్నా ఆ పాటలో ఇంకా ఆ పాట పాడే పాత్రలో ఆవిడ జీవించారు అనొచ్చేమో. ఏదైనా ఎమోషనల్ సిచ్యువేషన్ అండ్ దానిలో వచ్చే సాంగ్స్ అయితే ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ మన జానకీ గారే. సో ఆవిడ గొంతులో ఆ మాయ ఏదైతే ఉందో ఆ పాటని ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసేదన్నమాట. ఒక ఆర్టిస్ట్కి నిజమైన గౌరవం ఏంటో తెలుసా అండి? ప్రజల అభిమానం. మరి జానకీ గారికి అది చాలా దక్కింది. సో మరి నెక్స్ట్ ఆవిడ ఎవరెవరితో సాంగ్స్ పాడారు, ఏ మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు అనే విషయం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం నిర్ణయం సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్.

ఎస్ జానకి గారి సంగీత ప్రయాణంలో అండి చాలా మందితో కలిసి వర్క్ చేశారు, ఘంటసాల గారితో. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో మంచి డ్యూయట్స్ పాడారు. వాళ్ళ వాయిసెస్లో ఎమోషన్, ఇంకా స్వీట్నెస్, ఏది కావాలంటే అది అన్నట్టు కలిసిపోయావన్నమాట. ఇక మన ఎస్పీబి గారితో అయితే కొన్ని వేల డ్యూయట్స్, స్పెషల్గా 1970s 1990s టైంలో ఎన్ని సూపర్ హిట్స్ పాడారు అసలు. బంగారు పంజరం, జ్యోతి, శ్రీదేవి, దేవుడు చేసిన బొమ్మలు, అత్తను దిద్దిన కోడలు, ఇలా ఒకట బోలెడన్ని పాటలు. అండ్ కేజే యేసుదాస్ గారితో తెలుగు, తమిళ్, మలయాళంలో చాలా సాంగ్స్ పాడారు. స్పెషల్గా ఇళయరాజా గారి మ్యూజిక్ కాంబినేషన్లో అయితే సాంగ్స్ చెప్పాలంటే అద్భుతం అనమాట. ఇంకా 1960s 1970s మధ్యలో పిబి శ్రీనివాసరావు గారితో కలిసి జానకి గారు చాలా పాటలు పాడారు. ఆ తర్వాత డాక్టర్ రాజ్ కుమార్ గారితో, ఇలా ఎంతో మంది సింగర్స్తో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, కెవి మహాదేవన్ గారు, చక్రవర్తి గారు, సత్యం, రమేష్ నాయుడు, రాజన్ నాగేంద్ర, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి లాంటి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సాంగ్స్ పాడారు మన జానకి గారు. సో మన నెక్స్ట్ మీ అందరి కోసం రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్ కాంబినేషన్లో ఘంటసాల గారు, ఎస్ జానకి గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. సీఎం నారాయణ రెడ్డి గారి రచనలో అగ్గిపిడుగు సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఎస్ జానకి గారికి 4 నేషనల్ ఫిలిం అవార్డ్స్ వచ్చాయండి. మరి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33 స్టేట్ ఫిలిం అవార్డ్స్ కూడా అందుకున్నారు. యాక్చువల్గా ఒక పాట నచ్చి విన్న ప్రేక్షకుడు హ్యాపీ ఫీల్ అయితే చాలు, అదే నాకు అన్నిటికన్నా పెద్ద అవార్డ్ అని ఎస్ జానకి గారు ఫీల్ అయ్యేవాళ్ళట. మన లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట జానకి అమ్మ స్వరం మనతో నడిచింది. అందుకే ఆవిడ్ని ఒక సింగర్గా కాకుండా సంగీత ప్రేమికులు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు. మరి ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ చాలామందికి ఈ జనరేషన్లో కూడా ఎస్ జానకి గారికి, ఆవిడ వాయిస్కి అభిమానులు చాలామంది ఉన్నారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం రంగీలి సినిమా నుంచి ఎస్ జానకి గారి వాయిస్లో బ్యూటి

రంగీలి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. యాక్చువల్ గా అండి, ఎన్ని కొత్త పాటలు వచ్చినా, ఎన్ని తరాలు మారిపోయినా, కొన్ని పాటలు మళ్లీ మళ్లీ మళ్లీ వినేలా చేస్తాయి. అదే మన ఎస్ జానకి గారి పాటలు విశేషం. ఇప్పటి న్యూ జనరేషన్ కూడా ఆవిడ సాంగ్స్ వెతుక్కుని మరీ వింటున్నారు కదా. సో మరి అలాంటి ఒక అరుదైన ప్రేమ ఆవిడకి దక్కింది. ఈ రోజు మనందరం కలిసి ఒక గొప్ప గాయనికి, ఒక అపూర్వమైన సంగీత యాత్రకి మనసారా కృతజ్ఞత చెప్దాం. ఆవిడ పాటలు మళ్లీ మళ్లీ వినడం, వారి కళను నెక్స్ట్ జనరేషన్ కి పరిచయం చేయడం మనం మన గానకోకిలికి ఇచ్చే నిజమైన గౌరవం. ఏమంటారు? మరి ఇది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్. మరి నెక్స్ట్ మీకు తెలుసాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: विविध भारती न्यूज़ हेडलाइंस तो कनपड़त्रानी వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ సహకారాలపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వియత్నాంలో పర్యాటక బోటు బోల్తాపడిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ వాసులు మృతి చెందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. భారత ఎంబసీ అధికారులతో మాట్లాడారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని కోరారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగువారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 60 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 59,42,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, రద్దీ ప్రాంతాలు ఆసుపత్రుల వద్ద మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని సూచించారు. నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న డ్రైనేజీ, త్రాగునీరు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, బ్రిడ్జెస్, ఇతర అభివృద్ది పనుల పురోగతిపై నూజివీడు మండల అభివృద్ది అధికారి కార్యాలయంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో సమీక్షించారు. ఏలూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంల మ్యాపింగ్ 12వ తేదీలోగా 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్టుసెల్వి అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికి ఓటు రద్దు కాకుండా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమాన్ని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని అన్నారు. దేశ నిబద్దతకు ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఓ ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖ తూర్పు నావికాదళంలో అధునాతన ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను నిన్న ఆయన జాతికి అంకితం చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: Ek Bharti FM 101.3
1: Babayama Bhale Sayam Chesavamma Ottuga
2: Life is a radio. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.
4: ఓ ఇది సరిపోదా.
2: మీరు చూసి వింటున్నారు.

నైని కృష్ణమూర్తి గారి లిరిక్, మరి ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట అయితే విన్నారు మహర్షి సినిమా నుంచి. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. ఈరోజు అండి గ్రాసరీ స్టోర్స్లో మనకి కనిపించే పేపర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి దాని వెనకాల ఒక 170 ఏళ్ల చరిత్ర ఉంది. 1852లో మొదటిసారి ఫ్రాన్సిస్ అనే ఆయన పేపర్ బ్యాగ్స్ని ప్రొడ్యూస్ చేసే మెషీన్ని తయారు చేశారు. సింపుల్గా ఎన్వలప్ స్టైల్లో ఉండేవిట ఫస్ట్ పేపర్ బ్యాగ్స్. అయితే సో అంత సింపుల్గా ఉండేది కాబట్టి వాటి ప్రొడక్షన్ కూడా అంతే ఫాస్ట్గా ఉండేది. కానీ తర్వాత 1871లో

మార్గరెట్ ఈ నైట్ అనే ఆవిడ పేపర్ బ్యాగ్స్ని ఒక సరికొత్త వస్తువుగా కంప్లీట్గా మార్చేశారు. అడుగున ఫ్లాట్గా ఉండే డిజైన్ని తయారు చేశారట ఆవిడ. సో ఏమన్నా సరుకులు అవి పెట్టుకున్నా అవి చక్కగా నిలబడి ఉండేలాగా ఒక డిజైన్ అనమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నవి ఆ బ్యాగ్సే. ఎంత ఈజీగా వాడుతున్నాం కదా ఇప్పుడు. కొన్ని ఇన్వెన్షన్స్ అంతేనండి, పెద్దగా కనిపించవు చూడటానికి, కానీ అవి వరల్డ్ లైఫ్ స్టైల్నే చేంజ్ చేస్తాయి. సో వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కాబట్టి ఈరోజు మనం చాలా కబుర్లు మాట్లాడుకుందాం దాని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సఖీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: TFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.

0: సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ పాడిన పాట విన్నారు. సిరివెల్లు గారి లిరిక్ జోష్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 12:27 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కాబట్టి దాని గురించి మనం కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి మెయిన్గా ఈ పేపర్ బ్యాగ్ వల్ల యూజ్ ఏంటి, అది త్వరగా మట్టిలో కలిసిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన ఉపయోగం అన్నమాట. అండ్ మళ్ళీ మనం దాన్ని రీసైకిల్ చేయొచ్చు. పేపర్ బ్యాగ్ని పేపర్గానో మళ్ళీ లేకపోతే కార్డ్బోర్డ్గానో లేకపోతే కొత్త బ్యాగ్స్గానో ఇలా తయారు చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ మెయిన్గా చెట్ల నుంచి వచ్చే వుడ్ పల్ప్ నుంచి తయారవుతాయి కాబట్టి కొత్త చెట్లని మళ్ళీ నాటచ్చు. అండ్ షాపింగ్ తర్వాత మనం పేపర్ బ్యాగ్ని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. అంటే గిఫ్ట్ బ్యాగ్స్గానో లేకపోతే బుక్స్కి కవర్ వేయడానికో లేకపోతే స్టోర్ చేసుకోవడానికంటే ఏదైనా వస్తువుల్ని మళ్ళీ స్టోర్ చేసుకోవడానికో ఇలా అనమాట. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ పిల్లలకి క్రాఫ్ట్ వర్క్స్ చేస్తుంటారు కదా, వాటిల్లో కూడా ఈ పేపర్ బ్యాగ్స్ని యూజ్ చేస్తారు. ఒక్క బ్యాగ్ ఎన్ని ఉపయోగాలు చూసారా. మరి ఇది వదిలేసి, అంటే ఇంత మంచి పేపర్ బ్యాగ్ని వదిలేసి ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తే, అసలు యూజ్ చేసామనుకోండి, ఏం జరుగుతుందో కూడా మనం న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో మరి రైట్ నౌ మీ అందుకోసం ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా, సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే.

0: వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.
0: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: పక్కదేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యకుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన 2వ భాగంలో మోదీ ఆస్టేలియాలోని మెల్బోర్న్ కు వెళ్లారు. అక్కడ ఆస్టేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ తో కలిసి 3వ భారత ఆస్టేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్టేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ 3 దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తో చర్చలు జరిపారు. ఆక్లాండ్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరం సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ है. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్బంగా కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్బంగా

0: గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1.25 కోట్ల పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్ కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్దం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్దీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కంటాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఇమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలన చిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్ లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: These sub-divisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity.

0: Africa for Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.
1: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అజయ్ శృతి. సో మరి ఈ రోజు వరల్డ్ పేపర్ బ్యాగ్ డే కాబట్టి పేపర్ బ్యాగ్ స్టోరీ గురించి, అది ఎలా యూజ్ అవుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఎన్ని యూజెస్ ఉన్నా పేపర్ బ్యాగ్ బదులు మనం ఒకవేళ ప్లాస్టిక్ బ్యాగ్ వాడామనుకోండి, అంటే ఈజీగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, ఎక్కువగా ఉపయోగంగా ఉంటుంది అని చెప్పేసి ప్లాస్టిక్ బ్యాగ్ వాడితే అది నేలలో కలవకపోతే కొన్ని వందల సంవత్సరాలు మట్టిలో అలానే ఉండిపోతాయి. సో ఇలా ప్లాస్టిక్ ఉండిపోతే ఏముంది, నేల సారం అనేది మనకి తగ్గిపోతుంది. దానివల్ల నీరు గాలి సరిగ్గా మట్టిలోకి వెళ్ళవు, దీంతో మొక్కలు అనేవి పెరగవు. అండ్ అన్నిటినీ మించి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ని పొరపాటున జంతువులు తిన్నాయనుకోండి, వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్గా ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అంటే పేపర్ అంటే ఈ ప్లాస్టిక్ వల్ల జంతువులకి ప్రమాదం ఉంది అని చెప్పేసి. కానీ ఏం ప్రమాదం ఉంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా తెలుసుకోవాలి కదా, అప్పుడే కదా విషయం మనకి సరిగా అర్థమయ్యేది. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ పొరపాటున జంతువుల పొట్టలోకి వెళ్తే ప్లాస్టిక్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి వాటికి పేగులు మూసుకుపోతాయట. సో కడుపు నిండిపోయినట్లు అనిపించి అవి తిండి తగ్గిచ్చేస్తాయి. సో ఒక పక్కన ఆకలి తీరదు, తింటే అరగదు. ఇలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తీవ్రంగా వస్తాయి జంతువుల్లో. అండ్ ప్లాస్టిక్లో మనకు కనపడని చిన్న చిన్న సూది మొనల లాంటి వాటి వల్ల జంతువుల కడుపులో ఏమవుతుందంటే ఇంటర్నల్ ఇంజురీస్ అవుతాయి. సో ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఇలా ఒకటి కాదండి, ఒక 10 రకాల వ్యాధులు జంతువులు వెంట పడిపోతాయి అన్నమాట. సో యానిమల్ లవర్స్ అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కదా. సో అది చెప్పుకోగానే సరిపోదు కదా, మన ఇంట్లో ఉండే మన పెట్స్ని ప్రేమగా చూసుకుంటే సరిపోదు కదా. మన చిన్న సౌకర్యం మన ప్రకృతికి, మన చుట్టూ ఉండే జీవులకి భారం అయితే అవ్వకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ప్లాస్టిక్ బదులు పేపర్ బ్యాగ్స్ అనేవి చాలా చాలా చాలా హెల్ప్ చేస్తాయి పర్యావరణ పరిరక్షణకి. సో ఓకేనా. సో మరి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ లవర్స్ డే మూవీ నుంచి అయితే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

సో F2 సినిమానికి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీ పాడిన పాట విన్నారు. 12:50 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది. సో మరి పేపర్ బ్యాగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో ప్లాస్టిక్ బ్యాగ్స్ వల్ల అయితే అండి మనకి సముద్రాలకి కూడా ఎంత ప్రమాదం ఉందో మన కళ్ళతో మనం చూసాం. సో పేపర్ బ్యాగ్ని వాడడం మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పటికైనా చాలామంది దీన్ని తేలిగ్గా తీసి పారేస్తుంటారు, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్వాలిటీ బ్యాగ్స్ వస్తున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి కూడా, మల్టిపుల్ లేయర్స్తో వస్తున్నాయి, ట్విస్టెడ్ పేపర్ హ్యాండిల్స్తో, ఇలా రకరకాల డిజైన్స్లో పేపర్ బ్యాగ్స్ అనేవి మనకి అవైలబుల్గా వస్తున్నాయి అన్నమాట. కొన్ని పేపర్ బ్యాగ్స్ అయితే 8 నుంచి 10 కేజీస్ దాకా వెయిట్ని కూడా హ్యాండిల్ చేస్తున్నాయి. సో తడిస్తే కొంచెం ఈ బ్యాగ్ వీక్ అవుతుంది, కాబట్టి అలాంటి తడి వస్తువులకి రీయూజ్ చేసే వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా కనిపించిన మంచి క్యాపబుల్ ఈ పేపర్ బ్యాగ్స్, సో వాటిని మనం అలవాటు చేసుకోవాలి. మరి ఇంకొన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం రైట్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: Let's go machine.
1: రైట్ సినిమా నుంచి హేమచంద్ర మ్యూజిక్ కంపోజిషన్ లో హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి పైన పాట విన్నారు రామజోగి శాస్త్రి గారి లిరిక్. 12:56 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ మన మీకు తెలుసా టైం. సో యాక్చువల్గా అండి ఇప్పుడు చాలా బేకరీస్లో, చాలా కేబ్స్లో, బుక్ స్టోర్స్లో, క్లోతింగ్ బ్రాండ్స్, ఇలా చాలా చోట్ల పేపర్ ప్యాకేజింగ్నే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? కస్టమర్స్ అంటే మనం అందరం కూడా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాం. సో అసలు ఊహించండి, ఒక పేపర్ బ్యాగ్ మీద లోగో ప్రింట్ కనుక వేస్తే అది జస్ట్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే కాదు, మనం మన నేచర్ని రెస్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పే మెసేజ్ కూడా కదా. అది ఒక పాజిటివ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. సో యాక్చువల్గా ఎన్ని లాభాలు చెప్పుకున్నా మన పేపర్ బ్యాగ్ గురించి, కంప్లీట్గా పేపర్ బ్యాగ్స్ని వాడే కంట్రీ ఏదీ లేదు. వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి రీయూజబుల్ క్లాత్ బ్యాగ్స్ని, లేకపోతే జూట్ బ్యాగ్స్ని, లేకపోతే బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ని, ఇలాంటి వాటిని, ఇలాంటి ఆల్టర్నేటివ్స్ని వాడుతున్నారు. బట్ ప్లాస్టిక్ బ్యాగ్స్ పైన కంప్లీట్ బ్యాన్ ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. రివాండా, కెన్యా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇలాంటి దేశాల్లో అండ్ మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో కూడా, ఇలా కొన్ని దేశాలు ఎన్విరాన్మెంటల్ హెల్త్ని కాపాడుతున్నాయన్నమాట ప్లాస్టిక్ని బ్యాన్ చేసి. సో మన భూమిని, ప్రకృతిని కాపాడాలి అంటే సూపర్ హీరో అవ్వక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న హ్యాబిట్, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ని వాడడం అలవాటు చేసుకుంటే చాలు. అదనమాట, మన అలవాటే మన పిల్లల ఫ్యూచర్ సిలబస్ అవుతుంది. ఇదైతే గుర్తుంచుకోవాలన్నమాట. సో అదే మ్యాటర్, ఇది ఇవాళ మీకు తెలుసా. మళ్ళీ మనం నెక్స్ట్ ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనిపెడుతున్నాను. వియత్నాం పడవ ప్రమాదంలో మృతదేహాలను గాయపడిన వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రమాద ఘటనపై ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాచపల్లి వద్ద హంద్రీనీవ కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికి ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకుని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుందని మిగిలిన రోజులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. విశాఖపట్నం నగరంలో ఈ రోజు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సీతమ్మధార, సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్పీ కాలనీ, మాధవధార, పెదవాల్తెరు తదితర ప్రాంతాల్లో భూమి కంపించిందని పేర్కొంది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని వెల్లడించింది. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచారు. ఈ సాయంకాలం మైసూరు బోగాది సమీపంలోని కనియరహుండి గ్రామంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు.

మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనం ఎంటర్ పోయాం ధీరా ప్రోగ్రాంలోకి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది. సో మరి యాక్చువల్గా అండి, ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక గురువు, ఒక విద్యార్థి ప్రపంచాన్ని మార్చగలరు. ఇది చెప్పింది ఎవరో కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అమ్మాయిలకి ధైర్యం నేర్పిన మలాల అన్నమాట. సో ఈరోజు మలాల డే కదా, సో ఈ సందర్భంలో ఇవాల్టి షోలో మలాల మాటల్ని నిజం చేయబోతున్న ఒక 14 ఏళ్ల అమ్మాయి జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? బట్ బిఫోర్ టు దట్ మీకోసం అయితే లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను కిరాక్ పార్టీ సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్.

భువనచంద్ర గారి లిరిక్, ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాడైతే విన్నారు. చిన్నరాయుడు సినిమా నుంచి 1:13 PM క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. అండ్ మనం ఈరోజు మహిమ రాజ్పుత్ గురించి మాట్లాడుకుంటాం. యాక్చువల్గా అండి, ఒకప్పుడు మలాలా ప్రతి అమ్మాయికి చదువుకునే హక్కు ఉంది అని ప్రపంచానికి గుర్తు చేసింది. మరి ఇప్పుడు ఒక అమ్మాయిని చదివిస్తే అంతరిక్షాన్ని కూడా చేరగలదు అని నిరూపిస్తోంది. అండ్ తను ఇంకెవరో కాదు, 14 ఏళ్ల వయసున్న మహిమ రాజ్పుత్. జనరల్గా ఈ ఏజ్లో చాలామంది ఎగ్జామ్స్ గురించి, మార్క్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, 14 ఇయర్స్ అంటే. కానీ మహిమ అంతరిక్ష పరిశోధనలో భాగం అవ్వబోతుంది తెలుసా. తను సెలబ్రిటీ కాదు, బిలియనీర్ కాదు, జస్ట్ ఒక నార్మల్ స్టూడెంట్. కానీ తనకు వచ్చిన ఒక అవకాశం తన లైఫ్ని కంప్లీట్గా మార్చిపోతుంది. శక్తి శాట్, ఈ పేరు వింటే శాటిలైట్ అనే మీనింగ్ తెలుస్తుంది కదా మనకి. కానీ ఈ శక్తి శాట్ ప్రాజెక్ట్లో అసలు విషయం శాటిలైట్ కాదు, దాన్ని నిర్మించబోయే పిల్లలన్నమాట. వరల్డ్ వైడ్గా 108 దేశాల నుంచి, 108 దేశాల నుంచి ఎంచుకున్న విద్యార్థులు అనమాట. వీళ్ళందరిది అండి ఒకే గోల్, సైన్స్కి ఎలాంటి లిమిట్స్ లేవు అని ప్రూవ్ చేయడం. ఇందులో పాట అవ్వబోతున్న మహిమ రాజ్పుత్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఇంకా చాలా విషయాలు శక్తి శాట్ గురించి కూడా, బట్ న్యూస్ బ్రేక్ తర్వాత. ఎగ్జాక్ట్గా 120కి రీజనల్ న్యూస్ బ్రేక్ ఉంటుంది కదా, దాని తర్వాత. రైట్ నౌ మీ అందరి కోసం ఎస్పి బాలుగారు అండ్ ఎస్ జానకి పాడిన పాట ప్లే చేస్తున్నాను. జోడీ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, భువనచంద్ర గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాజపల్లి వద్ద హంద్రీనివా కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 750 కోట్ల రూపాయలతో హంద్రీనివా కాలువ విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో రాయలసీమకు ఇరిగేషన్ రంగంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు 59,42,204 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల పాలిట ముఖ్యమంత్రి సహాయ నిధి కల్పతరువుగా నిలిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరపత్రాల పంపిణీతో పాటు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఈరోజు కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. పారదర్శకమైన, తప్పులు లేని ఓటర్ జాబితా కోసం ప్రజలు, పార్టీలు, అధికారులు సహకరించాలని కలెక్టర్ రాజకుమారి తెలియజేస్తూ,
1: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేర ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలలో చేపడుతున్నాం. ఈ కార్యక్రమం 14 జూలై పూర్తి అవుతుంది. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వచ్చి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్స్ సహకారంతో డెత్, డూప్లికేట్, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ను కూడా గుర్తించాం. 55,449 మందిని ఈ ఫామ్స్ ను కూడా మనం డిజిటైజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి నంద్యాల జిల్లాలో 2,59,272 ఫామ్స్ వెనక్కి రావాల్సి ఉంది. ఈ రోజు శనివారం మరియు రేపు ఆదివారం మనం స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం.
0: తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటర్ నమోదు పూర్తి చేసేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో కూడా ఓటరు సవరణ చేసుకోవచ్చునని, 2002 సంవత్సరంలో ఎక్కడైతే ఓటు వేశారో ఆ ఓటర్ కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా బీఎల్ఓల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

వియత్నాం పడవ ప్రమాదంలో మృతదేహాలను, గాయపడిన వారిని, ఇతర తెలుగు పర్యాటకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లే కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు చెప్పారు. భౌతిక కాయాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా తమ స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్ల తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు.

0: ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం వరకు మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచుతారు. ఈ సాయంత్రం మైసూరులోని బోగాది సమీపంలో కణియర్హండి గ్రామంలో అధికారిక గౌరవ లాంఛనాలతో అంతిమయాత్ర అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. వేలాది మధుర గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సీతమ్మధార, సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీ, మాధవధార, పెదవాల్తేరు తదితర ప్రాంతాలలో భూమి ఒక్కసారిగా కంపించిందని పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని వెల్లడించింది. గాజువాక, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్ ప్రాంతాల్లో 7 సెకండ్ల పాటు భూమి కంపించిందని ఆ ప్రాంతవాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 1:32 PM క్రాస్ అయిపోయి 6 సెకండ్స్ అయిపోయింది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా, అండ్ నేను మీ ఆర్జే శృతి. మరి ఈ రోజండి, ఒక అమ్మాయికి కళ వేస్తే కథ రాస్తుంది, అదే విజ్ఞానం వేస్తే చరిత్ర రాస్తుంది. ఒకరు మలాల, ఒకరు మహిమ. ఈరోజు మన ఇండియాలో ఒక అమ్మాయి చదువుతో చంద్రుడి వైపు అడిగేస్తోంది అంటే బాలికల విద్య కోసం, అమ్మాయిల విద్య కోసం పోరాటం చేసిన ఎందరో మహానుభావుల వల్లే కదా. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే, త్వరలో న్యూఢిల్లీలో మిషన్ శక్తి షార్ట్ ప్రోగ్రామ్ జరగబోతోందనమాట. August 23rd నుంచి 31st వరకు 108 దేశాల నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఢిల్లీలో మీట్ అయి శాటిలైట్కి సంబంధించిన రకరకాల నిర్మాణ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇలా నిర్మించిన ఈ శాటిలైట్స్ ని October 2026 మిషన్ లో భాగంగా మన ఏపీలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ప్రయోగిస్తారు. సో అది మ్యాటర్. మరి ఈ టోటల్ ప్రోగ్రామ్ లో ఆ 108 స్టూడెంట్స్ లో 14 ఇయర్స్ మహిమ రాజ్పూత్ కూడా ఉంది, మన ఇండియాలోని రాజ్పూర్ నుంచి పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా మాట్లాడుకుందాం బోలెడన్ని విషయాలు. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం అజ్ఞాతి వాసు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ మరి జగదేకురుడు అతిలోక సుందరి సినిమా నుంచి ఎస్పీ బాలుగారు ఎస్ జానకి పడిన పాటు విన్నారు. ఇళ్ళరాజా గారు మ్యూజిక్ కంపోజిషన్, బేటూరి గారి లిరిక్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 1:41 అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. అండ్ మనం ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో మహిమ రాజ్పుత్ గురించి అండ్ శక్తి శాడ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఊహించండి, సైన్స్ గురించి, శాటిలైట్స్ గురించి చదువుకుంటూ ఒకే ప్లాట్ఫామ్ మీద, ఒకే గోల్తో, ఒకే క్లాస్ రూమ్లో భారత్, జపాన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, కెనడా, ఇలా ఎన్నో దేశాల పిల్లలు ఒకే మిషన్లో ఉన్నారు. లాంగ్వేజ్ వేరవ్వచ్చు, కంట్రీ వేరే అవ్వచ్చు, కానీ విజ్ఞానం మాత్రం అందరికీ ఒకటే. శాటిలైట్ అంటే పెద్ద పెద్ద సైంటిస్టే తయారు చేస్తారు అనుకునే వాళ్ళం కదా మనం, కానీ ప్రపంచం మారిపోతుంది చూసారా. ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ కూడా ఎక్స్పర్ట్స్ డైరెక్షన్లో రియల్ స్పేస్ మెషిన్స్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కించుకుంటున్నారు. సో ఇది ఎడ్యుకేషన్కి ఒక కొత్త రూపం అనుకోవచ్చేమో మనం కదా. సో ఓ డౌట్ వస్తుంది ఇక్కడ, మరి ఇలాంటి ఛాన్స్ రావాలంటే మార్క్స్ బాగా రావాలా ఏంటి అని. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సమ్మోహనం సినిమా నుంచి హరిచరణ్ అండ్ కీర్తన పాడిన పాట ప్లే చేస్తాను. వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో బ్యూటిఫుల్ సాంగ్, సిరివెన్లు గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి 147 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. సో మరి మనకండి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు బాగా మార్క్స్ వచ్చిన పిల్లలే సెలెక్ట్ అవుతారా అనే డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా కాదు. కేవలం మార్క్స్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, క్యూరియాసిటీ, టీమ్ వర్క్, డిసిప్లిన్, నేర్చుకోవాలనే తపన ఇలాంటివి ఎన్నో చూస్తారు. సో ఇవన్నీ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే పెద్ద అవకాశాలని అందుకోగలుగుతారు, కేవలం మార్కులు ఉంటే మాత్రమే సరిపోదన్నమాట. సో అలా పిల్లలు ఉండేలాగా పేరెంట్సే ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఓకే, సో మరి మహిమా రాజ్పూత్ అయితే శక్తి శాట్కి సెలెక్ట్ అయింది కదా, తన ట్రైనింగ్లో 21 మాడ్యూల్స్ నేర్చుకుందంట, 365 లెసన్స్, 120 గంటల శిక్షణ. సో శాటిలైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సోలార్ ప్యానల్స్ ఎలా వర్క్ చేస్తాయి, సెన్సర్స్ ఏం చేస్తాయి, కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, మిషన్ ప్లానింగ్ ఏంటి, ఇలా ఎన్నో టాపిక్స్ అనమాట స్టెప్ బై స్టెప్ నేర్చుకుని స్కై ఈజ్ ద లిమిట్ అనే సెంటెన్స్ని మార్చి స్కై ఈజ్ ద జస్ట్ బిగినింగ్ అని ప్రూవ్ చేయబోతున్నారు ఈ 108 స్టూడెంట్స్ అలాంగ్ విత్ మహిమా రాజ్పుత్. అదే సంగతి మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం భీమ్లా నాయక్ సినిమా నుంచి కేఎస్ చిత్ర గారు పాట ప్లే చేస్తున్నాను. ఎస్ఎస్ థామన్ మ్యూజిక్ కంపోజిషన్లో సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్, మరి శాటిలైట్ అంటే అండి రాకెట్ లో పెట్టి అలా పంపేయడం మాత్రమే కాదు కదా, అది లాంచ్ అవ్వాలంటే కొన్ని వేల పరీక్షలు జరుగుతాయి. ఎందుకంటే స్పేస్లోకి వెళ్ళాక ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కొన్ని కోట్ల రూపాయల మిషన్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి. సో ఈ శక్తిసార్ ట్రైనింగ్ ఈ 108 స్టూడెంట్స్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటారన్నమాట. సో గ్రౌండ్ స్టేషన్ నుంచి కమాండ్స్ ఎలా ఇస్తారు, స్పేస్లో టెంపరేచర్లో వచ్చే మార్పులు ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయం నేర్చుకుంటారు. చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి నేర్పిస్తారన్నమాట ఈ ట్రైనింగ్లో. మరి కొత్త జనరేషన్ అంటానికి కొత్త ఎగ్జాంపుల్ ఏమో ఇది. ఇంతకీ ఈ మిషన్కి శక్తి శాట్ అని ఎందుకు పెట్టారో తెలుసా పేరు? శక్తి అంటే సృష్టించే శక్తి, ఆలోచించే శక్తి, నాయకత్వం వహించే శక్తి, అదే మహిళల అసలైన శక్తి అనమాట. సో ఈ మిషన్ మెసేజ్ అదే, గర్ల్స్ ఆర్ నాట్ ద ఫ్యూచర్, గర్ల్స్ ఆర్ ద ప్రెజెంట్. ఒకప్పుడు అమ్మాయిలకి కిచెన్ ప్రపంచంగా ఉండేది, కానీ ఇప్పుడు అంతరిక్షం ఎదురు చూస్తోంది. సో మహిమా రాజ్పుత్ లాంటి ఒక్క అమ్మాయే కాదు, కొన్ని లక్షల మంది అమ్మాయిలు విలేజెస్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, చిన్న చిన్న సిటీస్లో పెద్ద పెద్ద కళలు కంటున్నారు. సో వాళ్ళందరికీ కళ వేరేమో, కానీ ఆమె చుట్టూ ఉండేది మాత్రం వాళ్ళల్లో ఉందన్నమాట. అంటే ఒక ఆర, అంటే తను నేర్చుకోవాలి అనే ఒక తపన, తను చెయ్యాలి అనే ఒక లక్ష్యం, ఇలాంటివన్నీ కదా. సో మరి నువ్వు చేయగలవు అని ప్రోత్సాహిస్తే చాలు, నువ్వేం చెయ్యగలవు అని కాకుండా నువ్వు చెయ్యగలవు అని. సో బంగారం కొనివ్వకపోయినా పర్లేదండి, కళలు కనే స్వేచ్ఛని, అవి నెరవేర్చుకునే అవకాశాన్ని ఇస్తే చాలు. అదే అవకాశం ఒక అమ్మాయికి వస్తే ఒక కుటుంబం, అదే వందల మందికి వస్తే ఒక దేశం బాగుపడతాయి. సో మరొక కల్పన చావ్లా, మరొక బలాల, మరొక మహిమ రావాలి అంటే మన చేతుల్లోనే ఉందన్నమాట. ఓకే, సో మరి ఇదైతే గుర్తుంచుకోండి. సో మరి ఇది ఇవాళ ధీరా, నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్గా సండే సందర్లో 2:30 తర్వాత కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 2:00 రీచ్ అయిపోతుంది. మరి కొద్దిసేపట్లో ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: Good afternoon. This is Akashwani and I'm Sunil Verma with the midday news. The headlines. India condemns attack on commercial

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్, నేను మీ ఆర్జే శృతి అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 2:33 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన సందడి టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మరి ఆల్రెడీ నాకైతే కొన్ని విషెస్ ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఎవరెవరు పంపించారో ఒకసారి టకటక్ చూసేద్దాం. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని పంపించారు. హాయ్ శంకర్ గారు. అండ్ నెక్స్ట్ పడిన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. ఓకే, మీకు కూడా హార్టి వెల్కమ్. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ ఫ్రమ్ విలేజ్ బోగారం మండల్ రామన్నపేట డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి నుంచి. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భానుజైనుద్దీన్ మెసేజ్. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు ఎలా ఉన్నారు అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం మెసేజ్. నేనైతే బాగున్నాను సుధా గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, రాజోల్ నుంచి బోరెల్లి జయన్న హాయ్ నమస్తే అంటూ మెసేజ్ చేశారు. హలో నమస్తే మీకు కూడా. అండ్ శుభ మధ్యాహ్నం కేదరి వీరేష్ రాజోల్ మండలం నుంచి. అండ్ ఆల్సో కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ భ్రమరా శర్మ మెసేజ్ చేశారు. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. ఓకే, నెక్స్ట్ వెల్కమ్ శృతి గారు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. అండ్ ఆల్సో ఓకే, మంచి మంచి పాటలు ప్లే చేయండి అంటూ పెడన జోగానంద్రావు గారు మెసేజ్. అండ్ మంచి ప్లీజ్ సాంగ్స్ వినిపించండి శృతి గారు అంటూ శివ శ్రీఫణి దేశాయిపేట నుంచి. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అంటూ వెల్కమ్ టు సందడే సందడి కుర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్. అండ్ నంద్యాల నుంచి ఓకే పరుష హార్ యు అక్క అంటూ మెసేజ్. హాయ్ చెల్లి, నేనైతే బాగున్నాను. అండ్ నెక్స్ట్ వెల్కమ్ సందడే సందడి అంటూ శృతి గారు అంటూ దస్తగిరి సంధ్య ప్రదటూరు కడప జిల్లా నుంచి మెసేజ్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి ఓన్ టౌన్ అన్నమయ్య జిల్లా సందడే సందడికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. ఓకే సుబ్బారెడ్డి గారు,

వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను సందడే సందడే గేమ్ షోలోకి. సో మరి ఈరోజు నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏడుగురు అన్నతమ్ములు ఉన్నారండి, విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలుసుంటేనే చెప్పగలం, ఎవరా అన్నతమ్ములు? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ 8662488114 ఇదనమాట. సో ఏడుగురు అన్నతమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలుసుంటే ఖచ్చితంగా చెప్పగలం, వాళ్ళు ఎవరు? ఇది నా క్వశ్చన్. సో రైట్ నౌ మీ అందరి కోసం మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా, వచ్చేస్తుంది ఇప్పుడు. ఎంసీఏ సినిమా నుంచి అనమాట బ్యూటిఫుల్ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

బంగారు రాజు సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి 244 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ తేల్చుకోవాలి ఫస్ట్ మనం. ఎనీవేస్ నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోలి మండలి నుంచి మెసేజ్. ఓకే, 2 ఆన్సర్స్ పంపించారు, అందులో ఒకటి కరెక్ట్ వీరేష్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ మనకి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కూడా రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమ ఇంకా సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి కూడా రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు వారంలోని 7 రోజులు అంటున్నారు. యాక్చువల్గా నేనేమడిగాను, 7 అన్నదమ్ములు విడివిడిగా ఉంటే

చెప్పలేము కానీ కలిసి ఉంటేనే చెప్పగలం అన్న. యాక్చువల్గా మనం వారంలో 7 రోజులు విడివిడిగా కూడా మెన్షన్ చేస్తాం కదా, ఆదివారం శృతి లైవ్కి వచ్చింది, శనివారం శృతి చుట్టాలతో ఎంజాయ్ చేసింది, శుక్రవారం శృతి సంగీతం సినిమా చూసింది. సో ఇలా మనం విడివిడిగా చెప్పగలం కదా ఒక్కొక్క రోజుని. సో నేనేమంటున్నానంటే 7 గురు అన్నదమ్ములు విడిగా ఉంటే వాళ్ళని అసలు మనం మెన్షన్ చేయలేం, కలిసి ఉంటేనే చెప్పగలం ఎవరు వాళ్ళు. ఓకేనా, కనిపెట్టి నాకు చెప్పండి అనురాధ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, ప్రభాకర్ రావు గారు, స్వరూప, రెబ్బెన్ నుంచి అనమాట, వీళ్ళు కూడా సేమ్ అదే ఆన్సర్ పంపించారు, బట్ మీరు కూడా ఆలోచించాలి. ఓకే, పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, నంద్యాల పరుష రైట్ ఆన్సర్. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది, తమ్ముడు చెల్లి కాదు, ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రామ లక్ష్మణుడునా, కాదు కాదు, ఇంకొకసారి ఆలోచించు తమ్ముడు. ఓకే నెక్స్ట్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి కిషోర్ ఇంకా లక్ష్మణ్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గొల్లేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, మొత్తం ఆహా 7 గురు అన్నదమ్ముల్ని కూడా మెన్షన్ చేశారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుధా కొత్తగూడెం నుంచి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి కూడా రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుంచి. అండ్ శివ శ్రీఫణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ తులిమిల్లి సూరంపల్లి గ్రామం, తులిమిల్లి రవి ఓకే, గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు మదనపల్లి వన్ టౌన్ నుంచి రైట్ ఆన్సర్. మీరు కూడా 7 గురు అన్నదమ్ముల్ని ఓకే మెన్షన్ చేశారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ స్వామి ఫ్రమ్ అనంతపురం, నో నో నో నో, కాదు వారం రోజులు కాదు, ఇంకోటి ఉంది, దాని గురించి ఆలోచించండి. ఓకేనా, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగేంద్ర కోవెలకుంట్ల నుంచి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ మీ మీ ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ మెసేజ్ జేరుపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ భ్రమర శర్మ గారు కర్నూలు నుంచి, నో వారం కాదండి. నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముత్తుజావలి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే యాళ్ళగడ్డ జిల్లా నుంచి అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ కనకారావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ బందారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఏంటి ఏమిటండి ఇది, అంకయ్య గారు రాజు గారి కుమారులా, ఆహా మీరు లాస్ట్ వీక్ షోలోకి వెళ్ళిపోయారా, నో నో నో వాళ్ళు కాదు. ఓకేనా, సో 7 గురు అన్నానని చెప్పి మీరు 7 గురు కొడుకుల దగ్గరికి వెళ్ళినట్టున్నారు, మీరు ఇంకా ఆ స్టోరీలోంచి బయటకు రాలేదని నాకైతే అర్థమైంది. వచ్చేసేయండి వచ్చేసేయండి, మనం నెక్స్ట్ వీక్లోకి వచ్చాం. ఓకే నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో మరి నెక్స్ట్ అయితే అబ్బా బాబా బా శ్రీగిరి గారు హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అయితే సరిగమ పదని అని పెట్టారనమాట. కాదు, వీటిలో ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క ఇది ఉంది కదండి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మెన్షనింగ్ ఉంది. సో అదే అది కూడా కాదు. 7 గురు అన్నదమ్ములు కలిసి ఉంటేనే చెప్పగలం అంటున్నాను, ఎవరై ఉంటారు, వాళ్ళకి ఒక స్పెషల్ పేరుందనమాట 7 గురు అన్నదమ్ములకి కలిపి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ హేమ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు అబ్బో మీ నవ్వు కోసం మార్నింగ్ అని పెట్టాను అట, ఏమిటండి మధ్యాహ్నం నవ్వనంటారా. ఎనీవేస్ నెక్స్ట్ అయితే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పేసి పీలేరు అన్నమయ్య జిల్లా నుంచి అనమాట తీర్థశ్రీ ఇంకా ధార్మిక్ పవన్ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కున్నూతల సునీల్ కూడా సప్తస్వరాలు అంటూ పంపించారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు రెబ్బెన నుంచి కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వలిగొండి మండలం గొన్నేపల్లి నుంచి ఈదునూరి లక్ష్మయ్య ఇంకా జంగమ్మ, మెసేజ్ అయితే లేదు జస్ట్ విష్ అనుకుంటా. ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వారం అంటున్నారు కాకాన్ నుంచి పద్మ భవ్య చింతు శేఖర్ ఆదిత్య, నో కాదు. అండ్ నెక్స్ట్ సప్తస్వరాలు కాదు బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం, ఓకే రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపుర డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. ఓకే సో మరి నేను ఇంకొకసారి చెప్తున్నాను క్వశ్చన్ని, 7 గురు అన్నదమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేము కానీ కలిసి ఉంటేనే చెప్పగలం. స్పెషల్లీ మీకు ఒక క్లూ కావాలి అంటే ఈ రెయినీ సీజన్లో మాత్రమే కనిపిస్తారు ఎక్కువగా, ఓకే ఎక్కువగా, లేదా ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తారు.

చేస్తారు, కానీ వర్షం వచ్చినప్పుడే. ఇంకా బాగా చెప్పేసాను క్లూ, దీన్ని పట్టుకొని నాకు మెసేజ్ చేసేయండి. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం వీరా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్, కార్తీక్ అండ్ గీతా మాదిరి పాడిన పాట, బ్యూటిఫుల్ సాంగ్. వీరా సినిమా నుంచి విన్న తర్వాత 2:55 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మన నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. బ్రహ్మం ఫ్రమ్ కంహం రైట్ ఆన్సర్. అసలు క్లో ఇస్తే ఎందుకు రాదు ఆన్సర్ చెప్పండి.

0: అంత పెద్ద క్లూ ఇచ్చాను. పైగా ఈదునూరు లక్ష్మయ్య ఇంకా జంగమ్మ గొల్లేపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భారతి పీలేరు నుంచి రైట్ ఆన్సర్. గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో బ్రహ్మానందం, ఓకే రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచి అనేది మాత్రం తెలీదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నుంచి, నిజామాబాద్ నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాకాన్ నుంచి పద్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఈ రవి సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం యామనపల్లి గ్రామం నుంచి. అండ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ రెబ్బవరం నుంచి అనమాట నాగులు మీరా అమీదా బేగం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కున్నూతల సునీల్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ ఇంకా అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు ఓకే మీరు డిఫరెంట్ ఆన్సర్లోకి వెళ్ళారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ స్వామి ఫ్రమ్ అనంతపూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే గుంటూరు నుంచి అనమాట సీతారామయ్య గారు కొడాలి సీతారామయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రావణ్ బోగారం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కూడా రైట్ ఆన్సర్. రమాదేవి ఇసుకపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు మాత్రం గొడుగు అంటున్నారు. ఓహో మీరు రైనీ సీజన్ అన్నానని గొడుగులోకి వెళ్ళారా? ఓకే నెక్స్ట్ మెసేజ్ హాయ్ డియర్ శృతి మీ గొంతు చాలా మధురంగా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. అండ్ మీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రశ్న మళ్ళీ రిపీట్ చేయండి, ఇప్పటికే 3 సార్లు అండి ఇంతకెవరు. నంద్యాల నుంచి పరుష ఓకే నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ వచ్చింది, ఎక్కడి నుంచి ఏమిటి తెలియదు. ఎనీవేస్ ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఇంద్రధనుస్సు రెయిన్బో. ఓకే సో 7 గురు అన్నదమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలిసి ఉంటేనే చెప్పగలం ఇంద్రధనుస్సు అనమాట. ఓకే సో అది మరి క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. మనకి ఇప్పుడు చైనా వాళ్ళు తెలుసు కదా, చైనా గోడ చాలా పొడుగ్గా ఉంటుంది, 21,196 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ చైనా వాల్. అయితే సపోజ్ ఒక పర్సన్, ఒక వ్యక్తి దాని పక్కనే నడుచుకుంటూ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది ఆ గోడని క్రాస్ చేయడానికి, మొత్తం ఆ గోడంతా నడవడానికి ఎంత కాలం పడుతుంది యావరేజ్గా గెస్ చేసి చెప్పండి. ఓకేనా, ఒక ఒక నెంబర్ చెప్పండి నాకు. చైనా వాల్ పక్కన ఒక పర్సన్ నడుచుకుంటూ వెళితే ఆ గోడ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టచ్చు యావరేజ్గా? ఓకే సో మరి ఆన్సర్ చెప్పాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా 8662488114, ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
6: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
6: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00. FM న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. వియత్నాంలోని ఫుక్వాక్ ద్వీపంలోని నిన్న పడవ బోల్తాపడిన దుర్ఘటనలో 15 మంది భారతీయ

యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది తమిళనాడుకు చెందినవారు కాగా 3 ఆంధ్రప్రదేశ్, 2 కేరళకు చెందినవారు అని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతదేహాల్ని స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో ఈరోజు హోంమంత్రి వంగల్పూడి అనిత పర్యటించారు. వత్సవాయి ఎంజేపీ గురుకుల పాఠశాలలో P4 విధానంలో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భోజనశాల, వసతి గృహాలను ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించడం, విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా

నిర్వహణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతదేహాల్ని స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో ఈరోజు హోంమంత్రి వంగల్పూడి అనిత పర్యటించారు. వత్సవాయి ఎంజేపీ గురుకుల పాఠశాలలో P4 విధానంలో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భోజనశాల వసతి గృహాలను ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించడం, విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా విశాఖపట్నంలోని ఐఐఎంలో ఈరోజు వైస్ ఛాన్సలర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల VCలు ఈ సమావేశానికి హాజరై ఉన్నత విద్యాభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో SIR ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖ నేపథ్య గాయని S. జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన S. జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కారు అదుపు తప్పిన ఘటనలో సైకిల్పై వెళుతున్న ER కానిస్టేబుల్ మరియదాసును అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. విజయవాడ ఆటోనగర్లో ఈ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెకానిక్ షెడ్లో మరమ్మతుల కోసం బస్సులు నిలిపి ఉంచిన ఘటనలో బస్సుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు సమీపంలోని మరిన్ని బస్సులకు వ్యాపించడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వివిధ భారతి FM వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: during his 6-day visit to Indonesia, Australia and New Zealand, a report by our correspondent.
1: In the first leg of his three-nation tour, Mr. Modi visited Indonesia. During the visit, the Prime Minister held bilateral discussions with the Indonesian President and reviewed the progress. The two nations exchanged MOUs and agreements in the fields of defense, critical and rare earth minerals, agriculture, maritime security, and space. During his visit, Prime Minister Modi was conferred the highest civilian medal of honor, Bintang Adipurna, of the Republic of Indonesia. In the second leg of his tour, Prime Minister Modi traveled to Melbourne, Australia, where he participated in the 3rd India-Australia Annual Summit with the Australian Prime Minister. The visit also enabled the supply of uranium from Australia to India. During the visit, Australian Super announced to invest $500 million to India's National Investment and Infrastructure Fund. On the final leg of his three-nation visit, the Prime Minister visited Auckland. During the visit, Prime Ministers of India and New Zealand announced the creation of the India-New Zealand Strategic Partnership and set a target to double bilateral trade by 2030. With Dipendra Kumar, Saklayan Akhtar for Akashwani News, Delhi.
0: Vice President C.P. Radhakrishnan today asserted that it is the duty of every citizen to respect and uphold the great legacy of the nation's social reformers. Mr. Radhakrishnan was speaking after unveiling the statue of social reformer and freedom fighter Mannathu Padmanabham and inaugurating the Mannam Smriti Mandapam at the Mannam International Center in Dwarka, New Delhi. Addressing the gathering, the Vice President highlighted Mannathu Padmanabhan's lifelong commitment to social justice, equality, education, and community service. He said Mannathu Padmanabhan's ideals continue to inspire the nation in its journey towards building an inclusive and harmonious society. The Indian Embassy in Vietnam today informed that the mortal remains of the 15 Indian nationals who lost their lives in yesterday's boat capsized near Phu Quoc Island in Vietnam are being transported to Ho Chi Minh City, Vietnam. In a social media post, the embassy said that after the completion of necessary formalities there, the mortal remains will be transported to India at the earliest. The Employees Provident Fund organization has introduced the Amnesty Scheme 2026, providing a one-time opportunity for establishments operating exempted Provident Fund to regularize their status. Labor and Employment Ministry said that the scheme will remain open for a period of 6 months. This scheme applies to establishments that have been operating a Provident Fund Trust recognized under the Income Tax Act 1961. The ministry said eligible establishments shall submit a formal application through email to the concerned regional office. In the FIFA World Cup, England booked their semi-final berth with a 2-1 extra time win over Norway, while Argentina entered the semi-final defeating Switzerland 3-1 this morning. In the first semi-final, France and Spain will face off on Wednesday. The match will kick off at 12:30 a.m. Indian Standard Time. France reached the semi-final after defeating Morocco 2-0 in the quarterfinals, while Spain advanced with a hard-fought 2-1 victory over Belgium. The second semi-final will be played on Thursday between England and Argentina at 12:30 a.m. Indian time. And in tennis, two Wimbledon titles will be decided today as the men's singles and women's doubles finals are played. And that is the end of this news bulletin.
2: ఎంత దూరం అంటే ఐ మీన్ ఎంత దూరం కాదు ఎంతసేపట్లో ఈ గోడ మొత్తాన్ని కంప్లీట్గా నడవగలుగుతారు అని చెప్పేసి మీరు యావరేజ్గా గెస్ చేసి చెప్పండి అన్నాను కదా. సో చాలామంది మెసేజ్ చేశారు నాకు. ఫస్ట్ అయితే కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి మెసేజ్ చేశారు, రోజువారీ నడక 8 గంటలు నడిస్తే 40 కిలోమీటర్లు నడవచ్చు, అలా 548 రోజులు పడుతుంది అంటున్నారు. అర్రే రే రే, ఏమన్నా లెక్కేశారా వీరేష్? వెరీ నైస్. సో మరి నెక్స్ట్ అయితే మనకి భాస్కర్ పెడన్ నుంచి 17 నుంచి 18 నెలలు అంటున్నారు. అండ్ నెక్స్ట్ చైనా వాల్ పక్కన నడవడానికి అవకాశమే లేదు అంటున్నారు శాంతినగర్ నుంచి. ఓకే ఒక్కడు. ఓకే, ఎందుకు లేదండి, శుభ్రంగా ఉంది, నడవచ్చు. కొంతమంది ట్రెక్కింగ్ కూడా చేస్తారు అక్కడ. సో నెక్స్ట్ హాయ్ అండి అంటూ మెసేజ్ చేశారు సుబ్రహ్మణ్యం గారు. హలో. సో మరి ఎక్కడి నుంచి అంటే కలిదిండి నుంచి. ఓకే. సో మరి నెక్స్ట్ మెసేజ్, సుమారు 1 లేదా 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అంటూ అంతకన్నా నడవడం వీలు పడదేమో, ఎందుకంటే ఆ వాల్ పక్కన పెద్ద పెద్ద కొండలు, లోయలు, అడవులు, నదులు ఎన్నో, నడవడానికి అనుకూలంగా ఉండదు శృతి అంటున్నారు సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి. ఓకే. నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి జయన్న 500 రోజులు అంటున్నారు. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు 15 నుంచి 18 నెలలు

అంటున్నారు. కలమందులు వాడు గ్రామం నుంచి ఖాసిం ఇంకా ముత్తుజవలి 1,27,176 నిమిషాలట. నాకు బ్రహ్మానందం గారి సీన్ గుర్తొచ్చింది సంతోషం సినిమాలో. ఎనీవేస్, ఐ మీన్ మన్మధుడా సంతోషమా, ఈ రెండిటి లేదు బా, గుర్తురావట్లేదు రైట్ నౌ. ఎనీవేస్, దేవనూరు మధుర చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు 500 రోజుల నుంచి 550 రోజులు లేదా 17 నెలల నుంచి 18 నెలలు పట్టును అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ శివ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. దేశాయిపేట నుంచి 17 to 18 months అంటున్నారు. అప్ టు 13 డేస్, ఓ మై గాడ్ ఆర్ మోర్ అంటూ భ్రమరా ఇంకా శర్మ. కర్నూలు నుంచి అవునా 13 రోజుల్లో అన్ని కిలోమీటర్లు, అన్ని వేల కిలోమీటర్లు నడిచేస్తారా భ్రమర గారు, దేవుడా. అండ్ నెక్స్ట్ మెసేజ్, రోజుకి 20 కిలోమీటర్లు నడిస్తే దాదాపు 500 రోజులు అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి. చైనా వాల్ పక్కన ఫారెస్ట్, నడవడానికి వీలు కాదు అంటూ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ రవి సత్యసాయి జిల్లా హిందూపుర్ మండలం నుంచి యామనపల్లి గ్రామం అనమాట. ఓకే, 17 to 18 months అంటున్నారు. 7 or 8 months పడుతుంది అంటున్నారు కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి. ఒక వ్యక్తి చైనా వాల్ వెంబడి ఆగకుండా నడుచుకుంటూ వెళ్తే 18 నెలలు లేదా 540 రోజులు పడుతుంది అంటున్నారు పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, 500 to 545 days అంటున్నారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. వాకాటి గిరిరెడ్డి పెళ్లికూరు మండలం నుంచి అనమాట. ఓకే, చైనా వాల్ పక్కన నడవడం కష్టమే, వాల్ పైన నడవచ్చేమో అట. అమ్మబాబోయ్, వాల్ పైనట. ఓకే, నెక్స్ట్ అరౌండ్ 500 డేస్ అంటూ కున్నుతుల సునీల్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూర్బాబు గారు అయితే 17 to 18 months అంటున్నారు. అది కూడా రోజుకి 20 to 25 కిలోమీటర్లు నడిస్తే సగటున అన్ని నెలల్లో వెళ్ళొచ్చు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, చైనా వాల్ పక్కన నడవడానికి రోడ్ కనిపించుట లేదు మేడం అంటున్నారు. మీరేంటండి, ఇక్కడి నుంచే నడిచేస్తారా? అండ్ నెక్స్ట్ మెసేజ్, గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నుంచి 7 డేస్ అంటున్నారు. అయ్యో బాబోయ్, మీరేదో ఊహించండి అంటే నిజంగానే ఊహించేసి 7 రోజులు 13 రోజులు అంటున్నారు ఏమిటో. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, 18 నెలల 540 రోజులు పడుతుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, రోజుకు 30 కిలోమీటర్లు నడిస్తే 707 రోజులు పడుతుంది అంటే 1 సంవత్సరం 11 నెలలు, 20 కిలోమీటర్లు నడిస్తే 3 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఎన్ని కిలోమీటర్లు నడుద్దామంటారు అనురాధ గారు? నెక్స్ట్ మెసేజ్, 21 సంవత్సరాలట గొన్నేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ మెసేజ్ చేశారు. మొత్తం మన జీవితంలో పావు వంత అయిపోతుంది అయితే చైనా వాళ్ళ దగ్గరే. అజ్జజ్జో, నెక్స్ట్, గోడ పక్కన నడవడానికి రోడ్ అనుకూలంగా లేనందున సుమారుగా 2 సంవత్సరాలు పట్టవచ్చు అంటున్నారు చిలక నారాయణ గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ జానకపేట నిజామాబాద్ నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, ఒక వ్యక్తి 18 నెలల 540 రోజులలో చేరవచ్చు చైనా వాళ్ళ చుట్టూ నడుస్తూ పోతే అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్, ఒక రోజుకి 20 కిలోమీటర్లు నడిస్తే 500 రోజులు పడుతుంది సుమారుగా అంటూ మెసేజ్ చేశారు తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వచ్చింది, హాయ్ అంటూ వచ్చింది. ఇంతకీ ఎవరు, ఏమిటి, ఎక్కడి నుంచి, మాకు తెలియాలి కదా, తెలియాలి కదా అని. ఎనీవేస్, నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, 6 months పట్టచ్చు, 175 డేస్ పట్టచ్చు అంటున్నారు. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, మీరు చెప్పిన డైలాగ్ సంతోషం సినిమాలో. ఓకే, నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు 525 డేస్ అంటున్నారు. ఓకే, నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట 500 రోజులు, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మా వల్ల కాదు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అండి, హాయ్ అండి అంటూ 17 to 18 months అని చెప్పేసి యాదిపల్లి శ్రీనివాసరావు గారు, నీరజ అయ్యప్ప హోమ్స్ అమీన్పూర్ హైదరాబాద్ నుంచి. ఓకే, హలో అండి, ఫస్ట్ టైం ఏ మెసేజ్ చూస్తున్నా నేను నా షోలో. ఎనీవేస్, వెల్కమ్ టు సందడి సందడి. అండ్ మరి మీరైతే 17 to 18 months అంటున్నారా? ఓకే, చాలామంది ఇక్కడ 500 రోజులు 500 రోజులు దరిదాపులుగా అక్కడక్కడే ఉన్నారు. నేనైతే 2 సంవత్సరాల్లో చేరుకుంటాను అంటారు బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం. ఓకే, సో మరి మొత్తానికి ఇంతకీ ఎన్ని రోజుల్లో అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు పట్టచ్చు అని చెప్పి అంచనా అనమాట. అదే ఒకవేళ కొంత ఇంపార్టెంట్ ప్లేసెస్ వరకే ఇంపార్టెంట్ ప్లేస్ వరకే కవర్ చేశారనుకోండి, ఇప్పుడు చాలామంది చెప్పినట్టు 17 to 18 months పడుతుంది అనమాట, అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ అనమాట. అది మ్యాటర్. ఓకే, సో దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేద్దాం. చైనా వాల్ నడిచి నడిచి అలసిపోయారు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తా. ఆ కథకి

ఎండింగ్ ఏమై ఉంటుందో మీరు గెస్ చేసి నాకు చెప్పాలి. సింపులే కదా. అండ్ మనకి చాలా ఫేవరెట్ స్టోరీ, యానిమల్ స్టోరీ అనమాట. ఓకే, ఏంటంటే మ్యాటర్, ఒకరోజండి అడవి రాజు సింహం ఒక పెద్ద రేస్ పెట్టింది. అయితే ఆ రేస్లో కుందేలు, కోతి, జింక, నెమలి, ఏనుగు, తాబేలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, రేస్ స్టార్ట్ అయింది. కుందేలేమో మెరుపులాగా దూసుకెళ్ళిపోయింది. జింక గాలి కంటే ఫాస్ట్గా పరిగెట్టింది. కోత ఏం చేసింది, దారిలో మామిడి పళ్ళ చెట్టు చూసి అక్కడికి ఎక్కేసింది. కోతి కదా, అదంతే, అది మారదు, అది పక్కన పెట్టేద్దాం. నెమలేమో కెమెరాలు చూడగానే పోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఏనుగు నెమ్మదిగానే స్టార్ట్ చేసినా కొంచెం గబగబా అడుగులేస్తుంది అనమాట. అలా అలా అలా అలా యానిమల్స్ అన్ని మొత్తానికి ఎలాగోలా ఫినిషింగ్ లైన్కి అయితే చేరుకున్నాయన్నమాట. కానీ ఈ రేస్లో అన్నీ చెప్పాను కానీ తాబేలు గురించి చెప్పలేదు కదా, మరి తాబేలు మాత్రం అసలు కనిపించలేదు. కానీ కొంచెం సేపటి తర్వాత వచ్చింది అక్కడికి. రేస్కి వస్తానని చెప్పి ఏమైపోయావు అని యానిమల్స్ అన్నీ అడిగాయి. దానికి తాబేలు ఒక ఆన్సర్ చెప్పింది. ఓకే, ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏమిటంటే తాబేలు ఏం చెప్పింది, ఆన్సర్ ఏం చెప్పింది, రేస్కి ఎందుకు రాలేకపోయింది. మీరు ఫన్నీగా క్రియేటివ్గా చెప్పిన వాళ్ళకి ఈరోజు నేను సండే స్టార్ అని బిరుదిచ్చాలని ఫిక్స్ అయిపోయాను. ఓకేనా? సో మరి ఈ స్టోరీలో, ఈ రేస్లో అన్నీ పాల్గొన్నాయి కానీ తాబేలు మాత్రం రాలేదు. కోతి, జింక, నెమలి, ఏనుగు అలా అన్నీ ఎలాగోలా మొత్తానికి ఫినిషింగ్ లైన్కి అయితే చేరుకున్నాయి, బట్ తాబేలు మాత్రం రాలేదనమాట. సో తాబేలు ఏమని చెప్పుండొచ్చు, మీరు గెస్ చేసి నాకు మన వాట్సాప్ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం శివ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల గారి లవ్లీ లిరిక్. సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

మను అండ్ ఎస్ జానకి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినే సారు శివ సినిమా నుంచి 322 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది మన సందరి టైం. సో మరి నేను అడిగిన స్టోరీకి ఫస్ట్ ఆన్సర్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు. సో ఇంతకి తాబేలు ఆ రేస్లోకి ఎందుకు రాలేదంటే, నా ఆహారం చెట్లలో పొదల్లో కొండలో ఉండదు, నీళ్లలో ఉంటుంది కాబట్టి రాలేకపోయాను అందట. ఆహా, ఏమన్నా చెప్పారు అసలు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తాబేలు అని ఆన్సర్ అయితే వచ్చింది. హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని పంపించిన వాళ్ళే, బట్ ఎవరు ఎక్కడి నుంచి ఏమిటి అసలు ఈ తాబేలుకి ఏమైంది, ఇలాంటివి ఏమీ లేవు అనమాట, జస్ట్ తాబేలు అంతే. నెక్స్ట్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అశ్వదిక్కు చాలు, మీలాగా నేను స్పీడ్గా నడవలేను కదా అందుకే లేట్గా వచ్చాను అని తాబేలు అందిట. అవును, యాక్చువల్గా స్పీడ్గా నడవలేకపోతే ఇంకా వాళ్ళకన్నా ముందే స్టార్ట్ అవ్వాలి కదండి, అదే ఉంటుంది లేటుగా స్టార్ట్ అయింది అప్పుడు లేట్గా కదా రావాలి, కానీ టైంకి రేస్ ఫినిషింగ్ టైంకే వచ్చింది ఏమిటి, ఇవి నా క్వశ్చన్స్. మీ ఆన్సర్ చూసిన తర్వాత. ఎనీవేస్ నెక్స్ట్ సందరి సందరి ప్రోగ్రామ్కి స్వాగతం అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఎవరు ఇంతకీ? సూరిబాబు గారు, డి కళ్యాణి గారు, కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి. లేట్గా వచ్చినా సరే లేటెస్ట్గా వస్తాను అని అందిట. అర్రే రే రే, ఏమన్నా చెప్పారా? అండ్ నెక్స్ట్ హాయ్ శృతి అంటూ, నడవడేమిటి నేనైతే ప్రొడక్షన్ కూడా చేసేస్తా 3 to 6 seconds. ఎలాగంటే చైనా వాళ్ళని, ఆహా ఆహా, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, అచ్చా ప్రొజెక్షన్ కూడా వేసేస్తారా, ఓకే వెరీ నైస్. నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి జయన్న గారు, జంతువులన్నీ ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు తాబేలు చెప్తుంది, స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది కదా అందుకే నేను స్లోగా వెళ్తాను, నిదానమే ప్రధానం నా ఉద్దేశం అంటూ మెసేజ్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి, ఒక కునుకు వేయడానికి వెళ్ళాను అని చెప్పింది తాబేలు, అసలు అలా నిద్రపోయి టైంకి వచ్చేసిందా, వెరీ నైస్. నెక్స్ట్ వేదాంతు జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఎలాగో నేనే గెలుస్తా కదా, నా సాటి ఎవరూ లేరని అని ఉంటుంది అట. ఓకే. సో ఎలాగో తనే గెలుస్తుందని చెప్పేసి లేట్గా స్టార్ట్ అయ్యి వచ్చేసింది అనమాట టైంకి. ఎనీవేస్ నెక్స్ట్ దేశాయిపేట నుంచి శివ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, తాబేలు నేను సండే ఎఫ్ఎంలో సందడే సందడే విత్ ఆర్జే శృతి చేస్తూ హ్యాపీగా గడిపేశాను అందుకే రాలేదు అని చెప్పింటర్రెర్రెర్రె. మీరు నాకే వేశారు చూసారు, సూపర్. అది అలా వినమని చెప్పండి తాబేలుకి. ఓకే, ఇంకా తాబేలుకి మిగతా యానిమల్ కింగ్డమ్కి కూడా. నెక్స్ట్ చంద్రశేఖర్ శాఖపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, ఇంద్రధనుసు అని ఇంత అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఓకే, సో దారిలో ఒక గొంగళి పురుగుతో రేసింగ్ కాంపిటీషన్ పెట్టాల్సి వచ్చింది అంటూ మెసేజ్ చేశారు సుదర్శనం. శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, అచ్చా ఇంకొక రేస్, అక్కడ రేస్లో పార్టిసిపేట్ చేసిందా లేకపోతే అదొకటి కండక్ట్ చేసిందో నాకైతే అర్థం కాల, బట్ కింద ఆన్సర్ మాత్రం అదిరిపోయింది, అతివేగంగా వెళ్తున్నానని ఒక నత్త నన్ను ఆపి చలానా వేసిందట.

పోతాను ఫైన్ కట్టి మరీ వచ్చింది, అది కూడా అతివేగంగా వెళ్తున్నందుకు, అది కూడా తావేలికి. అర్రర్రర్రే ఏం చెప్పారండి, అసలు ఒక చిన్న స్టోరీ వెళ్ళారు ఈ ఆన్సర్ కోసం. సూపర్ శ్రీకుమార్ గారు అండ్ సుదర్శనం గారు ఫ్యామిలీ మెంబర్స్. ఎనీవేస్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల దారిలో బీచ్ రావడం వల్ల కాసేపు సేద తీరు వచ్చింట. అర్రర్రే ఇక్కడ బీచ్కి ప్లేస్ లేదు బట్ మీరు క్రియేట్ చేశారనమాట. ఎనీవేస్ సూపర్ భాస్కర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, చాలా కాలం తర్వాత తాబేలకు తన గర్ల్ ఫ్రెండ్ కనిపించింది, అందుకే రేస్లో పాల్గొనకుండా ఆగిపోయింది అట. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఏం చెప్పారు అసలు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, ఈరోజు సండే కదా నాకు సెలవు. అర్రే ఇది వస్తుంది అనుకున్నాను, నేను ఇలాంటి ఒక ఆన్సర్ వస్తుందని అనుకున్నాను. వెరీ నైస్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, మీరు ఫినిష్ లైన్కి వచ్చారు, ఫినిష్ లైన్కి వచ్చారు, నేను మాత్రం గూగుల్ మ్యాప్ చెప్పిన షార్ట్కట్లో వెళ్ళి లాంగ్ కట్ అయ్యాను అందట. అది అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఎనీవేస్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, దారిలో వచ్చేటప్పుడు కాస్త భుజించి సేద తీరి వచ్చిందట. ఓ మంచిగా లంచో డిన్నరో ఏ టైమో మరి అది ఆ టైంలో చేసి వచ్చిందనమాట. నెక్స్ట్ మనకి రఘువరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే వివిధ భారతిలో సందడి సందడి విని వచ్చాను అందుకే లేట్ అయిపోయింది అని చెప్పింట. ఓకే నెక్స్ట్ వాకాడిగిరి రెడ్డి పెళ్లికూరు మండలం నుంచి అనమాట, పందానికి సరైన వాళ్ళతో పోటీ ఉండాలి, మీతో నాకేంటి అన్నట్టు చెప్పింది ఆన్సర్. అర్రర్రర్రే ఏం చెప్పారు. నెక్స్ట్ వాతావరణం చాలా వేడిగా ఉంది కదా అందుకే బురదలో మునిగొస్తున్నాను అందిట బాబోయ్. నెక్స్ట్ నేను గెలిచాను అని జవాబు చెప్పింట చిలక నారాయణ గారు అనసూయ ఏమన్నా జానకపేట నిజామాబాద్ నుంచి. ఏది రేస్ ఇంకా అవ్వకుండానే అది గెలిచేసిందా. నెక్స్ట్ అక్కడపాక నుంచి రమా గారు, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. వస్తా వస్తా అక్కడికే వస్తా ఎలాగో. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆ రోజు సండే అంట అందుకని తన గర్ల్ ఓకే లవర్ని తీసుకొని తాబేలు బయటకు వెళ్ళిందట అందుకే అలా వచ్చింది అన్నారు సుధా కొత్తగూడెం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, తాబేలు అంది నేను భూమి పైన నడవలేను అందుట. వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, భూమిపై పోతే అది ఆకాశంలో అలా ఏమైనా ఎగురుతుందని తాబేలు. ఓకే నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, వస్తూ ఉంటే మధ్యలో లెనిన్ సినిమా థియేటర్ కనిపించింది, సినిమాకి వెళ్ళొచ్చాను అందుకే లేట్ అయింది అని చెప్పింటారు. రే రే రే సినిమా కూడా చూపించారు తాబేలికి. అండ్ నెక్స్ట్ మెసేజ్, స్లోగా ఉంటాను కదా అని చెప్పి అయితే ఆన్సర్ వచ్చింది, ఎవరు ఏమిటి అక్కడి నుంచి తెలియదు. నెక్స్ట్ మండూరు మధుకుమార్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెంకటగిరి సాలి కాలనీ నుంచి, ఎలాగో నేనే గెలిచేది అందిట. ఓకే నెక్స్ట్ మీరందరూ స్పీడ్గా ఉరికి ఉరికి అలసిపోతారు కదా అందుకే నేను నిదానంగానే వస్తాను, నిదానమే ప్రధానం అందిట దస్తగిరి సంధ్య మెసేజ్ చేశారు. ప్రొద్దుటూరు గడప జిల్లా నుంచి నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మాకు ఇంకా గుడ్ ఈవినింగ్ చెప్పడానికి కొంచెం టైం ఉంది సత్యానంద్ గారు. ఎనీవేస్ మీకైతే గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి, ఎప్పుడు వచ్చాం కాదు బుల్లెట్ దిగిందా లేదా అందట టాబీలు. ఎనీవేస్ అదండి సంగతి. ఓకే ఇంతకు ఎవరో క్వశ్చన్ రిపీట్ ప్లీజ్ అన్నారు కదా. సో మ్యాటర్ ఏంటంటే ఒక అడవిలో అడవి రాజు సింహం ఒక పెద్ద రేస్ పెట్టింది. ఆ రేస్లో కుందేలు కోతి జింక నెమలి ఏనుగు తాబేలు ఉన్నాయి. రేస్ స్టార్ట్ అయింది, కుందేలేమో మెరుపులాగా దూసుకెళ్ళిపోయింది, జింకేమో గాలి కంటే ఫాస్ట్గా వెళ్ళిపోయింది, కోతేమో దారిలో మామిడి పళ్ళ చెట్టు ఎక్కి కొంచెం మామిడి పళ్ళని చూసుకుంటూ అలా అలా కూర్చుంది కాసేపు. కోతి కదా అది అంతే మారదు. నెమలేమో కెమెరాలు చూడగానే పోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఏనుగు నెమ్మదిగానే గబగబా అడుగులు వేసేస్తోంది. అలా అలా అలా యానిమల్స్ అన్ని ఫినిషింగ్ లైన్కి చేరుకున్నాయి ఎలాగోలా. కానీ ఈ రేస్లో తాబేలు మాత్రం ఎవరికి కనిపించలేదు. కొంచెం సేపటి తర్వాత తాబేలు వచ్చింది, రేస్కి వస్తానని చెప్పి ఏమైపోయావు అని అడిగారు అనమాట యానిమల్స్ అన్నీ కలిసి. సో దానికి తాబేలు ఒక ఆన్సర్ చెప్పింది, అది ఏమై ఉంటుంది మీరు గెస్ చేసి నాకు చెప్పండి 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు అశ్వమేధం సినిమా నుంచి. 3:39 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ మన సందరి సందరి టైం. సో నేను మీ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన షార్ట్ స్టోరీకి ఎండింగ్కి నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే అక్కర్పాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ పంపించారు. టావేల్ ఏమంటుంది అంటే కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క అంటుందట. అలాగే రాననుకున్నారా రాలేననుకున్నారా? వెరీ వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు డైలాగులు పక్కా కుదిరినాయి దీనికి. వెరీ నైస్ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్, తాబేలు చిన్నగా నడుస్తుంది కాబట్టి అందరికన్నా స్లోగా దానికి ఎండదెబ్బకు జ్వరం వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకుని తర్వాత వెళ్ళింది రేస్లోకి, అందుకే లేట్గా వెళ్ళింది తాబేలు అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్ళగట్ట నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఎంత బాగా స్టోరీ చెప్పారండి, పాపం కదా జ్వరం వచ్చి ఆగిందనమాట. ఎనీవేస్, నెక్స్ట్ రేస్కి వచ్చే టైంకి వివిధ్ భారతిలో సందడే సందడి వింటూ ఉండిపోయా అందుకే లేట్ అయింది అని చెప్పింది అంటూ మెసేజ్ చేశారు శేఖర్ ఫ్రమ్ పాలకొల్. ఓకే, శృతి షో వింటోందా? వెరీ నైస్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. ఓకే మురళి గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే ఇంతకీ ఏంటంటే సుదర్శన్ గారు, సుదర్శనం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఢిల్లీ నుంచి అనమాట. నా

అంటే బ్రాకెట్స్ లో ఇల్లు డ్రైవ్ మోడ్ లో కాకుండా పార్క్ మోడ్ లో ఉందని మర్చిపోయాను అని చెప్పింటారు. ఏం చెప్పారండి అసలు. అండ్ నెక్స్ట్ నా దారిలో ఒక ఆకు పడింది, దాంతో రూట్ మారాల్సి వచ్చింది అందుట. మళ్ళీ సుదర్శన గారి మెసేజ్. అండ్ ఇంకో మెసేజ్ కూడా పెట్టారు, పాచి అంటే మాస్, మాస్ మీద వచ్చిన ఒక 3 భాగాల డాక్యుమెంటరీని చూడటానికి మధ్యలో ఆగిపోయాను అని చెప్పింది. టర్రే రే రే, అసలు నిజంగా సుదర్శన్ గారు ఏ థింకింగ్ అండి మీది, అసలు బ్యూటిఫుల్. ఇంతాక మీరే కదా అతివేగంగా వెళ్తున్నాను, ఒక నత్తను నాపి చలాన్ వేసింది అని పెట్టారు మెసేజ్. అసలు భలే డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు మీరు, బ్యూటిఫుల్. అండ్ సండే స్టార్ మీరే, ఓకే. అండ్ అక్కర్పాక నుంచి రమా గారు కూడా అదరగొట్టారు డైలాగ్లు. అండ్ చాలామంది మెసేజెస్ అందరూ కూడా స్టార్స్ లాగే పంపించారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పార్టిసిపేషన్. అండ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ స్పెషల్లీ సుదర్శన గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వెరీ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, కోరుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఆనందపడాలి అట. ఇదికి ఎవరిది, సుబ్రహ్మణ్యం గారు మెసేజ్. ఎవరికి ఎవరికి పంపించారో, మనకు పంపించారో, ఏమిటో మొత్తానికైతే వచ్చింది ఒక మెసేజ్. ఎనీవేస్, సో కుందేలు స్టోరీ, ఐ మీన్ మన తాబేలు స్టోరీ అక్కడితో ఆగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఒక సండే వచ్చినప్పుడు, అరే రే రే, ఈ సండేకి 24 గంటలే ఎందుకు పెట్టాడు దేవుడు, ఇంకొన్ని గంటలు ఉండొచ్చు కదా అని అనిపించిందా? నాకైతే చాలాసార్లు అనిపించింది. అలా అనిపించినప్పుడు ఇంకొన్ని గంటలు ఎక్స్టెండ్ చేస్తే బాగుండు కదా, అలాంటి ఒక పవర్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సపోజ్ ఆ పవర్ పీకే కనుక వస్తే, ఇంకొన్ని గంటలు పెంచే ఛాన్స్ వస్తే సండేకి, ఎన్ని గంటలు పెంచుతారు, ఆ గంటలు ఏం చేస్తారు? ఓకేనా, ఇది నా క్వశ్చన్. సో దీనికి కూడా ఒక సరదా ఆన్సర్ పంపించేసేయండి మన వాట్సాప్ నెంబర్కి. అండ్ ఈ గ్యాప్లో అయితే మనకి మెసేజెస్ వచ్చాయి. కలమందులపాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముత్తుజావలి మెసేజ్, దారి మధ్యలో ఆర్జే శృతి మేడం కనపడితే మాట్లాడి సెల్ఫీ తీసుకుని వచ్చా అని తాబేలు చెప్పిందిట. కాదు అసలు, ఈరోజు ఈ తాబేలు ఎన్ని చిత్ర విచిత్రమైన పళ్ళు చేయించారంటే, బురదలో దొల్లిచ్చారు, జ్వరం తెప్పించారు, అసలు రకరకాలుగా నీళ్ళల్లో ముంచి లేపారు, ఆకాశంలో ఎగిరించారు. అది రేసులో తప్పితే మిగతా అన్నిట్లోనూ ఉంది. వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే మెసేజ్ ఎంఎంఎస్ నివాస్ పంపించారు నల్లపాండ్ నుంచి. అలాగే సింహంతో ఓకే ఓకే, తాబేలే విజేత, ఎలాగంటే ఫినిష్ లైన్ గీసింది సింహం, కానీ రేస్ ఎండ్ లైన్ చెప్పలేదు కాబట్టి ఆ ఫినిష్ లైన్ అటు ఇటు తిరగేసి, అంటే ఆ లైన్ను దాటి టక్కున వెనక్కి వచ్చి మళ్ళీ ఆ లైన్ని దాటేస్తే చాలు అని తాబేలు తన ఆర్గ్యుమెంట్ ముగించి కప్పును ఎత్తున పెట్టుకుని వెళ్ళిపోయిందిట. అలాగే సింహంతో కొంచెం వాడు మెదడు వాడు అంటూ ట్యాగ్ లైన్ చెప్పి మరీ కప్పు ఎత్తుకుపోయిందిట. ఆహా, తాబే లేకుండా సింహంకే కౌంటర్ ఇచ్చిందంటే అసలు స్టోరీకి పార్ట్2 ఉన్నట్టు నాకు అనిపిస్తుంది వాస్ గారు. మొత్తానికి మీరు ఈ స్టోరీని ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చేశారు చివరికి, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, సందరే సందర్లో నా గురించి అడిగినంత వరకు రాకూడదు అనుకున్నాను కాబట్టి లేట్ అయింది అని మెసేజ్ చేసింది చెప్పిందట. నూర్జహాన్ మెసేజ్ చేశారు సింగవారం నుంచి. ఓకే సార్, లవ్లీ. మరి నేను అడిగిన సండే గంటల గురించి కూడా ఆలోచించండి కాస్త. 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం భీష్మ సినిమా నుంచి సరాసరి సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

సండే ఎన్ని ఎక్కువ గంటలు కావాలి? అలాంటి పవర్ ఒకటి వస్తే మీకు, అంటే సండేని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసే పవర్ కనుక మీకు వస్తే ఎన్ని గంటలు ఎక్కువ పెంచుతారు అని నేను క్వశ్చన్ అడిగితే సందర్శనంలో నాకైతే మెసేజ్ చేశారు శాంతినగర్ నుంచి, ఒకే ఒకడు 10 గంటలు పెంచుతాను, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాను అని చెప్పి అర్రర్రర్రే చెప్పారండి అసలు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే సో 30 అవర్స్ పెంచుతారట. ఇంకా ఇంతకు ఎవరంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అప్సన, ఓకే 30 అవర్స్ పెంచుతాను. అండ్ ఆడుకోవడానికి అలాగే ఏఆర్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వినడానికి అంటూ మెసేజ్ చేశారు. సూపర్, మీ ఆశ తీరాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్, 56 గంటలు ఉంటే మంచిగా ఉంటుందండి అంటూ వెలిగండ్రుల మండలం గొల్లేపల్లి నుంచి ఈదునూరు లక్ష్మయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, బెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు 10 గంటలు పెంచి రాత్రి 11 గంటల వరకు వివిధ్ భారతిలో వినిపించే రాగాలు విని మిగతా 5 గంటలు హాయిగా నిద్రపోతాను అట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇంకా 4 గంటలు పెంచి నిద్ర ఎక్కువగా పోతాను అంటూ మెసేజ్ చేశారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, సండే మాత్రమే కాదు రోజు కూడా టైం సరిపోవట్లేదు, సందడి సందడికి అక్కర్పాక నుంచి రమా మెసేజ్, టైం పెంచాలి, ఇంకా కాసేపు సందడి చేయాలనిపిస్తుంది అంటున్నారు. ఓకే, నేను ఇది మా వాళ్ళకి చెప్తాను, ఓకేనా? సో మరి నెక్స్ట్ మెసేజ్, ఏదైనా కొత్త భాష, సంగీతం లేదా కోడింగ్ వంటి స్కిల్స్ నేర్చుకోవచ్చు అంటూ మెసేజ్ చేశారు. ఎవరంటే సుదర్శనం గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఇంతకీ ఎంతసేపు కావాలి మీకు? కంగారు పడకుండా రోజువారి వర్కౌట్స్, యోగా లేదో కాసేపు నడక సాగించవచ్చు. పనులు ఒత్తిడి లేకుండా హాయిగా 8 నుంచి 9 గంటలు నిద్రపోవచ్చు. అండ్ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఇలాంటివన్నీ చేయొచ్చు, ఓకే, బట్ మీకు ఇంకా ఎంత టైం కావాలి? 24 గంటలు కాకుండా. యాక్చువల్గా సుదర్శన్ గారు 24 అవర్స్లో ఇవన్నీ కూడా చేయొచ్చు తెలుసా, కొంచెం మనం కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ కనుక చేసుకుంటే ఏమంటారు. సో మరి నెక్స్ట్ మెసేజ్, కలమందులపాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముత్తుజావలి 2:30 నుంచి 5 గంటల వరకు పెంచుతాను అంటున్నారు. అదేమిటో మరి 2:30 గంటలు? ఓకే, నాకు ఇలాంటివి స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు ఏది గుర్తొస్తుందంటే, ఇప్పుడు మనం 1 కిలో వంకాయలు తీసుకున్నా సరే 1 వంకాయ ఎక్కువ వేయచ్చుగా అంటాను, చూస్తారా ఏమిటో 1 వంకాయ

ఇచ్చే ఒక మనకి హ్యాపీనెస్ కిలో వంకాయలివ్వం కదా. సో ఈ కొసరు ఏదైతే ఉంటుందో అది చాలా విచిత్రంగా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో ఈ రెండున్నర అనేది కూడా నాకు అలా అనిపించింది ఒక నిమిషం. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్. ఆదివారం రోజు వర్క్ ఎక్కువ ఉంటుంది, ఆ రోజు పని వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి కనుక ఒక 2 గంటలు పెంచితే ఎక్కువ పని చేసుకుని డబ్బులు ఎక్కువ వస్తాయి, అలాగే విశ్రాంతికి కూడా అవకాశం ఉంటుంది. అలా 26 గంటలు ఉంటే బాగుంటుంది అంటున్నారు పాలెం పోలయ్య గారు. ఓకే, నాకు ఏమర్థమైందంటే యాక్చువల్గా పని ఎందుకు ఎక్కువ అవుతుంది అనే విషయానికి వస్తే, మనం చాలా వరకు వీక్ డేస్లో అంటే మిగతా 6 రోజుల్లో కొంత కొంత వర్క్ని సండే చేసుకోవచ్చులే, సండే ఉందిగా అని చెప్పి పోస్ట్పోన్ చేస్తాం చాలా వరకు. ఏదైనా పెద్ద పెద్ద పనిలో లేకపోతే చిన్న చిన్న పనిలో చిన్న చిన్నవి కూడా పోస్ట్పోన్ చేసేస్తాం సండేకి. సో అందుకే ఏమవుతుంది, సండే చాలా ప్యాక్డ్ అయిపోతుంది అనమాట పనులతోటి, ఎటు చూడండి పనులే కనిపిస్తుంటాయి. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు చేసేసుకుంటే సండే కూడా చాలా ఫ్రీగా ఉండే టైం అది. అసలు సండే అందుకే ఇచ్చారు, ఎంజాయ్ చేయండి, ఇక్కడ కూడా వర్క్ చేయకండి అని చెప్పి మనమే దాన్ని వర్క్ డే చేసేస్తున్నాం మెల్లమెల్లగా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్. శృతి మేడం గారు ప్రశ్న మరోసారి చెప్పగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. అండ్ ఇంతాక మెసేజ్ కూడా వచ్చింది నాకు, ఈయన పంపినదే. ఓకే, మన బొమ్మ జైనుద్దీన్ గారు ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపించిందే. ఏమనంటే తాబేల్ ఏం చెప్పిందో నాకు మాత్రం ఏం తెలియట్లేదు మేడం అని మెసేజ్ చేశారు. అండ్ ఈ మెసేజ్ ఇప్పుడు వచ్చింది అనమాట. ఎనీవేస్, ఓకే, మొత్తానికి తాబేల్ ఏం చేసినా చేయపోయినా చివరికి ఆన్సర్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చింది అండ్ మన వాళ్ళు మరీ పర్ఫెక్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి, 1 అవర్ ఫర్ ఫాలోయింగ్ స్పెషల్లీ యువర్ ప్రోగ్రామ్. అర్రే రే రే, వచ్చేసింది హ్యాపీనెస్, వచ్చేసింది శృతికి మీ వలన. థ్యాంక్ యూ సత్యానంద్ గారు. అండ్ నెక్స్ట్ మంత్ ఆదివారాన్ని 30 గంటల రోజుగా మారుస్తాను అంటున్నారు. ఆ పవర్ ఏదో మీకు వచ్చేస్తే బాగుండండి సుదర్శనం గారు. ఏమంటారు, పెంచేయండి అలా ఆదివారాన్ని. ఓకే, సో మరి నాలా చాలామంది కోరుకుంటున్నారు, నాకు అర్థమైంది, వెయిట్ చేస్తాను ఇంకొంచెం. సో సండేని సూపర్ సండేగా అంటే 24 అవర్స్ మాత్రమే కాకుండా ఇంకొన్ని గంటలు ఎక్స్టెండ్ చేసే పవర్ మీకు ఇస్తే ఎన్ని గంటలు పెంచుతారు? ఇది నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలంటే 8662488114 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి రైట్ నా. మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను దేవి సినిమా నుంచి, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. ఎంజాయ్ లిజనింగ్.

0: Yes, B. Balu Garu and Sumangli Panda, beautiful song, DSP music composition, and Jonavil Tula Ramalingeswara Garu lyric anamata. Devi Simanichi song vinna tarvata 358 cross ape 16 seconds ayipindi mana time. So mari next message Sunday roju oka ganta kavali endukante extra oka ganta Sunday sandari kavali enduku antara Sunday roju andaru free ga untaru అని చెప్పేసి అంటూ మెసేజ్ చేశారు. సో సింగవరం నుంచి నజీర్ ఇంకా నూర్జహాన్. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ సుబ్రహ్మణ్యం కోరుకల్లు నుంచి, ఆదివారం ఉన్న టైంలోనే చక్కగా తిని పడుకుంటే చాలండి అట. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు, నాకు మాత్రం ఈ 24 చాలు అంటున్నారు. ఓకే, సో మా నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా నుంచి మమ్మ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్, ఇప్పుడున్న సమయం సరిపోతుంది అంటున్నారు. ఓకే, సో మరి గుడ్ ఈవినింగ్ శృతి గారు, సందరి సదరి ప్రోగ్రామ్ తో ఎంతో మంది కి ఆహా సాంగ్స్ కూడా. ఓకే ఓకే ఓకే, సో మంచి పాటలు వేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మీకు నచ్చకపోతే మరి నేనేం చేయలేను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ మరి బ్యూటిఫుల్ షో. తర్వాత మరి నెక్స్ట్ మనకి వివిధ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఇక్కడితో సందరేస్ అందరికి గుడ్ బై, బై బై చెప్పేస్తున్నా. మరి నెక్స్ట్ వివిధలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00 ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: വിവിധ ഭാരതി FM വാർത്താ മുഖ്യാംശാലത്തോ ഇന്ദിര. ഓട്ടർ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కృష్ణా డెల్టాకు గోదావరి ప్రాంత రైతులకు లబ్ది చేకూర్చేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని మంత్రి నిమ్మల

రామానాయుడు విడుదల చేశారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్కు భారీ స్పందన లభించింది. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. 215 కోట్ల రూపాయలకు పైగా పరిహారం చెల్లింపుకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయ్యింది. గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవా, ఎంవీపీ అప్పుఘర్లలో ఈరోజు ఉదయం భూమి కంపించింది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి భారత సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకుని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. జూన్లో రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసిన 2వ దేశంగా భారత్

చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి భారత సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకుని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. జూన్లో రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. మొత్తం 5.5 బిలియన్ల యూరోల విలువైన రష్యా ఇంధనం బొగ్గు భారత్ కొనుగోలు చేసినట్లు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ తన నివేదికలో వెల్లడించింది. మే నెలతో పోలిస్తే ఇది 34% అధికం. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను 8 జూలై ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 21వ తేదీన ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార టికెట్లు విడుదల చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, రద్దీ ప్రాంతాలు, ఆసుపత్రుల వద్ద మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:04 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ అయిపోయాం వివిధ ప్రోగ్రాంలోకి. సో మరి ఈ రోజు వివిధ స్పెషల్ ఏంటంటే, సో ఫిలిం డైరెక్టర్ స్పెషల్ అనమాట. సో కృష్ణవంశీ గారి మూవీస్ నుంచి అయితే మీకోసం సాంగ్స్ ప్లే చేస్తున్నాను. ఫస్ట్ నిన్నే పిల్లాడితో సినిమా నుంచి రాజేష్ పడిన పాట ప్లే చేస్తున్నాను. సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్ల గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఖడ్గం సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో సుమంగిలి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు సిరివెన్లు గారి లిరిక్ అనమాట. సో మరి 4:15 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మరి వివిధ టైం. మరి ఈ రోజు కృష్ణవంశీ గారి మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ మీకోసం మొగుడు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. కార్తీక్ పాడిన పాట సిరివెన్ల సీతారామ శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నెక్స్ట్ మీకోసం సింధూరం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.
1: ఇన్నమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణ కరెక్ట్ గా

సింధూరం సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట విన్నారు. సిరివెన్నెల గారి బ్యూటిఫుల్ లిరిక్ అనమాట. 4:26 క్రాస్ అయిపోయి 8 seconds అయిపోయింది అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో. సో నెక్స్ట్ టిప్పు అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట ప్లే చేస్తాను, సిరివెన్నెల గారు లిరిక్. మరి శ్రీ ఆంజనేయం సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేజ్ ఉంటూ వివిధ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మురారి సినిమా నుంచి బండిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఉదిత్ నారాయణ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. సుధాల అశోక్ తేజ లిరిక్స్ అనమాట. సో 4:40 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. మరి నెక్స్ట్ మీకోసం చంద్రలేఖ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

ఎస్ మరి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీ అండ్ మమతా మోహన్ దాస్ పాడిన సాంగ్ అయితే వినేశారు. సిరివెల్లి గారు లిరిక్ రాఖీ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 449 క్రాస్ అయిపోయి 50 అయిపోయింది. దట్ మీన్స్ వివిధ టైం కూడా అయిపోయింది. మరి ఆర్జే చైతన్ వెనల ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారనమాట. సో మరి మీ శృతి టాటా బాబాయ్ చెప్పేసి టైం కూడా అయిపోయింది. మరి వెళ్లే ముందు ఒక చిన్న విషయం చెప్పైతే వెళ్ళాలి. సింపుల్ లివింగ్, పీస్ఫుల్ లివింగ్ అని అన్నారు. అంటే సింప్లిసిటీని అలవాటు చేసుకోండి, ఓకేనా? అనవసరమైన కాంప్లికేషన్స్కి దూరంగా ఉండండి అండ్ సింప్లిసిటీని హ్యాబిట్గా చేసుకోండి, ఓకే? అది జస్ట్ స్టైల్ మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ అనమాట. సో దాన్ని హ్యాబిట్గా చేసుకుంటే లెస్ స్ట్రెస్, మోర్ స్మైల్స్, అదే మ్యాటర్, ఓకే? కీప్ ఇట్ సింపుల్, లివ్ ఇట్ బ్యూటిఫుల్, అదనమాట సంగతి. ఓకే, మీ ఆర్జే శృతి ఇవాళకైతే గుడ్ బై చెప్పేసి బై బై చెప్పేస్తున్నాను. మరి నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

తెలిసింది. ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా? ఈ వ్యాధి ఉన్నట్లే అయితే మీకు వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ చేతన్. Yes, dear friends, I am talking about Alzheimer's disease. అందుకే అన్నాను ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా అని. కొన్ని విషయాలు కాదు. అల్జైమర్స్ డిజీజ్ వల్ల మెదడులోని సెల్స్ డీజెనరేట్ అయిపోతాయి. ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే రోజు రోజుకి సమస్య తీవ్రమయ్యే వ్యాధి. డిమెన్షియా రావడానికి ప్రధాన కారణాల్లో అల్జైమర్స్ కూడా ఒకటి. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన, ప్రవర్తన అన్ని నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతాయి. అల్జైమర్స్ గురించి కొన్ని నిజాలు. అల్జైమర్స్ డిమెన్షియా ఒకటి కాదు. డిమెన్షియాలో అల్జైమర్స్ ఒక టైప్, అల్జైమర్స్ ఒక క్రానిక్ కండిషన్. ఈ వ్యాధి లక్షణాలు

0: మాత్రం చాలా స్లోగా కనిపిస్తాయి. అల్జైమర్స్ కి క్యూర్ లేదు, కానీ ట్రీట్మెంట్ వల్ల వ్యాధి తొందరగా తీవ్రతరం అవ్వకుండా చూడొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. అల్జైమర్స్ ఎవరికైనా రావచ్చు, కానీ 65 ఏళ్లు పైబడ్డ వారికి, ఫ్యామిలీ హిస్టరీలో అల్జైమర్స్ ఉన్న వారికి రిస్క్ ఎక్కువ. అందరూ అప్పుడప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. అయితే అల్జైమర్స్ ఉన్న వ్యక్తులు ప్రవర్తన లక్షణాలు సమస్య తీవ్రమవుతుందని తెలియజేస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తెలిసిన పనులే గుర్తు రాకపోవడం, ప్రాబ్లం సాల్వింగ్ కష్టమవ్వడం, మాట రాత సరిగ్గా లేకపోవడం, సమయం స్థలం గుర్తుకు రాకపోవడం, ఏది మంచిదో ఏది కాదో తెలుసుకోలేకపోవడం, పర్సనల్ హైజీన్ తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుండి దూరంగా ఉండడం, ఈ లక్షణాలు అల్జైమర్స్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతూ ఉంటాయి. అల్జైమర్స్ ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే ఈ లక్షణాలు తీవ్రమవుతూ ఉంటాయి. అల్జైమర్స్ ని 7 స్టేజెస్ లో వర్గీకరించవచ్చు. ఫస్ట్ స్టేజ్ లో అసలు ఏ లక్షణాలు కనిపించవు, కానీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఎర్లీ డయాగ్నోసిస్ కి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో మొట్టమొదటి లక్షణాలు కనిపిస్తాయి, మర్చిపోవడం లాంటివి. థర్డ్ స్టేజ్ లో ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, ఫోకస్ పెట్టలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటివి. కానీ ఇవి చాలా దగ్గరగా మసలే కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికి తెలియవు. అల్జైమర్స్ ని సహజంగా ఈ స్టేజ్ లోనే డయాగ్నోసిస్ చేస్తారు. రోజు వారి పనులు చేసుకోవడంలో తేడా కనబడుతూ ఉంటుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: ఫిఫ్త్ స్టేజ్ లో సమయంలో పరిస్థితి ఇంకొంచెం తీవ్రమవుతుంది. కుటుంబ సభ్యుల సాయం లేనిది ఏ పని చేసుకోలేకపోతారు. స్టేజ్ 6 లో వారంతటా వారు తినడం, బట్టలు వేసుకోవడం వంటి పనులు కూడా చేసుకోలేకపోతారు. ఇంకా ఫైనల్ 7 స్టేజ్ లో, ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పొచ్చు, ఈ స్టేజ్ లో మాట్లాడడం కూడా ఉండదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా తేడా వచ్చేస్తుంది. అల్జైమర్స్ ఉన్నవారు ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్ కి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే వారిపై బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. మెడికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ఇవాళ ఏ వారం లాంటి ప్రశ్నలు ఈ తర్వాత MRI, CT స్కాన్, PET స్కాన్ వంటి వాటి ద్వారా నిర్ధారిస్తారు. అల్జైమర్స్ కి ఇంతవరకు క్యూర్ లేదు. అయితే కొంత రిలీఫ్ ఇవ్వడానికి, డిజీజ్ అంత త్వరగా పెరగకుండా చూడడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ డిప్రెషన్, రెస్ట్లెస్నెస్, అగ్రెషన్, యాజిటేషన్, భ్రాంతి వంటి సమస్యలు కూడా ఉంటే వాటికి తగ్గ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంతో పాటు డాక్టర్స్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా సూచిస్తారు, అంటే కొన్ని పనులు చేసుకోవడానికి కావాల్సిన స్ట్రాటజీస్ ని డెవలప్ చేయడం వంటివి. ఈ వ్యక్తిని డిజీజ్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతాయి. కన్ఫ్యూజన్ తగ్గించడానికి, చేతిలో ఉన్న పని మీద ఫోకస్ పెట్టడానికి, రోజు కావాల్సినంత విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, కన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయడానికి ఈ స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారు. అల్జైమర్స్ కి ఎలాగైతే క్యూర్ లేదో అలాగే ప్రివెంటివ్ మెజర్స్ కూడా పెద్దగా ఏం లేవు. కానీ నేను మాత్రం కొన్ని పాయింట్స్ చెప్తాను, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ పీపుల్ విత్ అల్జైమర్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ పూర్తిగా మానేయడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, కాగ్నిటివ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, యాక్టివ్ సోషల్ లైఫ్ మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిది. మెరుగైన ఆలోచన ప్రక్రియలు, ఆతృత, ఆందోళన, కుంగుబాటు, ఆక్రమణ మరియు మాంద్యం పరిష్కారం కోసం అభిజ్ఞా శిక్షణ, దట్ ఈస్ కాగ్నిటివ్ ట్రైనింగ్, హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయాలి, వాకింగ్ అయితే కంపల్సరీ తప్పకుండా చేయాల్సిన ఎక్సర్సైజ్ అండి. అది ఎవరైనా సరే మరీ మేజర్ డిజీజ్ లేకుండా, మరీ ఇబ్బంది లేకుండా ఉంటే ప్రతి ఒక్కరూ వాకింగ్ తప్పకుండా చేయాలి. ఎరోమా థెరపీతో కూడా చాలా మటుకు అల్జైమర్స్ ని మెయింటైన్ చేయొచ్చు. మ్యూజిక్ థెరపీ, డాన్స్ థెరపీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కోఆర్డినేషన్ తో, డాన్స్ కోఆర్డినేషన్, ఆ మూవ్మెంట్స్ తో పాటు బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవుతుంది అని ఒక నమ్మకం. అంతేకాకుండా మ్యూజిక్ ప్రభావం బ్రెయిన్ డిఫరెంట్ ఫ్యాకల్టీ పైన పడుతుంది, కాబట్టి అది కూడా అల్జైమర్స్ ని కొద్ది వరకు అరికడుతుంది. యానిమల్ థెరపీ, ఎందుకంటే ఒక జంతువు, ఏదైనా పెట్ యానిమల్ దగ్గర ఉంటే దానితో మన రిలేషన్షిప్, ఒక లవ్, ఒక ఎఫెక్షన్, ఒక అన్కండిషనల్ లవ్ దొరుకుతుంది, ఇంకా పక్కకి ఉంటుంది. హ్యూమన్ ఈజ్ ఆల్సో సోషల్ యానిమల్, అందుకే మనకు ఎవరో ఒక పార్ట్నర్ కావాలి. కాబట్టి ఈ

0: యానిమల్ థెరపీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటారు. లైట్ మసాజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ రిలాక్స్ ద మసిల్స్ అండ్ ద టెన్షన్ ఇన్ ద బాడీ. అలాగే కొన్ని చిన్న చిన్న పజిల్స్, రిడిల్స్ చదవడము, సోషల్గా మాట్లాడడం వల్ల కూడా మన కాగ్నిటివ్ ట్రైనింగ్లో ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ చికిత్స యొక్క గరిష్ట ప్రయోజనం పొందేందుకు అనుభవజ్ఞులైన వ్యక్తుల పర్యవేక్షణను నిర్వహించాలి. మీ కుటుంబంలో ఎవరికైనా అల్జైమర్స్ ఉంటే మీరు వారికి కావలసిన కేర్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఇది తేలికైన పని మాత్రం కాదు. దీనికి అన్నిటికంటే ముందు పేషెన్స్ అవసరం, అంటే సహనం, క్రియేటివిటీ అవసరం, కొత్తగా చూడాలి. ఇది కూడా మనకు ఒక ఛాలెంజ్ కదా. ఆ ఛాలెంజ్ ని బర్డన్ గా ఫీల్ కావద్దు. మనకు కూడా ఎన్నో స్కిల్స్ డెవలప్ అవుతాయి. అయితే ఇది చాలా స్ట్రెస్ఫుల్ గా కూడా ఉంటుంది ఒక్కో టైంలో, కాబట్టి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అయితే ప్రొఫెషనల్ కేర్ గివర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సహాయం తీసుకోవడం కూడా అవసరమే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అల్జైమర్స్ మేనేజ్మెంట్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. I'll get back to you in our next segment. Bye, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు

0: വനിതാ ലോകം. ఇవాల్టి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి,
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ళు

0: ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: ఇప్పుడు విందాం లలిత భక్తి గీతాలు.

ఇంతవరకు మీరు లలిత భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. విశాఖపట్నంలో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక ప్రత్యేక వేడుకలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళం తన తూర్పు నావికాదళ శ్రేణిలోకి అధికారికంగా చేర్చుకుంది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఈ ఫ్రంట్లైన్ యుద్ద నౌకా నిర్మాణ రంగంలో భారత్ సాధిస్తున్న స్వయం సమృద్ధికి నిదర్శనమని కొనియాడారు. అసాధారణమైన రూపకల్పన సామర్థ్యాలు, అద్భుతమైన ఉత్పాదకత, నావిక పారిశ్రామిక వ్యవస్థ, వేగవంతమైన వృద్ధి, అత్యాధునిక రక్షణ వేదికలను నిర్ణీత గడువులోగా అందించగల దేశ ప్రతిభకు ఇది అద్దం పడుతోందని స్పష్టం చేశారు. కేవలం 1.5 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే భారత నౌకాదళంలో చేరిన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ యుద్ద నౌకగా ఐఎన్ఎస్ మహేంద్రగిరి రికార్డు సృష్టించింది. ఈ శ్రేణిలో మొదటి యుద్ద నౌక ఐఎన్ఎస్ నీలగిరి 2025 జనవరిలో రక్షణ విధుల్లోకి చేరగా, ఆ తరువాత వరుసగా ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి నౌకలు అదే ఏడాది ఆగస్టులో చేరాయి. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఐఎన్ఎస్ తారగిరి, గత నెలలో ఐఎన్ఎస్ దునగిరి నౌకాదళంలో భాగమయ్యాయి. భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ సరికొత్త యుద్ద నౌకను ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. సంపూర్ణ నావికాదళ కార్యకలాపాలను నిర్వహించగల అద్భుత సామర్థ్యం దీని స్వంతం. నౌకాదళ విమాన రక్షణ, ఉపరితల రక్షణ, జలాంతర్గామి నిరోధక చర్యలు, సముద్రయాన నిషేధాజ్ఞల అమలు, నిరంతర నిఘా వంటి కీలక బాధ్యతలను ఇది సమర్థవంతంగా

వహించగలదు. వీటితో పాటు మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యల్లోనూ ఈ నౌక కీలక పాత్ర పోషించనుంది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ యుద్ధ నౌక సుమారు 6,670 టన్నుల బరువును మోసుకెళ్లి సామర్థ్యం కలిగి ఉండి గరిష్టంగా 28 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది శబ్ద వేగాన్ని మించిన సూపర్సోనిక్ ఉపరితల క్షిపణులు, మధ్యస్థ శ్రేణి ఉపరితల గగనతల క్షిపణులు, జలాంతర్గామి నిరోధక పోరాట వ్యవస్థలతో పాటు బహుళ ప్రయోజన హెలికాప్టర్ను మోసుకెళ్లే వసతిని కలిగి ఉంది. అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు, ఆధునిక సెన్సార్లు, వ్యవస్థ కేంద్రిత పోరాట వ్యవస్థలు, అత్యుత్తమ ఆయుధ సంపత్తి దీని స్వంతం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణులలో ఒకటైన బ్రహ్మోస్ ఉపరితల క్షిపణిని ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో అమర్చవచ్చని రక్షణ మంత్రి వెల్లడించారు. సుదూర ప్రాంతాల్లోని వైమానిక ముప్పులను గుర్తించి వాటిని ముందే అడ్డుకునేందుకు వీలుగా బహుళ ప్రయోజన రాడార్, ఉపరితల గగనతల క్షిపణుల ఉమ్మడి వ్యవస్థ ఇందులో ఉందని చెప్పారు. దీని ఆయుధాగారంలో స్వదేశీ రాకెట్ లాంచర్, టార్పిడో లాంచర్లు, సమీకృత జలాంతర్గామి నిరోధక రక్షణ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, క్లోజిన్ వెపన్ సిస్టమ్ వంటి రక్షణ వలయాలు ఉన్నాయి. ఈ అద్భుత సామర్థ్యాలన్నీ ఈ యుద్ధనౌకను అత్యంత శక్తివంతమైనదిగా, తిరుగులేనిదిగా మార్చాయని రక్షణ మంత్రి కొనియాడారు. ఈ బ్లూ వాటర్షిప్ కేవలం తీర ప్రాంతాల్లోనే కాకుండా సుదూరంగా ఉండే లోతైన మహాసముద్రాలలో సైతం భారతదేశ సముద్ర ప్రయోజనాలను సంపూర్ణంగా కాపాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. డ్రోన్లు, కృత్రిమ మేధ, సైబర్ వార్ఫేర్, అంతరిక్ష ఆధారిత సామర్థ్యాలు, హైపర్సోనిక్ ఆయుధాలు, మానవరహిత వ్యవస్థల వంటి సరికొత్త సాంకేతికతలు యుద్ధ స్వరూపాన్ని గణనీయంగా మార్చివేసినప్పటికీ సమర్థవంతమైన రక్షణకు సంప్రదాయ సైనిక సామర్థ్యాలే ఇప్పటికీ మూలస్తంభాలని రక్షణ మంత్రి చెప్పారు. భవిష్యత్ యుద్ధాలు బహుశా కృత్రిమ మేధతో జరగవచ్చు, కానీ విజయం మాత్రం జాతీయ సంకల్పం. శిక్షణ పొందిన సైనికులు, విశ్వసనీయమైన సైనిక శక్తి ద్వారానే సాధ్యమవుతుంది అని స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతలు, సంప్రదాయ వేదికలు ఒకదానికొకటి పోటీదారులు కావని, పరస్పర పూరకాలుగా పనిచేస్తాయని వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తదుపరి తరం సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతూనే సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే సమతుల్య విధానానికి కట్టుబడి ఉందని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జాతీయ భద్రతను కాపాడటంలో సంప్రదాయ ఆధునిక సామర్థ్యాల సమర్థవంతమైన ఏకీకరణకు ఆపరేషన్ సింధూర్ ఒక అద్భుతమైన ఉదాహరణ అని గుర్తు చేశారు. సాంకేతికంగా అత్యంత పురోగతి సాధించిన, పోరాటానికి సిద్ధంగా ఉన్న నౌకాదళ నిర్మాణానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి దేశ సంకల్ప ప్రతీక అని పేర్కొన్నారు. సముద్ర భద్రత, ఆర్థిక భద్రత అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని రక్షణ మంత్రి వెల్లడించారు. జాతీయ భద్రతకే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధికి సముద్ర మార్గాలు ఎంతో కీలకమని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను వివరిస్తూ ఈ ప్రాంతంలోని అందరి భద్రత వృద్ధిని కాంక్షించే సాగర్ దార్శనికతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఒక నికర భద్రతా ప్రదాత. ప్రాంతీయ భద్రత అభివృద్ధిని నిర్ధారించడానికి కట్టుబడిన ఒక నమ్మకమైన భాగస్వామి అని రక్షణ మంత్రి చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలు, సముద్రపు దొంగల నిరోధక మిషన్లు, సంక్షోభ ప్రాంతాల నుంచి భారతీయ, విదేశీ పౌరులను సురక్షితంగా తరలించడంలో నావికాదళం ఈ నిబద్ధతను నిరంతరం నిరూపిస్తోందని ప్రశంసించారు. సమయానుకూలమైన, సమర్థవంతమైన కార్యాచరణ ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత నౌకాదళం తొలి స్పందనదారు, అత్యంత ఆదరణ కలిగిన భద్రతా భాగస్వామిగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. తూర్పు కనుమలలోని మహేంద్రగిరి పర్వత శ్రేణుల మీదుగా ఈ యుద్ధనౌకకు ఈ పేరు పెట్టారు. ఇది బలానికి, స్థిరత్వానికి, అజేయమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ నౌక బలమైనది, గంభీరమైనది, సాటిలేనిది అనే నినాదాన్ని కలిగి ఉంది. అనేక ఎంఎస్ఎంఈలతో కూడిన 200కు పైగా భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో తయారైన ఈ నౌక దేశం ఎదుగుతున్న రక్షణ ఉత్పాదక సామర్థ్యాన్ని చాటి చెబుతోంది. ఈ యుద్ధ నౌకలో అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు, కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్, సమీకృత వేదిక నిర్వహణ వ్యవస్థ, అధునాతన

దేశీ యుద్ద వ్యవస్థలు ఉన్నాయి. భారత నౌకాదళానికి చెందిన సన్ రైజ్ ఫ్లీట్ అయిన తూర్పు నావికాదళ శ్రేణిలో చేరటం ద్వారా ఐఎన్ఎస్ మహేంద్రగిరి దేశ సముద్ర పోరాట సామర్థ్యాన్ని, హిందూ మహాసముద్ర ప్రాంతంలో కార్యాచరణ పరిధిని గణనీయంగా పెంచుతుంది. ఇది మహాసాగర్ దార్శనికత కింద భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన నౌకాదళ నిర్మాణానికి భారత్ కనబరుస్తున్న నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.

0: తర్వాత దేశంలో గ్రామీణ జీవనోపాధి బలోపేతం సహా వికసిత గ్రామీణ భారత్ లక్ష్య సాధనలో ఒక చారిత్రక ఘట్టంగా వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ జూలై 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా అర్హత గల గ్రామీణ కుటుంబాలకు ఇకపై ఏడాదిలో 125 రోజుల పాటు వేతన హామీతో ఉపాధి పొందే హక్కు లభిస్తుంది. గ్రామీణ ఉపాధిని మరింత సమర్థంగా, పారదర్శకంగా, ఫలితార్థారితంగా మార్చడం దీని ధ్యేయం. అలాగే గ్రామీణ శాశ్వత ఆస్తుల సృష్టి, సహజ వనరుల పరిరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, జీవనోపాధికి ప్రోత్సాహం, మహిళల సారథ్యంలో ప్రగతిని వేగిరపరచడం ఈ చట్టం లక్ష్యాలు. ఈ చట్టం అమలు నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, నిర్దేశిత వేతన ప్రాంతాల కోసం దీని కింద సవరించిన వేతన మొత్తాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా దేశంలో ఎక్కడా నిర్దేశిత రోజువారీ వేతనం 300 రూపాయల కన్నా తక్కువ ఉండటానికి వీల్లేదు. అంటే జాతీయ సగటు రోజువారీ నిర్దేశిత వేతనం సగటున 10% పైగా పెరుగుదలతో 298.80 రూపాయల నుంచి 327.40 రూపాయలకు చేరింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల పరిధిలో వేతన పెరుగుదల 15 నుంచి 25% ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు నుంచే చట్టం సజావుగా, సమర్థంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయం పూనింది. తదనుగుణంగా నిరంతర ఉపాధి కల్పన, సకాలంలో వేతన చెల్లింపు, అభివృద్ధి పనుల నిర్వహణకు తగినట్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం 95,692 కోట్ల మేర మధ్యంతర నిధులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతానికి ఇదొక చరిత్రాత్మక, అపూర్వ దినం అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన అమల్లోకి వచ్చిన విబిజీ రామ్జీ చట్టం ఒక శాసనపత్రానికి పరిమితం కాదని పేర్కొన్నారు. లక్షలాది గ్రామీణ కార్మికుల ఆత్మగౌరవం, జీవనోపాధి భద్రత సహిత నవశకానికి నాంది పలికిన ఒక పరిణామాత్మక కార్యక్రమమని అభివర్ణించారు. అర్హత గల ప్రతి గ్రామీణ కుటుంబానికి ఇకపై ఏడాదిలో 100 రోజులకు బదులుగా 125 రోజుల ఉపాధి పొందే చట్టబద్ద హక్కు దాఖలు పడిందని ఆయన చెప్పారు. గ్రామీణ కార్మికుల్లో ఏ ఒక్కరూ ఉపాధికి దూరం కాకుండా చూడటమే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
0: వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు పాట విందాం.

ఇవాళ వనితలోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఇవాల్టి యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం వింటారు సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.
1: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఇప్పుడు ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది.

0: ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 200. పోస్టుల వివరాల విషయానికి వస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో 167, సివిల్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 23 ఖాళీలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాం విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి. పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ లేదా సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. 2026 జూలై 1 నాటికి వయస్సు 18 నుంచి 42 మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు లభిస్తుంది. జీతం స్కేలు 2 ప్రొబేషన్ కాలంలో నెలకు 75,000 రూపాయలకు కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. తర్వాత రెగ్యులర్ టైం పే స్కేల్ 86,245 రూపాయల నుంచి 2,08,915 రూపాయల వరకు ఉంటుంది. ఈ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ ఈ నెల 20. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ చిరునామా https://apvidyutrekrecruitment.apcfss.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://apvidyutrekrutment.apcfss.in. మరో సమాచారం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎలక్ట్రికల్ టెలికాం సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 60. పోస్టుల వివరాల విషయానికి వస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 3 ఖాళీలు, టెలికాం విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1 ఖాళీ ఉంది. పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. జూలై 1 నాటికి వయోపరిమితి 18 నుంచి 42 మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది. జీతం స్కేలు 2 ప్రొబేషన్ కాలంలో నెలకు 75,000 కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. తర్వాత రెగ్యులర్ టైం పే స్కేల్ 86,245 రూపాయల నుంచి 2,08,915 రూపాయల వరకు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఆఖరు తేదీ ఈ నెల 20. దరఖాస్తు చేసుకోవాల్సిన చిరునామా https://apcpdcl.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://apcpdcl.in. మరో సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అవివాహిత పురుష మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు లేదా ఇంటర్ ఒకేషనల్ లేదా 3 ఇంజనీరింగ్ డిప్లొమా లేదా తత్సమాన విభాగాలలో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్య వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి 2005 జూలై 1 నుంచి 2010 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. జీతం స్కేలు 1 సంవత్సరం 30,000 రూపాయలు,

రెండవ సంవత్సరం 33,000 రూపాయలు, మూడవ సంవత్సరం 36,500 రూపాయలు, నాలుగవ సంవత్సరం 40,000 రూపాయలు ఉంటుంది. వీటితో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఈ పోస్టులకు ఫేజ్ 1 ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది, ఫేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ 1, ఆ తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 2, ఫేజ్ 3లో మెడికల్ ఫిట్నెస్ టెస్ట్. సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ ఈ నెల 26వ తారీఖు. ఆన్లైన్ పరీక్ష తేదీలు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఉంటుంది. ఈ పోస్టులకు వెబ్సైట్ చిరునామా, దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ చిరునామా iafrecruitment.edcil.co.in. వెబ్సైట్ చిరునామా మరొక్కసారి iafrecruitment.edcil.co.in. ఇప్పుడు ప్రకటన. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ కులంకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తిరుపతి సంచాలకులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 17వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి వారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, 100 మంది అభ్యర్థులకు 2 నెలల ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీ నుండి ఉచిత శిక్షణా తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు 10వ తరగతి మరియు డిగ్రీ మార్క్ లిస్టులు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, ఆధార్ మరియు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరిచి అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ 4-127/2 ఫస్ట్ క్రాస్ శ్రీకృష్ణనగర్ ఎంఆర్పల్లి తిరుపతి కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, మరిన్ని వివరాలకు బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి సంచాలకులను సంప్రదించవచ్చని తెలిపారు.

0: ఉద్యోగ సమాచారం విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఇప్పుడు విందాం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: నమస్కారం శ్రోతలు. మరి నిన్న ఈ వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో ఈ వారంలో జరిగిన, అంటే జూలై 3 నుంచి 8 మధ్య జరిగినటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలించాం. ఈరోజు మనం మరికొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఏమిటంటే, ముందుగా మనం వైజ్ఞానిక రంగంలో ఏ విధంగా భారత్ ముందుకు సాగుతోందో తెలుసుకుందాం. భారతదేశం విజ్ఞాన సాంకేతిక రంగంలో ఈ వారం ప్రాధాన్యం పొందిన పరిణామాలను విశ్లేషిద్దాం. అంతరిక్షం, విమానయానం, రైల్వేలు, కృత్రిమ మేధస్సు లాంటి రంగాల్లో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ పరిణామాలు కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కావు. దేశ ఆర్థికాభివృద్ధి, ఉపాధి, భద్రత, సాధారణ ప్రజల జీవితాలతో కూడా ముడిపడి ఉన్నాయి. ముందుగా భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 గురించి తెలుసుకుందాం. జూలై 1వ వారంలో అత్యంత చర్చనీయాంశమైన వార్తల్లో ఒకటి భారత్లో పూర్తిగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సన్నాహాలు చివరి దశకు చేరుకోవడం. అయితే ఇది ఎందుకు చారిత్రాత్మకం? ఇప్పటివరకు భారతదేశం అంతరిక్ష ప్రయోగాల్లో ప్రధాన బాధ్యత ప్రభుత్వ సంస్థ

తగ్గిన ఇస్రోదే. అయితే 2020 తర్వాత కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు కంపెనీలకు కూడా స్వాగతించింది. దీని ఫలితంగా భారత స్టార్టప్లు రాకెట్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష పరికరాల తయారీలోకి ప్రవేశించాయి. విక్రమ్ 1 ఈ మార్పుకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది కనుక మనం పరిశీలిస్తే, చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ప్రయోగించే అవకాశం, విదేశీ దేశాలకు వాణిజ్య ప్రయోగ సేవలు, అంతరిక్ష రంగంలో వేలాది ఉద్యోగాలు కల్పించడం, యువ శాస్త్రవేత్తలకు పరిశోధన అవకాశాలు కల్పించడం, ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో భారత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నట్టే భవిష్యత్తులో అంతరిక్ష సేవల రంగంలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ అంతరిక్ష రంగం గురించి మరొక అంశం పరిశీలిద్దాం. అది గగన్. భారతీయ నావిగేషన్ వ్యవస్థ మరో ముందడుగు. ఈ విషయం మనం పరిశీలిద్దాం. ఈ వారం మరొక ముఖ్యమైన పరిణామం గగన్ ఆధారంగా జెట్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేయడం. అయితే అసలు గగన్ GAGAN అంటే ఏమిటి? GAGAN గగన్ అంటే GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఇది మరొకసారి, గగన్ అంటే GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. దీన్ని ఇస్రో ఇంకా భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ కలిసి అభివృద్ధి చేశాయి. సాధారణ GPS కంటే ఇది మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఇది ఎందుకు అవసరం? వర్షం, మంచు, పొగమంచు ఇలాంటి పరిస్థితుల్లో విమానాలను సురక్షితంగా దించడం చాలా సవాలుగా ఉంటుంది. గగన్ వల్ల విమానాల స్థానాన్ని మరింత ఖచ్చితంగా గుర్తించవచ్చు. దీంతో ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయి. భారతదేశానికి లాభం. ఇది కేవలం విమానయాన రంగానికే కాదు, భవిష్యత్తులో డ్రోన్ సేవలు, వ్యవసాయ మ్యాపింగ్, సముద్ర నౌకాయానం, విపత్తు నిర్వహణ ఇలాంటి రంగాల్లో కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఇక ఇప్పుడు మనం గ్రీన్ హైడ్రోజన్ గురించి తెలుసుకుందాం. భారత్ తన తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇది జూలై 1వ వారంలోనే చర్చనీయాంశమైంది. హైడ్రోజన్ రైల్ అంటే ఏమిటి? సాధారణ డీజిల్ ఇంజిన్ బదులు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి రైలును నడుపుతారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా విడుదలయ్యేది నీటి ఆవిరి మాత్రమే. అంటే కాలుష్యం చాలా తక్కువ. ఇది ఎందుకు అంత ముఖ్యమైనది అనేది కనుక మనం పరిశీలిస్తే, భారతదేశం 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని ప్రకటించింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రవాణా రంగంలో శుద్ధ ఇంధన వినియోగం పెరగాలి. హైడ్రోజన్ రైళ్లు ఆ దిశగా ఒక ప్రయోగాత్మకమైన అలాగే కీలకమైన అడుగు. అయితే ఈ రంగంలో సవాళ్లు లేవా? ఉన్నాయి. అవి ఏంటంటే, హైడ్రోజన్ తయారీ ఖర్చు చాలా ఎక్కువ, అలాగే నిల్వ రవాణా సవాళ్లు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ సాంకేతికతను పెద్ద స్థాయిలో అమలు చేయాలంటే మరింత పరిశోధన అవసరం. ఇక ఇప్పుడు మనం కృత్రిమ మేధస్సు గురించిన వివరాలు తెలుసుకుందాం. గత వారం భారత గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక కేసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో తయారు చేసిన నకిలీ న్యాయ తీర్పులను ఆధారంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఈ సంఘటన AI వినియోగంలో మానవ పర్యవేక్షణ ఎంత అవసరమో గుర్తుచేసింది. దీని అర్థమేమిటి? కృత్రిమ మేధస్సు ఒక చాలా ఉపయోగకరమైన సాధనం. అయితే AI ఇచ్చిన ప్రతి సమాచారము నిజమే అని భావించడం ప్రమాదకరం. న్యాయ వ్యవస్థ, వైద్యం, విద్య ఇలాంటి రంగాల్లో మానవ పరిశీలన తప్పనిసరి. ఇక యువతకు సందేశం ఏమిటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ కృత్రిమ మేధస్సును సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. కృత్రిమ మేధస్సుతో కలిసి పనిచేసే నైపుణ్యాలే భవిష్యత్తు ఉద్యోగాల్లో కీలకం. ఈ వారం విజ్ఞాన సాంకేతిక రంగంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే 3 ప్రధాన ధోరణులు కనిపిస్తున్నాయి.

మొదటిది, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా పరిశోధనలో ముందుకొస్తోంది. రెండవది, సాంకేతికత ఇప్పుడు నేరుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోంది. మూడవది, పర్యావరణ హిత అభివృద్ధి వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, ఉపగ్రహ నావిగేషన్, ప్రైవేట్ అంతరిక్ష రంగం, ఇవన్నీ భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించే సాంకేతిక మార్పులే. ఒకప్పుడు సాంకేతికత అంటే కేవలం ప్రయోగశాలలు మాత్రమే గుర్తుకొచ్చాయి. కానీ ఈరోజు రైతు ఉపయోగించే డ్రోన్, విద్యార్థి చదివే ఏఐ సాధనం, విమానం దిగే నావిగేషన్ వ్యవస్థ, పర్యావరణ హిత రైలు, ఇవన్నీ మన జీవితంలో భాగమవుతున్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రమే భారతదేశం వికసిత భారత లక్ష్యాన్ని చేరుకోగలదు. శ్రోతలు, ఇక చివరిగా మనం ఈ వీక్లీ రౌండ్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, భారత వ్యవసాయం, అలాగే క్రీడలను ఆర్థిక దౌత్య సాధనంగా వినియోగిస్తున్న దేశాల వ్యూహం గురించి మనం పరిశీలిద్దాం. ముందుగా వాతావరణ మార్పు. ఇక భవిష్యత్తు సమస్య కాదు, వర్తమాన వాస్తవం. జూలై 3న ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తల బృందం విడుదల చేసిన విశ్లేషణలో అమెరికాలో జరుగుతున్న ఫుట్బాల్ ప్రపంచకప్ మ్యాచ్ల సందర్భంగా నమోదైన తీవ్ర ఉష్ణోగ్రతలు మానవ సృష్టి వాతావరణ మార్పుతో మరింత తీవ్రమయ్యాయని పేర్కొన్నారు. ఈ అధ్యయనం కేవలం క్రీడల గురించి కాదు, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభానికి ఇది స్పష్టమైన హెచ్చరిక. వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగటం, వర్షపాతం నమూనాలు మారడం, సముద్ర మట్టం పెరగటం, తీవ్ర తుఫానులు, వేడి తరంగాలు, కరువులు ఎక్కువ కావడం, ఇలాంటి మార్పుల సమాహారమే వాతావరణ మార్పు. ఇందుకు ప్రధాన కారణం బొగ్గు, చమురు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాల అధిక వినియోగం వల్ల పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువులు. ఇవి క్రీడల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తోందంటే, ఒకప్పుడు క్రీడలను వాతావరణంతో అనుసంధానం చేసేవారు కాదు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆటగాళ్ల పనితీరు తగ్గుతుంది, హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది, ప్రేక్షకుల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది, మ్యాచ్ల సమయాలను మార్చాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇది ప్రపంచానికి ఒక సంకేతం. వాతావరణ మార్పు ఇక పర్యావరణ శాఖకే సంబంధించిన అంశం కాదు, అది ఆరోగ్యం, క్రీడలు, ఆర్థిక వ్యవస్థ, పట్టణ ప్రణాళిక లాంటి అన్ని రంగాల మీద ప్రభావం చూపిస్తోంది. ఇక ఇప్పుడు ఎల్నినో భారత రైతుకు ఎందుకు ముఖ్యమైందో మనం తెలుసుకుందాం. జూలై 1వ వారంలో ప్రపంచ వాతావరణ సంస్థ బలమైన ఎల్నినో పరిస్థితుల మీద హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా తక్కువ వర్షపాతం పరిస్థితిని సమీక్షించింది. అసలు ఎల్నినో అంటే ఏమిటి? సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతల్లో మార్పు ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే పరిస్థితిని ఎల్నినో అంటారు. భారతదేశం మీద ఈ ఎల్నినో ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనేది పరిశీలిస్తే, భారత వ్యవసాయం ఇప్పటికీ ఋతుపవనాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వర్షాలు ఆలస్యమైతే లేదా తక్కువగా కురిస్తే విత్తనాల విత్తకం ఆలస్యమవుతుంది, నీటి నిల్వలు తగ్గుతాయి, విద్యుత్ ఉత్పత్తి మీద ప్రభావం ఉంటుంది, ఆహార ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక దీన్ని బట్టి మనం రైతులకు ఏమని సందేశం ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు వ్యవసాయంలో వాతావరణ సమాచారానికి చాలా ప్రాధాన్యం ఉంది. వాతావరణ శాఖ ఇచ్చే సూచనల ఆధారంగా పంటల ఎంపిక, నీటి నిర్వహణ, విత్తే సమయం నిర్ణయించుకోవడం వల్ల నష్టాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అందుకే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అనే భావనకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇక ఇప్పుడు మనం క్రీడలు దేశ ప్రతిష్టకు క్రొత్త ఆయుధం అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. జూలై 1వ

0: ఆటంలో భారతదేశం 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం దక్కించుకునే ప్రయత్నాలను వేగవంతం చేసింది. అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణ ద్వారా ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చూపించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అసలు ఎందుకు పెద్ద క్రీడలను నిర్వహించాలని దేశాలు కోరుకుంటాయి? దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది అంతర్జాతీయ గుర్తింపు. ఒలింపిక్స్ లేదా ప్రపంచకప్ లాంటి ఈవెంట్లు నిర్వహించడం ద్వారా దేశ ప్రతిష్ట పెరుగుతుంది. ఇక రెండవది మౌలిక సదుపాయాలు. స్టేడియాలు, రహదారులు, విమానాశ్రయాలు, మెట్రో ఇలాంటి సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. ఇక మూడవది ఆర్థిక లాభం. పర్యాటకం, హోటళ్లు, రవాణా, ప్రసార రంగాలకు ఉపాధి, ఆదాయం పెరుగుతుంది. ఇక మన భారతదేశానికి ఇటీవల కాలంలో G20 సదస్సు, ప్రపంచస్థాయి క్రీడా పోటీలు, అంతర్జాతీయ సమావేశాలను విజయవంతంగా నిర్వహించింది. ఇది ప్రపంచానికి భారత నిర్వహణ సామర్థ్యాన్ని చాటుతోంది. ఇక క్రీడల్లోనే జూలై 8న మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేమిటంటే అమెరికా బేస్బాల్ లీగ్ భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్తో భాగస్వామ్యం ప్రకటించింది. భారత ప్రేక్షకుల్లో బేస్బాల్కు ఆదరణ పెంచడమే దీని లక్ష్యం. ఇది కేవలం ఒక ప్రచార ఒప్పందం కాదు. భారత మార్కెట్ ప్రపంచ క్రీడా సంస్థలకు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తోంది. క్రీడలు ఇప్పుడు వినోదం మాత్రమే కాదు, వ్యాపారం, సాంస్కృతిక దౌత్యం, అంతర్జాతీయ బ్రాండ్ నిర్మాణానికి కూడా సాధనంగా మారాయి. శ్రోతలు, కరెంట్ అఫైర్స్ అంటే కేవలం వార్తల జాబితా కాదు. ప్రతి వార్త వెనుక ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ, శాస్త్రీయ నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం ఒక సంఘటన గురించిన నిజమైన ప్రాముఖ్యతను గ్రహించగలం. వాతావరణ మార్పు నుంచి విదేశాంగం వరకు, వ్యవసాయం నుంచి క్రీడల వరకు ప్రతి రంగం మన జీవితంతో అనుసంధానమై ఉంది. అందుకే సమాచారాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, దానిని విశ్లేషించే దృక్పథాన్ని కూడా పెంపొందించుకోవాలి. ఇదే ఈ వారానికి సంబంధించిన సమకాలీన కార్యక్రమం. మరో విశ్లేషణాత్మక వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.
1: ఇంతవరకు మీరు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరి అయిన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని

0: ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
2: రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

ఇంతవరకు యువవాణి యోజనల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుండి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 తరిగొండ గీతరవళి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో సంకరజాతి పశువుల ఎంపిక మరియు పోషణలో మెళకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ కారి ప్రసంగం. 7:45 సినీ భక్తి గీతాలు, 8:00 ఆ తర్వాత 8:40 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఈ రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 ఆపాత మధురాలు, 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమంలో కుమార్ మర్దూర్ గారి గాత్ర కచేరీ ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాలు. ఇక రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతంతో మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 భక్తి రంజనిలో శివభక్తి గీతాలు వినిపిస్తాం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ పి వెంకట సుబ్రహ్మణ్యం, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే 6:55, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరం హోంరూల్ ఉద్యమం గురించిన విశేషాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఆ తర్వాత 1000 పడగలు ధారావాహిక నాటిక 7వ భాగం ప్రసారమవుతుంది. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటికీకరణ డాక్టర్ డిట్టకురి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మల గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు, 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రేపు ఉదయం 8:35 రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్యం తర్వాత పంజాబ్ రాష్ట్ర తొలి గవర్నర్ సర్ చందూలాల్ మాధవ్లాల్ త్రివేది గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం. రేపు ఉదయం 9:00 హలో ఆకాశవాణి ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాలు వినిపిస్తాం. 10:00 ప్రత్యేక కార్యక్రమం, 10:15 వివిధ

భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 12:40 1:30 ఆ తర్వాత 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రేపు మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, తర్వాత 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇక రేపు సాయంత్రం 5:00 వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో మర్యాద కథానిక, ఆ తర్వాత కుటుంబం అంటే శ్రీమతి ఎంఎస్ అశ్వత్థ లక్ష్మి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం సినీ ధమాకా. రేపు సాయంత్రం 6:30 కేరాఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు మా సమాధానాల కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. రేపు సాయంత్రం 7:15 వ్యవసాయ పాఠశాల, ఇందులో సమీకృత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ

క్రమంలో ఉద్యోగ సమాచారం అనంతరం సునీతమాక. రేపు సాయంత్రం 6:30 కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు మా సమాధానాల కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. రేపు సాయంత్రం 7:15 వ్యవసాయ పాఠశాల. ఇందులో సమీకృత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. రేపు రాత్రి 9:30 ఆపాతమధ్రాలు, 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గాత్ర కచేరి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: conforms to standards prescribed by the Bureau of Indian Standards. The United States, the United Kingdom, and a dozen other Western and Asian countries today reasserted that China's expansive claims in the South China Sea are illegal based on a 2016 arbitration ruling. A joint statement issued by the 40 nations said they reject destabilizing actions in the disputed waters that threaten regional stability. The South China Sea remains a major flashpoint with repeated territorial standoffs involving China and the Philippines, Vietnam, Malaysia, Brunei, and Taiwan. In the historic one-off women's test between hosts England and India, the Lords in London visitors were 250 for 4 in their second innings on day 3 when reports last came in. England were bowled out for 170 runs in their first innings. The semi-final lineup for the FIFA World Cup has emerged with Argentina, England, France and Spain sealing spots in the last four. England defeated Norway 2-1 while Argentina outclassed Switzerland 3-1 in the quarterfinal this morning. In the first semi-final, France will meet Spain at Dallas in US on Tuesday late night at 12:30 a.m. while England will take on Argentina on Wednesday late night at 12:30 a.m. Indian time. And with that, we end this news bulletin.
1: Don't worry.
2: Fees chudu.
3: Hey, yalla unnaru.
4: Enti vishayam?
1: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్
2: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. ముఖ్యమంత్రి ఈరోజు ముంబై ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని, ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో కుడి భుజానికి శస్త్రచికిత్స చేశామని, కొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరగనుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో ఈరోజు పర్యటించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో 75 లక్షల రూపాయలతో P4 విధానంలో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మిటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా 10th ఇంటర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 109 గురుకులాలు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను స్థాపిస్తున్నామని, 6 ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని, సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల భౌతిక ఆర్థిక పురోగతి 100% పూర్తయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక పనులు పూర్తి చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ది పనులు జరిగాయని, కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్లో రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా రాయనపాడు స్టేషన్ అత్యాధునిక హైటెక్ హంగులతో ఈ

0: 17వ తేదీన ప్రారంభానికి సిద్దమైందని చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని తెలియజేశారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన జానకి చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె పాటలు అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయంటూ జానకమ్మ కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. వెన్నం జ్యోతి సురేఖ, కృతికా ప్రదీప్, చికితా తనిపర్తి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భారత మహిళల ఆర్చరీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పథకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం జిల్లా ర్యాంకింగ్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని మరో విశిష్ట విజయం సాధించిందని కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రహదారులు, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలను ప్రజలకు చేరువ చేయటంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటం, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయటం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, నిరంతర పర్యవేక్షణ ఈ ఘన విజయానికి ప్రధాన కారణాలని తెలిపారు. ఈ విజయం జిల్లా యంత్రాంగం సమిష్టి కృషికి నిదర్శనమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ నిశాంతి వివరించారు. విజయవాడ వడ్డేశ్వరంలో రేపు సంస్కృత మేధావులతో సదస్సు నిర్వహించనున్నామని రాష్ట తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ శరత్ చంద్ర తెలిపారు. ఈ సదస్సు ద్వారా సంస్కృత భాష విస్తరణకు తీసుకోవలసిన కార్యాచరణపై మేధావులతో చర్చించటం జరుగుతుందని చెప్పారు. సంస్కృత భాషను సామాన్యుల్లోకి తీసుకుని వెళ్లడం లక్ష్యంగా అకాడమీ ప్రస్థానం సాగుతుందన్నారు. అందరికీ సంస్కృతం, అందరిలోకి సంస్కృతం అనే నినాదంతో సంస్కృత భాష విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సంస్కృత భాష వ్యాప్తి కోసం అకాడమీ పఠిత సంస్కృతం పేరుతో పుస్తకాలు ముద్రించిందని, ఆ పరంపర కొనసాగుతుందని విల్సన్ శరత్ చంద్ర వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది.
0: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 11,39,840 మంది వివరాలు డిజిటలైజ్ చేశామని, అలాగే క్షేత్రస్థాయి ధృవీకరణతో కలిపి 91% పురోగతి సాధించామని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర నియోజకవర్గాల్లో నమోదైన వారు, చిరునామాలో అందుబాటులో లేని వారి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.

0: ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సిగ్నల్ లేదు.
2: ఇప్పుడెలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పై బై బై.
2: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ఒమాన దేశస్య తటే వాణిజ్యిక నౌకాయానస్య GFS గెలాక్సీ ఇత్యస్య ఉపరి ఆక్రమణస్య భారతం నిందాం అకరోత్. దశ భారతీయాః రక్షితాః, ఏకశ్చ లుప్తోస్తీతి సూచ్యతే. భారతదేశః అస్మిన్ క్షేత్రే వాణిజ్యిక నౌకాయానస్యోపరి నిరంతర ఆక్రమణానాం విషయే చింతాం ప్రాకటయత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశానాం పరిభ్రమణకాలే అనేకాః సంధీః సమాప్య నవదెహలీం ప్రత్యాగతవాన్. గృహమంత్రి అమిత్ షాహ్ అహ్మదాబాద్ నగరే అనేకాసాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ అకరోత్. కర్మచారి భవిష్యనిధి సంఘటనం స్వాయత్త భవిష్యనిధి న్యాసం సంచాల్యమానానాం ప్రతిష్టానేభ్యః తేషాం స్థితిం నియమితం కర్తుం షణ్మాసస్య ఎమ్నేస్టీతి యోజనా ప్రవర్తయతి. వింబుల్డన్ క్రీడాయాం యానిస్ సినర్ ఇత్యేషః అద్య సాయంకాలే అలెగ్జాండర్ జ్వేరేవ్ ఇత్యనేన సహ పురుష ఏకల ఉపాధిం ప్రాప్తుం సంఘర్షం కరిష్యతి. అపి చ ఫిఫా విశ్వ చషక క్రీడాయాం ఇంగ్లాండ్ దేశః అర్జెంటీనా దేశస్య ఉపాంత్య చక్రం ప్రవిశతః. అథ వార్తాః విస్తరేణ. అద్య పూర్వం ఒమాన్ దేశస్య తటే GFS గెలాక్సీ ఇతి వాణిజ్య నౌకాయాం కృతాక్రమణస్య భారతం నిందాం అకరోత్. విదేశమంత్రాలయేన ఏకస్మిన్ వక్తవ్యే సూచితం యత్ నౌకాయాం స్థితానాం ఏకాదశ భారతీయ నాగరికేషు దశ జనాః రక్షితాః, ఏకః భారతీయః నాగరికః లుప్తః ఇతి కథ్యతే. సః అవదత్ యత్ ఒమానదేశే భారతీయ దూతావాసః పరిస్థితిం నికటతయా నిరీక్షమాణః అస్తి. సాంప్రతికే చ అన్వేషణోద్ధారకార్యే ఒమాన్ అధికారిభిః సహ సక్రియతయా సమన్వయం కురవనస్తీతి. భారతేన క్షేత్రేస్మిన్ వాణిజ్య నౌకాయానానాం ఉపరి నిరంతరతయా కృతాక్రమణానాం విషయే చింతా ప్రకటితాస్తి. విదేశమంత్రాలయః అవదత్ యత్ అస్మిన్ క్షేత్రే వాణిజ్యిక నౌవహనస్య నాగరికమూలసౌకర్యాణాం చ లక్ష్యీకరణం సమాప్తం భవేత్. తథా చ అంతరాష్ట్రీయ విధిం అనుసృత్య అస్మిన్ క్షేత్రే అంతరాష్ట్రీయ జలమార్గైః స్వతంత్రం నిర్విఘ్నం నౌవహనం వాణిజ్యం చ యథాశీఘ్రం పునః స్థాపయేదితి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశానాం షడ్ దివసీయం సఫలం భ్రమణం సమాప్య నవదిల్లీం ప్రత్యాగతవాన్. స్వస్య త్రిరాష్ట్రయాత్రాయాః ప్రథమే చరణే శ్రీమోదీ ఇండోనేషియా దేశం అగచ్చత్. భ్రమణావధౌ ప్రధానమంత్రి ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా సహ ద్వైపాక్షికం చర్చాం కృత్వా ప్రగతిం సమీక్షితవాన్. ఉభౌ దేశౌ రక్షాయాః మహత్వపూర్ణానాం దుర్లభానాం చ భూఖనిజానాం కృషేః సముద్రీయ సురక్షాయాః అంతరిక్షస్య చ క్షేత్రేషు సంధిపత్రాణాం ఆదానప్రదానం అకురవన్. తస్య భ్రమణకాలే ప్రధానమంత్రిణే శ్రీమోదినే ఇండోనేషియా గణరాజ్యస్య సర్వోచ్చ నాగరిక సమ్మాన పథకం వెనటాంగ్ ఆదిపూర్ణ ఇతి ప్రదత్తం. ప్రవాసస్య ద్వితీయ

0: निधि संगठनं स्वायत्त भविष्य निधि न्यासं संचाल्यमानानां प्रतिष्ठानेभ्यः तेषां स्थितिं नियमितं कर्तुं षण्मासस्य एमनेस्टीति योजना प्रवर्तयति। केन्द्रीय मन्त्रिणा शिवराज सिंह चौहानेन उक्तं यत् पर्यावरणस्य रक्षणाय सुस्थिरस्य भविष्यस्य सुनिश्चिततायै च वृक्षाणां रोपणम् अत्यन्तं महत्वपूर्णमस्ति। नवदिल्ल्यां वृक्ष मित्र कार्यक्रमं तथा पर्यावरण संरक्षण संकल्प कार्यक्रमं संबोधयता श्री चौहानेन उक्तं यत् अद्य सम्पूर्णे विश्वे ऋतुदशा परिवर्तनस्य भूमण्डलीय वार्मिंग इत्यस्य च विषये चिन्ता वर्तते। विम्बल्डन टेनिस क्रीडायां विश्वस्य शीर्ष क्रीडकः यानिस सिनर इत्येषः भारतीय समयानुसारं सायं सार्धाष्टवादने पुरुष एकलेत्यस्य अन्तिमायां स्पर्धायां जर्मनी देशस्य अलेक्जेंडर जेवरेव इत्यमुं सम्मुखीकरिष्यति। फीफा विश्वचषक क्रीडायाः उपान्त्यचक्रीय पंक्तौ अर्जेंटीना इंग्लैंड फ्रांस स्पेन इत्येतानि च राष्ट्राणि सम्प्राप्तानि। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం తరిగొండ గీతరవళి. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

తరిగొండ గీతరావళి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

తరిగొండ గీతరావళి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగి 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐసి ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరెవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన CPWD 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి

సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడీ అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్లో సమస్యలను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్ధమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు PIB తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్ పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా EPFOలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్ధమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలను 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు, భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన 2 ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 20వ తేదీన న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జూలై 19వ తేదీన మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నంబర్ 1 యానిక్ సినర్

0: జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నోవక్ జోకోవిచ్ పై వరుస సెట్లలో విజయం సాధించి సిన్నర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ స్వరేవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: పల్లె సీమలు. ఇవాల్టి పల్లె సీమలు కార్యక్రమంలో సంకరజాతి పశువుల ఎంపిక మరియు పోషణలో మెళకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ గారి ప్రసంగం విందాం.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ యు వినోద్. పశుజన్య శాస్త్ర విభాగంలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నాను. పాలు పిన్నలకు, పెద్దలకు అందరికీ అనువైన సంపూర్ణ ఆహారం. పిల్లలకు రోజుకు 300 గ్రాములు, గర్భవతులకు 350 గ్రాములు, పెద్దలకు 250 గ్రాముల పాలు అవసరం. 4 దశాబ్దాల క్రితం పరిస్థితితో పోలిస్తే పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అయినా సగటున మనిషికి లభించే పాల వాడకం పెద్దగా పెరగలేదు. మన రాష్ట్రంలో సగటున రోజుకు 131 గ్రాముల పాలు మాత్రమే లభిస్తున్నాయి. భారతదేశంలో 178 గ్రాములు మాత్రమే. ధరలు బీదలకు అందుబాటులో లేకుండా అధికమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా తాము ఉత్పత్తి చేస్తున్న పాలకు గిట్టుబాటు ధర లభించడం లేదని పశుపోషకులు బాధపడుతున్నారు. గిట్టుబాటు కాక ఉత్పత్తిపై అంతగా శ్రద్ధ చూపడం లేదు. పాల దిగుబడులు, పశుపోషణకు కావలసిన గ్రాసం, దాణాల ఉత్పత్తులు పెరగకపోవడం, విస్తరణ కార్యక్రమాలు చేపట్టక పశువులకు దూరం కావడం ఈ దుస్థితికి ముఖ్య కారణాలు. సాలుకు పాడి పశువులు సగటు పాల దిగుబడి 400 లీటర్లు కూడా లేదు. ఉత్పాదక శక్తి లేని పశువులను పోషించి ప్రయోజనం లేదు. అందుకే పాడి పశువుల సంఖ్యను పరిమితం చేసుకుని ఉన్నవాటిని నుంచి మేలైన సంతతిని పొందడానికి కావలసిన పునరుత్పత్తి కార్యక్రమాలు ఉధృతం చేయాలి. ఆవును ముఖ్యంగా పాడి పశువుగా గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాల్లో సగటు రైతాంగం వ్యవసాయ కూలీలు చేపట్టే ఉప వృత్తులన్నింటిలో మేలైనది పాడి పశువుల పెంపకం. సంవత్సరం పొడవునా స్థిరమైన నమ్మకమైన ఆదాయం పొందడానికి, ఖాళీ సమయాన్ని నిర్మాణాత్మకంగా సద్వినియోగం చేసుకోవడానికి పాడి పరిశ్రమకు దీటైనది లేదన్నది చిన్నకారు, సన్నకారు, బడుగు వర్గాల వారు విశ్వసిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతాంగానికి చిత్తూరు జిల్లా పశుపోషకుల అనుభవాలు శంకరజాతి ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మారుమూల గ్రామాల నుంచి యువజనులు పాల ప్రాజెక్టు అధికారులతో వేరువేరు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో పర్యటించి వారి పశుపోషణ పద్ధతులను గమనించి ఆవులను నిపుణుల సహాయంతో ఎంపిక చేసుకుని వాటిని స్వయంగా లారీలలో తెచ్చుకుని శ్రద్ధతో పెంచుతున్నారు. ఈనాడు గ్రామాలలో సామాన్య రైతాంగానికి, మహిళలకు ఇది ఎంతో సంతోషదాయకమైన వ్యాపకమైంది. ఆవులు కావాలని వందలాది యువకులు, మహిళలు ముందుకు వస్తున్నారు. మొదట అనాసక్తిగా ఉన్న బ్యాంకులు ఈ పథకాన్ని గమనించి ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. కృషి పథకం నుంచి కూడా ఆర్థిక సహాయం లభిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో 109.8 మిలియన్ల గేదెలు, 192.49 మిలియన్ల ఆవులు ఉన్నాయి. వాటిలో శంకరజాతి ఆవులు

మిలియన్ల వరకు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న ఆవుల్లో సుమారుగా 18% మాత్రమే జాతి లక్షణాలను కలిగి ఉన్నాయి. మిగతా అన్ని దేశవాళీ పశువులు అవడం వల్ల మొత్తం మీద పాల దిగుబడి తక్కువగా ఉన్నది. దేశవాళీ పశువుల దిగుబడి తక్కువ, వీటి యొక్క దిగుబడి తక్కువ అవడం వలన రైతులు వాటికి సరైన పశుగ్రాసాలు అందించడం లేదు. ఇటువంటి దేశవాళీ పశువులను సరైన సాధనాలుగా ఉపయోగించుకొని విదేశీ జాతులతో ప్రజనం చేయడం వల్ల సంకరజాతి పశువులను ఉత్పత్తి చేయడం ద్వారా దేశవాళీ పశువుల నుంచి వచ్చే దిగుబడిని పెంచడం జరుగుతుంది. ఈ సంకరజాతి పశువులు పెంచడం వల్ల చిన్నకారు మరియు భూమి లేని రైతులు కూడా సంవత్సరం పొడుగునా ఆదాయాన్ని పొందుతున్నారు. లాభదాయకమైన పాల ఉత్పత్తి కోసం పెంచే పశువుల్లో కొన్ని లక్షణాలు కలిగి ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటంటే, సర్వసాధారణంగా దేశీయ ఆవులు 3 నుంచి 4 సంవత్సరాలకు ఎదుగు వస్తాయి. అదే సంకరజాతి ఆవులు 1 నుంచి 1.5 సంవత్సరాలకు ఎదుగు వస్తాయి. దేశవాళీ ఆవులు 200 రోజులు మాత్రమే పాలిస్తాయి. ఈతలో 300 రోజులు పాలిస్తాయి సంకరజాతి ఆవులు. 2 ఈతల మధ్యకాలం 2 సంవత్సరాలు దేశీయ ఆవుల్లో గమనించవచ్చు. కానీ సంకరజాతి ఆవుల్లో 12 నుంచి 14 మాసాల ఈతల మధ్యకాలం ఉంటుంది. దేశవాళీ ఆవులు 1 నుంచి 2 లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయి. అదే సంకరజాతి ఆవుల్లో గమనించినట్లయితే 6 నుంచి 8 లీటర్ల పాలునిస్తాయి. అదేవిధంగా దేశవాళీ ఆవులు మొదటి దూడ పుట్టేటప్పుడు వయసు 40 నెలలు. ముఖ్యంగా ఇంకా సంకరజాతి ఆవుల్లో చూస్తే దేశవాళీ ఆవుల కన్నా మొదటి దూడ పుట్టేటప్పుడు వయసు 29 నెలలు. కావున దేశీయవాళీ ఆవులతో పోలిస్తే సంకరజాతి ఆవుల పెంపకం రైతులకు ఎంతో ప్రయోజనం. కాబట్టి మనం సంకరజాతి పశువులను మంచిగా ఎంపిక చేసుకుని వాటి పోషణలో మెరుగైన ఆలోచనలు పాటించినట్లయితే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం సంకరజాతి పశువుల ఎంపిక మరియు వాటి పోషణలో మెలకువల గురించి క్లుప్తంగా నేర్చుకుందాం. సంకరజాతి ఆవుల పెంపకం ద్వారా లాభాలను పొందాలంటే శాస్త్రీయమైన పోషణా పద్ధతులను పాటించాలి. ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విదేశీ జన్యు శాతం నిర్దేశిత శాతం మించకుండా చూడాలి. సంకరజాతి ఆవుల నుంచి అధిక పాలు ఉత్పత్తిని సాధించాలంటే వాటి పెంపకంలో పాటించాల్సిన మెలకువలను తెలుసుకుందాం. ఇంతవరకు వివరించిన విషయాలు గమనిస్తే దేశవాళీ ఆవుల కన్నా సంకరజాతి ఆవుల వల్ల అధిక లాభాలు ఉన్నవని తెలుస్తుంది. అయితే సంకరజాతి ఆవుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సంకరజాతి ఆవులు అతి వేడిమిని తట్టుకోలేవు. సంకరజాతి ఆవులను దేశీయ ఆవుల కన్నా ఎంతో జాగ్రత్తగా పోషించాలి. వీటికి సరైన పోషణ మరియు తగు మేపు ఉన్నట్లయితేనే వీటి నుంచి ఎక్కువ లాభాలు గడించే వీలు ఉంటుంది. గాలికుంటు వ్యాధి సంకరజాతి పశువులు చాలా తీవ్ర రూపం దాల్చుతుంది. పిడుదులు, గోమారుల నుంచి వచ్చే వ్యాధుల నుంచి కాపాడాలి. సంకరజాతి పశువుల నుంచి విదేశీ జాతి రక్తం 50 నుంచి 62.5% వరకు ఉండడం మంచిది. ఇది మన దేశ వాతావరణానికి సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ ఉండటం శ్రేయస్కరం కాదు. హర్యానా రాష్ట్రంలోని కర్నూలులో ఉన్న జాతీయ పాడి పశువుల పరిశోధనా సంస్థలో విదేశీ జాతి అయిన బ్రౌన్ స్విస్, మన దేశంలోని పాల ఉత్పత్తిలో పేరొందిన సింధు, సాహివాల్ జాతి ఆవులతో సంపర్కం చేసి కరన్ స్విస్ అనే సంకరజాతిని తయారు చేశారు. అలాగే హోల్స్టీన్ ఫ్రీషియన్ జాతిని థార్పార్కర్ జాతితో కలిపి కరన్ ప్రీషియన్ నెలకొల్పారు. ఈ జాతి ఆవులు 305 రోజులలో 3,500 కిలోల పాలనిస్తాయి. కేరళ రాష్ట్రంలో దేశవాళీ ఆవులను విదేశీ జాతులైన జెర్సీ, బ్రౌన్ స్విస్, హాలిస్టిన్ ఫ్రీషియన్లతో కలిపి ఒక మేలైన జాతిని ఆవుని రూపొందించారు. ఆ జాతిని సునందిని అని పేరు పెట్టారు. ప్రస్తుతం కేరళలో మిలియన్ల కొద్దీ సునందిని ఆవులు ఆ రాష్ట్రానికి పాల దిగుబడిని ఇస్తున్నాయి. ఉత్తమ ఆవులు 305 రోజుల్లో 5,000 కిలోల పాలను ఇస్తాయి. 2024 లెక్కల ప్రకారం ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. సాలీన 208 మిలియన్ల టన్నుల పాలను ఉత్పత్తి చేస్తూ ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ 18% పాల ఉత్పత్తి చేస్తూ ప్రథమ స్థానంలో ఉన్నది. కాబట్టి మనం అధిక పాల దిగుబడి రావాలి, రైతులకి ఆర్థికంగా స్థిరపడాలి అంటే సంకరజాతి పశువులను ఎంపిక అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నది. సో సంకరజాతి పశువుల ఎంపికలో మెలకువలు, రోజుకు కనీసం 8 లీటర్ల పాలు ఉత్పత్తి చేయగల పాడి పశువులను ఎన్నిక చేయాలి. సంకరజాతి పశువులలో విదేశీ రక్తం 50 నుంచి 65.5% వరకు గల పశువులు

ఈ సామర్థ్యం కలిగి ఉంటాయి. జెర్సీ, హోల్స్టీన్, బ్రౌన్స్విస్ జాతులు ఈ ఉత్పత్తిలో ప్రఖ్యాతి చెందినవి. వీటిలో జెర్సీ జాతి సంకరపు ఆవులు మన దేశ వాతావరణానికి, మేపుకు ఎక్కువగా తట్టుకోగలవు. శాస్త్రీయబద్ధంగా అయితే పాడి పశువులను వాటి యొక్క పూర్వతరాలకు సంబంధించిన సమాచారాన్ని సూచించే పుస్తకాల ఆధారంగా మంచి దిగుబడి ఉన్న పశువులను ఎంపిక చేసుకోవాలి. కానీ ఇటువంటి సమాచారం సంతలలో మరియు రైతుల దగ్గర లభించదు. అటువంటి పరిస్థితుల్లో ఈ క్రింది మెలకువలు అనుసరించి ఎంపిక చేసుకోవాలి. దిగుబడి సామర్థ్యం. రైతులు తన సమక్షంలో వరుసగా 3 సార్లు పాలను పితికించవలను. ఈ 3 సార్లు వచ్చిన దిగుబడి ఆధారంగా ఆ పశువుల యొక్క దిగుబడి సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. ఇదే సమయంలో రైతు గమనించవలసిన విషయాలు: పాలు పూర్తిగా పితకడానికి పట్టిన సమయం, 4 రొమ్ములు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇవి చాలా అవసరం. తరువాత పొదుగు లక్షణాలు అనేవి ఎంపిక చేసుకునే ఆ పశువులు ఎంపికలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. పొదుగు తడమడం మరియు ఒత్తడం ద్వారా పరీక్షించవచ్చును. పొదుగు యొక్క చర్మం పలుచగా ఉండవలను. 4 రొమ్ములు ఆరోగ్యంగా విడివిడిగా ఉండవలను. పొదుగు ఉదర భాగానికి అతుక్కొని ఉండవలను. కింద నేలకు దూరంగా ఉండవలను. చనుమొనలు నేల భాగం నుంచి కనీసం 18 ఇంచుల దూరంలో ఉండాలి. లేదంటే పొదుగుకు గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొదుగు పెద్దగా నిడివిగా ఉండాలి. పొదుగు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం పెద్దదిగా, బాగా అభివృద్ధి చెంది మెలికలు తిరుగుతూ పొదుగుకు అన్ని వైపుల రక్తాన్ని సరఫరా చేసే విధంగా ఉండాలి. ఈతల సంఖ్య. కొనుగోలు చేసేటప్పుడు 2వ లేదా 3వ ఈతలో ఉండే పశువుని ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే మొదటి ఈత కంటే 15% ఎక్కువ దిగుబడి 2వ ఈతలోను, 25% ఎక్కువ 3వ ఈతలోను, మరియు 4వ ఈతలో అత్యంత ఎక్కువ దిగుబడి పశువు నుంచి మనం పొందవచ్చు. అందువలన ఎక్కువ లాభాన్ని పొందవచ్చును. ఈతల సంఖ్యను మనం పశువుల యొక్క రికార్డుల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఇవి అందుబాటులో లేనప్పుడు దంతాల సంఖ్య ఆధారంగా పశువుల యొక్క వయసును అంచనా వేయవచ్చు. అదేవిధంగా ఎంపికలో పరీక్షించవలసిన మరికొన్ని విషయాలు: పశువులు చురుకుగా మెరిసే కళ్ళు కలిగి ఉంటాయి. ముట్టె భాగం తడిగా ఉండాలి. నడక ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలి. పడుకునేటప్పుడు మరియు లేచేటప్పుడు సులువుగా లేవగలగాలి. అధిక బరువు మరియు తక్కువ బరువు కలిగిన బరువు ఉండకూడదు. చర్మం పైన మచ్చలు మరియు వెంట్రుకలతో సుడులు అనేవి పాల యొక్క దిగుబడికి సూచికలు కావు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతగా లేదు. శరీరం సౌష్టవంగా త్రికోణాకారంలో ఉండాలి. కాళ్ళు బలంగా నిటారుగా ఉండి పొదుగు యొక్క బరువును మోసేందుకు అనువుగా ఉండాలి. మెడ సన్నంగా పొడవుగా శరీరంతో జబ్బలతో కలిసి ఉండాలి. సంకరజాతి ఈ పశువులకు ఉండవలసిన ముఖ్య లక్షణాలు: సంకరజాతి పశువుల్లో 50 నుంచి 62.5% విదేశీ రక్త సామర్థ్యం ఉంటుంది. ఆవులు 1 నుంచి 1.5 సంవత్సరం వయసులో ఎదిగి వస్తాయి. రోజుకు 6 నుంచి 8 లీటర్ల పాలు దిగుబడి ఇస్తాయి. మొదటి దూడ పుట్టే వయసు 29 నెలలు ఉంటుంది. మొదటి ఈతలో 2900 లీటర్ల వరకు పాల దిగుబడి ఉంటుంది. ఈ ఆవులు 300 రోజులు పాలిస్తాయి. ఈతకు మధ్య 12 నుంచి 4 మధ్య సమయం ఉంటుంది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని లక్షణాలు కలిగి ఉన్న సంకరజాతి పశువును కొనుగోలు చేసుకునేటప్పుడు ఎంపిక చేసుకుని పెంచడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా సంకరజాతి ఎంపికలో ఎలా అయితే మనం సరైన మెలకులను పాటిస్తామో పోషణ కూడా అంతే అవసరం. రోజుకు కాబట్టి సంకరజాతి ఆవుల పోషణ చాలా ముఖ్యమైనది. రోజుకు 2 లీటర్ల పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు రోజుకు 10 లీటర్ల పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుంది. రాష్ట్రంలో అధిక పాలు ఉత్పత్తి చేసే చిత్తూరు జిల్లాలో సంకరజాతి ఆవులు ఎక్కువ. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70% వ్యయం మేపుకి కొరకే అవుతుంది. పాడి పశువుల మేపపై అదుపు కలిగి పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే సంకరజాతి పాడి పశువుల పోషణపై పశు పోషణదారులకు శాస్త్రీయపరమైన అవగాహన ఉండాలి. దేశవాళీ జాతుల కన్నా సంకరజాతి ఆవుల పోషణ పద్ధతులలోని ఎగుడు దిగులను అధికంగా చలించి ఉత్పాదక శక్తిని, వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి రైతులకు భారంగా మారుతున్నాయి. పశువుల మేతలో తేమ శాతం వివిధ రకాలుగా ఉంటుంది. కనుక మేత పరిమాణాన్ని ముందుగా క్రమబద్ధం చేయాలి. దీని నిర్ధారణకు ప్రతి మేతలో తేమను తీసివేయగా మిగిలే పొడి పదార్థాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. ఉదాహరణకు వరిగడ్డి, జొన్నచొప్ప, సజ్జ చొప్ప లాంటి ఎండు మేతలలో 90% ల్యూసర్న్, బెర్సీమ్, జనుము లాంటి లెగ్యూమ్ జాతి మేతను నీడలో ఆరబెట్టి నిలువ చేసిన మేతతో 85%, నేపియర్, హైబ్రిడ్ నేపియర్, జొన్న

మొక్కజొన్న, పచ్చి మేతల్లో 25% తేమలేని పొడి పదార్థం ఉంటుంది. ప్రతి సంకరజాతి పాడి ఆవు తన శరీర బరువులో 2.5 నుంచి 3 శాతం బరువులో సమానమైన పొడి పదార్థాన్ని తినగలదు. 400 కిలోల బరువు గల పాడి ఆవు 10 నుంచి 12 కిలోల తేమలేని పొడి పదార్థాన్ని తినగలుగుతుంది. 10 నుంచి 12 కిలోల తేమలేని పొడి పదార్థాన్ని 14 నుంచి 13 కిలోల వడిగడ్డిని ద్వారా కానీ, 40 నుంచి 50 కిలోల నేపియర్ గడ్డి జొన్న లాంటి పచ్చి మేతల ద్వారా కానీ సమకూర్చితే అధిక పాల దిగుబడి నందించే సంకర జాతి పాడి ఆవుల పోషక అవసరాలు ఎట్టి పరిస్థితులలోనూ తీరవు. కాబట్టి సంకర జాతి పాడి ఆవుల పోషక అవసరాలకు తమకున్న వనరులకు తగ్గట్టుగా ఆచరణీయమైన మేపు పద్ధతుల ద్వారా తీర్చాలి. మేపు పద్ధతులు పూర్తిగా గడ్డి జాతి మేతల ద్వారా సంకర జాతి పాడి ఆవుల పోషణ పశువుల మాంసకృతుల అవసరాలు తీరవు. పూర్తిగా లెగ్యూమ్ జాతి పచ్చి మేతపై ఆధారపడే పశువులు కడుపు ఉబ్బు జబ్బులకు గురికాగల అవకాశాలు ఎక్కువ. కాబట్టి పూర్తిగా ఎండు మేతపై ఆధారపడితే మాంసకృతులు శక్తినిచ్చే పోషక పదార్థాల అవకాశాలు తీరక పాల దిగుబడి తగ్గడమే కాక శరీర బరువు క్రమంగా కోల్పోయి అనారోగ్యానికి దారితీస్తాయి. సంకరజాతి పాడి ఆవుల పోషణ పదార్థాలకు అవసరాలను తీర్చేందుకు కావలసిన పచ్చి మేత, ఎండుగడ్డి, దానా మిశ్రమాన్ని తగు పరిమాణంలో అందజేయాలి. సుమారు 25 కిలోల నేపియర్ జొన్న లాంటి పచ్చి మేతలతో సంకరజాతి ఆవుల పోషణకు కావలసిన మాంసకృతులను శక్తినిచ్చే పోషక పదార్థాలను సమకూర్చవచ్చు. పాల ఉత్పత్తికి కావలసిన పోషక పదార్థాలను దానా మిశ్రమం ద్వారా సమకూర్చవచ్చు. 10 లీటర్ల పాల దిగుబడికి సుమారు 4 కిలోల దానా మిశ్రమం ఇవ్వాలి. అదనంగా 5 కిలోల వరిగడ్డిని అందితే మంచిది. పచ్చి మేత సమృద్ధిగా లభించే ప్రాంతంలో 50 కిలోల పచ్చి మేత, 2 కిలోల దానా మిశ్రమం ద్వారా 10 కిలోల దిగుబడిని పొందవచ్చు. చూలులో ఉన్న శంకరజాతి ఆవులను చివరి మాసాల గర్భాధారణ కాలంలో శరీర పోషక అవసరాలకు తోడుగా అదనంగా 1.5 కిలోల దానా మిశ్రమాన్ని సమకూర్చాలి. ముఖ్యంగా ఐఎస్ఐ ముద్రణతో దానాలను అందించే ఉత్పత్తిదారుల నుంచి దానా కొనడం మంచిది. ఖనిజ లవణాల లోపాలను సవరించేందుకు కొట్టాలలో ఉప్పురాలను వేలాడదీయాలి. ఎల్లవేళ చల్లటి తాగే నీటిని పాడి ఆవులు అందుబాటులో ఉంచడం వల్ల పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. తరువాత పారిశుద్ధ కార్యక్రమాలు. గాలి వెలుతురు ధారాళంగా ఉండే పశువుల సెల్లో ఆవులను పెంచాలి. పేడ మూత్రం ఎప్పటికప్పుడు తీసివేసి శుభ్రం చేయాలి. చల్లటి నీడనిచ్చే చెట్ల ఆవరణలో పెంచాలి. చింత, వేప, రావి, మర్రి లాంటివి. గోనెపట్టాలు వీపుపై పరిచి ఎప్పుడు తడుపుతూ ఉండే ఆవులకు వేసవి తాపం ఉండదు. శీతాకాలంలో చలిగాలుల నుంచి రక్షణ కల్పించాలి. పురుగుల మందులు పిచికారీ చేసి ఈగలు, దోమలు, గోమరులను నిర్మూలించాలి. ఈ సంకరజాతి ఆవుల ఎంపికల పోషణలతో పాటు దూడల సంరక్షణ కూడా చాలా అవసరం. నేటి పెయ్యి దూడలే రేపటి పాడి పశువు. చిన్న వయసులో బాగా ఎదిగితే గాని పెద్ద అయినప్పుడు ఆరోగ్యంగా ఉండి సంవత్సరానికి ఒకసారి కానీ 10 మాసాలు కానీ పాలు ఇస్తుంది. దూడ పోషణ అశ్రద్ధ చేసినట్లయితే బలహీనంగా పెరిగి శరీర దారుఢ్యం కోల్పోయి చివరికి చనిపోతాయి. ఈనిన వెంటనే తల్లి దూడను శరీరాన్ని నాకుతుంది. ఒకవేళ అలా చేయని ఎడల దూడ పుట్టగానే దాని యొక్క రంధ్రాల మీద ఉన్న పొరను తుడిచివేయాలి. వరిగడ్డిలో శరీరంపై రుద్దాలి. పైన ఉన్న జిగురు పదార్థం తడిపోయి దూడను వెచ్చదనం కలుగుతుంది. దూడకు సరిగా శ్వాస అందకపోతే రొమ్ము భాగం నెమ్మదిగా వరిగడ్డి శుభ్రమైన గోనె సంచితో రుద్దవలెను. బొడ్డు తానంతట అది తెగితే సరే. లేని ఎడల మంచి శుభ్రమైన కత్తెరతో బొడ్డు నుంచి 1/2 అంగుళం ఎడంగా కత్తిరించాలి. ఆ తర్వాత టింక్చర్ అయోడిన్ పోయాలి. సాధారణంగా పుట్టిన దూడ 1/2 గంట లోపల లేచి నిలబడి తల్లిపాలు తాగుతుంది. దూడ బలహీనంగా ఉంది నిలబడకపోతే దాన్ని నిలబడినట్లు చేసి తల్లిపాలు తాగనివ్వాలి. తల్లి యొక్క పొదుగు శుభ్రంగా ఉండి తర్వాత పాలును త్రాగనివ్వాలి. గంటకొకసారి దూడ తల్లి నుంచి పాలు త్రాగేలా చూడాలి. దూడ బరువులో 10% పాలు దూడకు లభించాలి. 7 నుంచి 10 రోజులలో కొమ్ములు కాల్చాలి. ఆ తర్వాత 20 రోజులకు ఒకసారి 4 నెలల వరకు ఏలిక పాముల మందులు పెట్టాలి. దూడలను ప్రతిరోజు 10 నుంచి 25 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి. మొదటి 3 మాసాలలోపు దూడ పిల్లలకు సర్వసాధారణంగా తవుడు 10 కేజీలు, మొక్కజొన్న 40 కేజీలు, వేరుశనగ 30 కేజీలు, బెల్లం మడ్డి 10 కేజీలు, చేపల పొడి 7 కేజీలు, ఖనిజ లవణం

0: మూడు కేజీలతో దానాని ప్రిపేర్ చేసుకోవాలి. దూడలకు వచ్చి వ్యాధులు వాటి యాజమాన్య లోపాల వల్ల ఎక్కువగా వచ్చును. అందుకు కారణం చూడిగా ఉన్న తల్లిని సరిగా పోషించకపోవడం, పాకలు సరిగా శుభ్రంగా ఉంచకపోవడం. సో కాబట్టి దూడలకు వ్యాధి నిరోధక పద్ధతులను పాటించినట్లయితే అధిక లాభాలను పొందవచ్చు. దూడల పాకలు మంచి ఎత్తైన ప్రదేశంలో గాలి బాగా ప్రసరించినట్లు ఉండాలి. నేల వీలైనంత గట్టిగా ఉండి బురద రొచ్చు లేకుండా ఉండాలి. ప్రతిరోజు పాకను శుభ్రం చేసుకోవాలి. తేమ ప్రదేశంలో రక్త విరోచనాలు, నట్టలు, ఏలికపాములు, దూడలు సంభవించును. అంతేగాక బొడ్డు వేపు జ్వరం, తెల్లపారుడు మొదలైన వ్యాధులు వచ్చి దూడ పెరుగుదలను తగ్గిస్తాయి. చలికాలంలో, వర్షాకాలంలో చుట్టూ గోనె సంచులు కట్టి నేల మీద వెచ్చగా మెత్తగా ఉండేటట్లు గడ్డి వేయాలి. దానివల్ల నిమోనియా వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతుంది. పశువులలో అంటువ్యాధుల నివారణ. ఈ సర్వసాధారణంగా శంకరజాతి ఆవులు వ్యాధులకు తొందరగా గురి కాగలుగుతాయి. కాబట్టి ఈ వ్యాధులు రాకుండా ముందుగానే ఈ క్రింది తెలిపిన టీకాల కార్యక్రమం పాటించడం లాభాలను చేకూరుస్తుంది. పుట్టగానే ధనుర్వాతం రాకుండా ఇంజెక్షన్ వేయించాలి. 4వ రోజు విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి. 6 నుంచి 8 వారాలలో గాలికుంటు వ్యాధికి టీకాలు ఇవ్వాలి. నిర్దేశిత సమయంలో బూస్టర్ డోసు ఇవ్వాలి. 4 నుంచి 6 నెలల వయసులో చీడపారుడు టీకా ఇవ్వాలి. 1 సంవత్సరం వయసులో 1 సారి, తర్వాత 3 సంవత్సరాలకు 1 సారి ఇవ్వాలి. వ్యాధి సోకిన పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. వ్యాధి సోకిన పశువులు వేసిన పచ్చిగడ్డిని, ఎండుగడ్డిని, దానాను ఇతర పశువులకు ఇవ్వరాదు. వ్యాధి సోకిన పశువులను తగిన చికిత్స చేయించాలి. కాబట్టి పాడి పశువుల యొక్క దిగుబడి మీద రైతులకు వచ్చే లాభం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఉత్పాదక శక్తి లేని పశువులను పెంచడం వలన రైతులకు నష్టం తప్ప మిగిలేదేమీ లేదు. పశువుల పెంపకం వలన రైతులకు సంవత్సరం పొడుగునా ఆదాయం లభిస్తుంది. అందువలన పశు పోషణ అనేది చిన్న రైతులకు, మహిళలకు గొప్ప ఆదాయం పొందడానికి మార్గంగా కనిపిస్తుంది. ఇటువంటి క్రమంలో త్వరితగతిన మన దేశవాళీ పశువులను అభివృద్ధిపరిచి అధిక పాల ఉత్పత్తి చేయాలంటే విదేశీ జాతులను ఉపయోగించి మన దేశీ ఆవులను కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా చూలు కట్టించి శంకరజాతి పశోత్పత్తిని చేయడం ఏకైక మార్గం. మన రాష్ట్రంలోని నాసిరకం పశువుల అభివృద్ధికి గాను జెర్సీ మరియు హెచ్ఎఫ్ను వంటి విదేశీ జాతి ఆబోతుల వీర్యాన్ని ఉపయోగించి పశువులు ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే ఈ శంకరజాతి పశు దేశవాళీ పశువుల కన్నా ఎన్నో రెట్లు లాభదాయకంగా ఉందని నిరూపించుకుంది. కావున ఏ దేశంలో పశు సంపద అధికంగా ఉంటుందో ఆ దేశం సుసంపన్నంగా ఉంటుంది. కాబట్టి పాడి పశువుల పెంపకం చేపట్టిన వారు పశువులను పూజించాలి. కడుపు కాల్చితే ప్రయోజనం లేదు. ప్రేమించాలి.
1: ఇంతవరకు మీరు శంకరజాతి పశువుల ఎంపిక మరియు పోషణలు, మెళకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

ఇవాల్టి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామరాజ్యం ఈ చిత్రం నుంచి పాట విందాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్. గీతరచన జొన్నవిత్తుల, స్వరరచన ఇళయరాజా.

తర్వాత పాట ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రం నుంచి విందాం గానం శరత్ సంతోష్ శ్రీనిధి, గీత రచన శ్రీ వేదవ్యాస్, స్వర రచన ఎంఎం కీరవాణి.

సినీ భక్తి గీతాలు కార్యక్రమంలో చివరిగా శ్రీమంజునాథ చిత్రం నుంచి పాట విందాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతం జేకే భారవి, సంగీతం హంసలేఖ.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం నుంచి ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: చిత్రకుసుమాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సీతారామ శాస్త్రి గీతం విందాం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: శ్రోతులు, రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరం, హోంరూల్ ఉద్యమం గురించిన విశేషాలు వినిపిస్తాం. సమర్పణ శ్రీమతి జె నిర్మల. తర్వాత వేయి పడగలు ధారావాహిక నాటిక 7వ భాగం ప్రసారమవుతుంది. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటికీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్ఎంరాజు సరోజా నిర్మల గారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ది వారియర్. ఈ చిత్రం కోసం హరిచరణ ఆలపించిన గీతం విందాం. గీత రచన శ్రీమణీశ్వర, రచన దేవిశ్రీప్రసాద్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
2: చిత్రకుసుమలు కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మనశంకర వరప్రసాద్ చిత్రం నుండి గానం, భీమ్స సిసిరిలియో మధుప్రియ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గేమ్ చేంజర్. ఈ చిత్రం నుంచి గానం కార్తీక్, శ్రేయా ఘోషల్.

శ్రోతలు, రేపు ఉదయం 8:35 రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్యం తరువాత పంజాబ్ రాష్ట్ర తొలి గవర్నర్ సర్ చందూలాల్ మాధవ్లాల్ త్రివేది గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. చిత్రకుసుమల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట థండేల్. ఈ చిత్రం కోసం నకాష్ అజీజ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన గీతం.

చిత్రకుసుమాలు విన్నారు. మరో 10 నిమిషాల తర్వాత మళ్ళీ చిత్రకుసుమాలు కార్యక్రమంలో కలుసుకుందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణకు, సుస్థిర భవిష్యత్తుకు చెట్టు నాటడం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు. ఇక వార్తల వివరాలు. దేశ సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీ ద్వారకాలోని మన్నం అంతర్జాతీయ కేంద్రంలో సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు మన్నత్తు పద్మనాభన్ విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించి మన్నం శృతి మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, సమాజ సేవ పట్ల మున్నత్తు పద్మనాభన్ జీవితకాలం నిబద్ధతతో ఉన్నారని అన్నారు. సమ్మిళిత సామరస్య సమాజ నిర్మాణ దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో పద్మనాభన్ ఆదర్శాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని చెప్పారు. పద్మనాభన్ను ఆధునిక భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరిగా అభివర్ణిస్తూ విద్య, సామాజిక సంస్కరణలు, స్వావలంబన, సమాజ సేవ ద్వారా సమాజ అభ్యున్నతికి ఆయన జీవితం అంకితం చేశారని రాధాకృష్ణన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తొలుత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. తరువాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి మెల్బోర్న్లో 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలోనూ పాల్గొని ఇరుదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆక్లాండ్లో పర్యటించారు. పర్యావరణ పరిరక్షణకు, సుస్థిర భవిష్యత్తుకు చెట్లను నాటడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వృక్షమిత్ర పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా నేడు వాతావరణ మార్పులు, భూతాపం గురించి ఆందోళన చెందుతోందన్నారు. 1880 సంవత్సరం నుంచి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీ నదాల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు సుమారు 20 నుంచి 23 సెంటీమీటర్ల మేర పెరిగాయని చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణ మార్పులకు ఒక తీవ్రమైన హెచ్చరిక అని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కీలక చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. 2070 సంవత్సరం నాటికి నికరంగా 0 కార్బన్ ఉద్గారాలను సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి చౌహాన్ తెలియజేస్తూ,
1: ये संकट केवल पर्यावरण का नहीं है, हमारे अस्तित्व पर ही संकट पैदा कर देगा. 2050 तक ये स्थिति ही तो दुनिया के शहरों में 2.4 अरब लोग जल संकट का सामना करेंगे. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इस संकट से निपटने के लिए भारत के कुछ लक्ष्य तय किए हैं, नेट जीरो का टारगेट 2070 तक. और इसलिए मित्रों, केवल जलवायु परिवर्तन के कारण 2050 तक वैश्विक सकल घरेलू उत्पाद में हर साल 4% की कमी आने की संभावना है.
0: నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి 172వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఏ నిర్మాణాన్ని చేపట్టినా దాని మన్నిక, దృఢత్వం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ, నైతికతలతో పనిచేస్తారు.

0: చేయాలని సిపిడబ్ల్యూడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 405 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి తన లోక్సభ నియోజకవర్గమైన గాంధీనగర్ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పచ్చదనాన్ని 20% పెంచేందుకు ఒక దీర్ఘకాలిక పర్యావరణ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. మర్రి, రావి, జంబు, అర్జున వంటి దేశీయ జాతుల మొక్కలను నాటడం వల్ల నగర ఉష్ణోగ్రతను 5% తగ్గించవచ్చని, భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన వాతావరణం లభిస్తుందని హోంమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి ఇల్లు పర్యావరణ సుస్థిరతకు దోహదపడాలని, సోలార్ రూఫ్ టాప్స్ ను సార్వత్రికంగా అవలంబించాలని అమిత్ షా కోరుతూ,
1: આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત મરી જાય તો નવું હોવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી એમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. અમદાવાદ શહેર વૃક્ષારોપણ અભિયાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జీఎఫ్ఎస్ గెలాక్సీపై ఈ ఉదయం జరిగిన దాడిని భారత్ ఖండించింది. నౌకలో ప్రయాణిస్తున్న 11 మంది భారత జాతీయుల్లో ఇప్పటి వరకు 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, గాలింపు సహాయక చర్యల్లో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు ఉద్రిక్తతలను తగ్గించడమే భారత్ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత నిరాటంకమైన నౌకాయానం వాణిజ్యాన్ని త్వరగా పునరుద్ధరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భారతీయ వ్యాపార ప్రతినిధి బృందం రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనుంది. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణ సుస్థిరతలపై దృష్టి సారిస్తూ ఐరోపాతో భారతదేశ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయటమే ఈ పర్యటన లక్ష్యమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బృందం రేపు స్పెయిన్లో ఒక బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొంటుంది. తర్వాత ఈ నెల 14-15వ తేదీల్లో బెల్జియంలో పర్యటించి అక్కడ థేల్స్ గ్రూప్, సిలాక్స్ గ్రూపు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫిన్లాండ్లో భారత్ ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్కు హాజరవుతుంది. టెలికమ్యూనికేషన్స్, అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధనం, మొబిలిటీ, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని అన్వేషించేందుకు నోకియా, కోన్, కెంఫీ గ్రూప్, విటిటి రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలను ఈ బృందం సందర్శించనుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కొత్త ఓపీడీ భవనాన్ని ప్రారంభించడానికి డాక్టర్ మాండవీయ స్వయంగా అక్కడికి వెళ్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. యమన్కు ప్రయాణించే భారత పౌరులపై కొన్ని షరతులను విధించిన 2017 నాటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ తెలిపింది. యమన్లో అంతర్యుద్ధం భద్రతా వాతావరణంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేయబడిందని, దీంతో భారతదేశం తన పౌరుల ప్రయాణాలను నియంత్రించడం ప్రారంభించిందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీ తిరిగి వచ్చారు.

వాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో తరువాతి పాట విందాం, ఓం భీం బుష్ ఈ చిత్రం నుంచి.

0: మనసతికే నా స్వప్నమే.
1: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. ఉప్పెన ఈ చిత్రం నుండి. పాడినవారు యాజన్య సార్, హరిప్రియ. శ్రీమణి సాహిత్యానికి సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2.

0: 107.5 మెగాహెర్ట్స్ పై.
1: చిత్రకుసుమలు కార్యక్రమంలో తర్వాతి పాట అర్ధశతాబ్దం. ఈ చిత్రం నుంచి విందాం గానం సిద్ శ్రీరామ్.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా విందాం అత్తారింటికి దారేది. ఈ చిత్రం కోసం శంకర్ మహదేవన్ ఆలపించిన గీతం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

0: విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
2: రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
3: శ్రోతలు, రేపు ఉదయం 8:35 రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్యం తరువాత పంజాబ్ రాష్ట్ర తొలి గవర్నర్ సర్ చందూలాల్ మాధవ్లాల్ త్రివేది గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారం చేస్తాం. తప్పక వినండి. కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి. కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. మనో జానకి గానం, వేటూరి గీతం, ఇళయరాజ సంగీతంలో నిర్ణయం ఈ చిత్రం నుండి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: నూట 103.2 మరియు 107.5 మెగాహెర్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న ఆపాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన రాజన్ నాగేంద్ర గీతం వేటూరి. వేటూరి గీతం రాజన్ నాగేంద్ర సంగీతంలో. 4 స్తంభాలట ఈ చిత్రం నుండి పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట ఇంద్రుడు చంద్రుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానికి ఆలపించిన గీతం. వేటూరి సాహిత్యానికి సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, రేపు సాయంత్రం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మర్యాద కథానిక, ఆ తరువాత కుటుంబం అంటే శ్రీమతి ఎంఎస్ అశ్వత్థలక్ష్మి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాతి పాట స్ట్రీట్ రౌడీ చిత్రం నుంచి విందాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి, గీతం వేటూరి, సంగీతం బప్పి లహరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికాసేపట్లో అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఇవాళ్టి మా ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు 103.2 మరియు 107.5 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

0: ஹலோ
1: ஹலோ
0: ஹலோ ஹலோ అక్కడ క్యూలో కూడా వస్తుంది కదా, సరే ఓకే, ఇంకో నెంబర్ చేస్తావా?